శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 27వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం జూన్ నెల 17వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: కుశలం లోక పృచ్ఛతి సద్వార్తాం శరీరే కుశలంతవా, కుతః కుశలమస్మాకం ఆయుర్యాతి దినే దినే అన్నది సూక్తి. బంధువులు మిత్రులు పరిచయమున్నవారు వీరెవరైనా ఎక్కడైనా ఎదురుపడినప్పుడు బావున్నారా అని పలకరిస్తారు. ఇది లోకధర్మం. అందుకు సమాధానంగా విన్నవారు ఆ బానే ఉన్నామని చెప్తారు. కానీ వివేకవంతులైన వారు మాత్రం రోజురోజుకు ఆయుర్దాయం గతించిపోతుంటే తమకెక్కడి ఇంకా కుశలమని లోపల ఆలోచిస్తారన్నది ఈ సూక్తి యొక్క భావం. ప్రతి జీవికి పుట్టినప్పుడే ఇంత ఆయుర్దాయమని సృష్టికర్త నిర్ణయిస్తాడు. వయస్సు పెరిగే కొద్దీ ఆ ఆయుర్దాయం తరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నాకు 60 ఏళ్ళు వచ్చాయంటే నా ఆయువులో 60 సంవత్సరములు గడిచిపోయాయి అన్నది నిజం. దీన్నే కొందరు అంతా కులాసానా అని అడిగితే అంతకు లాసే అని ఆంగ్ల పదాన్ని చేర్చి చెప్తూ చమత్కరిస్తారు. శ్వాస నియంత్రణ చేసే యోగాభ్యాసం ద్వారా ఆయుర్దాయం పెంచుకోవచ్చని గురువులు సాధకులకు చెప్తారు. ఆవేశ కావేశాలకు గురువైనప్పుడు శ్వాసలు అధికమై ఆయుర్దాయం క్షీణిస్తుందని, కామక్రోధాలే అందుకు కారణమని సూచిస్తూ ఏ అలజడులు లేని ప్రశాంత జీవన విధానాన్ని పాటించమని వైద్యులు ప్రబోధిస్తారు. గడిచిపోయింది పోగా జీవితంలో మిగిలిన సమయాన్ని మంచి ఆలోచనలు కలిగించి ధర్మాచరణమును ప్రోత్సహించే సత్సంగాదులతో గడపటమే క్షేమమని, అదే మోక్ష కారణమని గ్రహించడం ఈ సూక్తి యొక్క తాత్పర్యంగా భావించవచ్చు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అందువల్ల మంచివారితో స్నేహం ఏర్పరచుకోవడం జీవితంలో వ్యామోహాల్ని దూరం చేస్తుంది. వ్యామోహములను నశించినటువంటి వ్యక్తికి మనస్సు నిశ్చలతత్వాన్ని అలవరుచుకుంటుంది. ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తికి హేతు అవుతుంది. అందువల్ల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే సత్సంగాన్ని మనం అలవర్చుకోవాలి. పరమాయుర్దాయంగా ఒక మానవునికి 100 ఏళ్ళు జీవితాన్ని వేదం విధిస్తోంది. శతమానం భవతి శతాయుష్యతేంద్రియే ప్రతిష్ఠతు అన్నది ఆ వేదవచనం. అటువంటి ఆ 100 ఏళ్ల ఆయుర్దాయాన్ని ఆధునిక జీవన విధానం వల్ల అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఆవేశాలకు లోనై దాన్ని చేజేతున మనమే పాడు చేసుకోవటం అనేది జరుగుతోంది. అందువల్ల ఆయుర్దాయం నశించి అకాల మరణాలు ఏర్పడుతున్నాయి. మన మనస్సులో ఉండే ఆవేదన ఇటువంటి ఇబ్బందులకు కారణం అవుతోంది. అందువల్ల ఆయుర్దాయాన్ని మనం పూర్తిగా అనుభవించాలి, భగవంతుడు మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటే తప్పకుండా మన జీవన విధానాన్ని సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకోవాలి. అటువంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. అదే తనకు, తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా క్షేమాన్ని కలిగిస్తుంది.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి.

రంగనాథ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఫెర్టిగేషన్తో ఎరువుల సద్వినియోగాన్ని గురించి తెలుసుకుందాం. సాగునీటిని పొదుపుగా, సమర్థంగా, శాస్త్రీయంగా వాడుకునే విధానమే ఈ సూక్ష్మ సేద్యం. సూక్ష్మ సేద్యంలో రెండు పద్ధతుల్లో నీటితో పాటు ఎరువుల్ని అందిస్తే దాన్నే ఫెర్టిగేషన్ అంటారు. అయితే తుంపర సేద్యంలో ఫెర్టిగేషన్ చేసినప్పుడు ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గి వేసిన ఎరువులను పంటలు పూర్తిగా వినియోగించుకోలేక వృధా అవుతాయి. కానీ బిందు సేద్యంలో అందించే ఎరువులు నేరుగా మొక్క వేరు భాగాలకి చేరడం వల్ల ఎరువుల వృధా తగ్గటంతో పాటు పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మన ప్రాంతాల్లో బిందు సేద్యం నీటి ద్వారానే ఫెర్టిగేషన్ చేస్తారు. తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో ఎక్కువ లాభం కలిగే సాంకేతిక పరిజ్ఞానమే ఈ ఫెర్టిగేషన్. ఫెర్టిగేషన్తో లాభాల్ని గనక మనం చూసినట్లయితే, సాంప్రదాయ పద్ధతిలో ఎరువుల్ని వెదజల్లినప్పుడు నత్రజని 35 నుంచి 50%, భాస్వరం 20%, పొటాషియం 50% మాత్రమే వినియోగమవుతుంది. కానీ బిందు సేద్యం ద్వారా ఫెర్టిగేషన్ విధానంలో నత్రజని 95%, భాస్వరం

45%, పొటాషియం 85% వినియోగమవుతుంది. సిఫారసు చేసిన ఎరువుల పోషకాల్లో 75% ఎరువులతో ఫెర్టిగేషన్ చేస్తే 100% ఎరువులు వేస్తే వచ్చే ఫలితాన్ని పొందొచ్చు. అంటే 25% ఎరువుల్ని ఆదా చేయొచ్చు. ఎరువుల ఖర్చు అలాగే ఎరువులు వేయడానికి అయ్యే కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. డ్రిప్ ద్వారా నీటిని అందించడం వల్ల వివిధ రకాల పంటల్లో 90% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఒక ఎకరానికి సరిపడా నీటిని బిందు సేద్యం ద్వారా దాదాపుగా 3 నుండి 4 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. మొక్క వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్కల పెరుగుదలకు అనుగుణంగా ఉంటుంది. మొక్క ఏపుగా పెరుగుతుంది. నేలని చదును చేయడం, గట్లు కట్టడం, కాలువల్ని తవ్వడం, నీటిని పారగట్టడం వంటి పనులు ఉండనందున సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని పొదుపుగా వాడడం వల్ల కొద్ది గంటలు మాత్రమే మోటారు నడిచి విద్యుత్ వినియోగం దాదాపుగా 30 నుండి 40% వరకు ఆదా అవుతుంది. నేల సారం ఒకచోటు నుండి మరోచోటుకు కొట్టుకుపోదు. నేల చదునుగా లేకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఎటువంటి నేలల్లో అయినా బిందు సేద్యాన్ని చేపట్టచ్చు. డ్రిప్ పద్ధతిలో పంటల వరుసల మధ్యలో తేమ ఉండదు, కాబట్టి కలుపు సమస్య ఉండదు. కలుపు తీయించడం వంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. మల్చింగ్ విధానంలో బిందు సేద్యం అమలు చేస్తే కలుపు మొక్కలు పెరిగే అవకాశం తగ్గి పంట ఆరోగ్యంగా ఉంటుంది. పురుగు మందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలైన పనులు సులభమవుతాయి. రసాయన ఎరువులే కాకుండా పంచగవ్య, జీవన ఎరువులు, వర్మి వాష్, వేప నూనె లాంటి ఇతర కషాయాలను కూడా వడకట్టి డ్రిప్ ద్వారా పంటకి అందించవచ్చు. దీనివల్ల నాణ్యమైన అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని కూడా పొందొచ్చు. ఫెర్టిగేషన్ చేసినప్పుడు ఎరువులు వేరు వ్యవస్థను దాటి కిందకి పోవు, కాబట్టి నేలలోని నీటిని పోషకాలు నియంత్రిస్తూ భూగర్భ జలాలతో ఎరువులు కలిసి నీరు కాలుష్యం అయ్యే అవకాశం తగ్గిపోతుంది. ఎరువుల్ని సాధారణ పరిస్థితుల్లో వెదజల్లినప్పుడు పోషకాలు ఆవిరైపోతాయి లేదా భూమిలో కింది పొరల్లోకి ఇంకిపోతాయి. ఫెర్టిగేషన్ ద్వారా అయితే ఈ సమస్య ఉండదు. ఎరువుల్ని సక్రమంగా పంటలకు అందించడం వల్ల 30 నుండి 40% అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. ఇక ఫెర్టిగేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే, ఫెర్టిగేషన్ను 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫెర్టిగేషన్ ట్యాంక్, ఇది డ్రిప్ పరికరాలతో అనుసంధానమై ఉంటుంది. కానీ దీని నిర్వహణ చాలా కష్టం. ఖర్చు కూడా సుమారుగా 3,500 నుండి 5,000 రూపాయల వరకు అవుతుంది. రెండవ విధానం వెంచురీ, ఇది రైతులకి సులువుగా అర్థమవడమే కాకుండా నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఖర్చు కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అంటే 1,200 రూపాయల నుంచి 1,700 రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. డ్రిప్ వాడకం విధానంలో 2 రకాలుంటాయి. ఒకటి ఆన్లైన్ వాడకం, రెండోది ఇన్లైన్ వాడకం. ఆన్లైన్ విధానం మామిడి, నిమ్మ, జామ, ఉసిరి, ఇతర పండ్ల మొక్కలకు. అలాగే ఇన్లైన్ విధానం పసుపు, చెరుకు, టమాటో, బెండ ఇతర కూరగాయలతో పాటు వరి పంటకు కూడా ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ డ్రమ్లో ఎరువులు కలిపి కావలసిన ద్రావణాన్ని మనం తయారు చేసుకోవాలి. ఎరువులు కలిగిన ద్రావణంలోకి పంపు సక్షన్ పైప్ని పెట్టాలి. నీటి పంపును ప్రారంభించేటప్పుడు పీడనం స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇన్లెట్, అవుట్లెట్ దగ్గర పీడనం ఒకేలా ఉండాలి. పీడన వ్యత్యాసాన్ని సరిగ్గా నిర్వహిస్తే డ్రిప్ను 10 నుంచి 15 ఏళ్ల వరకు మనం వినియోగించుకోవచ్చు. నియంత్రణ వాల్వ్ను నెమ్మదిగా మూస్తూ పోవాలి. దీనివల్ల ఇన్లెట్, అవుట్లెట్ వద్ద పీడన వ్యత్యాసం పెరుగుతుంది. అప్పుడే పంపు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గమనించాలి. గాలి పీల్చుకున్నట్టు శబ్దం వినిపిస్తే వెంటనే కటాఫ్ వాల్వ్ని తెరవాలి. అప్పుడు ఫెర్టిలైజర్ పంపు పనిచేయడం ప్రారంభిస్తుంది. తర్వాత ఫెర్టిలైజర్ పంప్ కటాఫ్ వాల్వ్ని మూసేయాలి. ఎరువుల ద్రావణాన్ని నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలి. అలాగే పీడన వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలి. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు ఫెర్టిగేషన్ ప్రారంభించడం వల్ల దూరంగా ఉన్న డ్రిప్లకు కూడా సమాన ఒత్తిడితో నీటిని, పోషకాలని అందించవచ్చు. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులని అందించేటప్పుడు తేలికపాటి నేలల్లో అయితే ప్రతిరోజు, నల్లరేగడి నేలల్లో అయితే వారానికి 1 లేదా 2 సార్లు అందించాలి. మొత్తం పంటకు కావలసిన ఎరువు మోతాదును ముందుగానే తెలుసుకుని తద్వారా పంటకి ఎన్ని దఫాలుగా నీరు అందిస్తున్నాం, ఏ దశల్లో ఎరువు అవసరం ఉంటుంది అనే విషయాల మీద అవగాహన ఉండాలి. ఫెర్టిగేషన్ ద్వారా డ్రిప్ ఎరువులు వాడితే ఏమైనా లవణాలు పేరుకుపోయి ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఫెర్టిగేషన్ మొదలయ్యే ముందు కొద్దిసేపు, ముగిశాక కొద్దిసేపు డ్రిప్ ద్వారా నీటిని మాత్రమే పంపితే పైపుల్లో, డ్రిప్పర్లలో మిగిలిన పోషకాల అవశేషాలు తొలగిపోయి డ్రిప్పర్లు

0: తీసుకోకుండా ఉంటాయి. ఫెర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ కూడా సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి. నిర్ణీత వ్యవధి కన్నా మరీ ఎక్కువసేపు నీటిని పంపడం కూడా నష్టమే. ఎందుకంటే మొక్క వేర్ల దగ్గరికి అందించే పోషకాలు భూమి లోపలికి ఇంకిపోయి మొక్కకు ఉపయోగం లేకుండా పోతాయి. ఇక ఫెర్టిగేషన్ విధానంలో వాడదగిన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, అన్ని రకాల ఎరువుల్ని డ్రిప్ ద్వారా వాడకూడదు. దీనికోసం వాడే ఎరువులు పూర్తిగా నీటిలో కరిగేవిగా ఉండాలి. లేదంటే ఎరువుల అవశేషాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి డ్రిప్లు మూసుకుపోతాయి. పొడి లేదా ద్రవ రూపంలోని ఎరువుల్ని వాడుకోవచ్చు, కానీ తక్షణంగా నీటిలో కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. నత్రజనిని అందించే ఎరువుల్లో యూరియా, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ వంటి సులువుగా నీటిలో కరిగే ఎరువుల్ని ఉపయోగించాలి. అయితే అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ వంటి ఎరువుల్ని దీర్ఘకాలికంగా వాడకపోవటమే మంచిది. దీనివల్ల నేలల్లో ఆమ్ల గుణం పెరిగిపోతుంది. కాల్షియం నైట్రేట్, సోడియం నైట్రేట్ వల్ల నేలల్లో క్షారగుణం పెరుగుతుంది. దీనివల్ల నత్రజని కోసం ఈ రకం ఎరువుల కంటే యూరియా, డిఏపిలను ఉపయోగించడం మంచిది. భాస్వరాన్ని అందించే మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం నైట్రేట్, ఫాస్ఫరిక్ ఆమ్లం లాంటి ఎరువుల్ని ఫెర్టిగేషన్ కోసం వాడుకోవచ్చు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ త్వరగా కరగదు, కాబట్టి దీనిని ఫెర్టిగేషన్ విధానంలో వాడకూడదు. పొటాషియం కోసం తెల్ల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఫాస్ఫేట్ ఆఫ్ పొటాష్లని ముందుగా నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. సూక్ష్మ ఎరువులైనటువంటి జింక్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం కూడా నీటిలో ముందుగానే కరగబెట్టుకుని వెంచూరి ద్వారా అందించాలి. ఆమ్లగుణం 7 కంటే తక్కువగా ఉండే ఎరువుల్ని డ్రిప్లో వినియోగిస్తే పరికరాలు పాడవకుండా ఉంటాయి. క్లోరిన్ లేని ఎరువుల్ని ఎంపిక చేసుకోవాలి. క్షారగుణం కలిగిన నేలల్లో పొటాషియం నైట్రేట్ని వాడకూడదు.
1: పొలం పనులు కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కే అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: Amaravati Green Field Capital. Sustainable water sector they will provide. We are having Godavari next month. Other rivers also we are drinking. Now Godavari we are completing this year Polar project. Best project in India. Our best industrial infrastructure I can provide. But also land, permission, speed of doing business. One family, one entrepreneur. This is our goal.
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
2: కనెక్టివిటీ బెహతర్ కర్నే కే లియే 2245 కరోర్ ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73743 కరోర్ రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కర్నే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 ఆంధ్రప్రదేశ్ కు 10,134 కరోర్ దియా హై.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
3: శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు, వారికి థాంక్స్.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీఈసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2,958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ వర్ధంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు.

మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तस्य समये तौ बहुविध क्षेत्रेषु द्वैपाक्षिक सहयोगं सुदृढं कर्तुं चर्चां करिष्यतः तथा च परस्पर हितानां क्षेत्रीय वैश्विक विषयेषु चर्चां करिष्यतः इत्यपेक्षा अस्ति। अमेरिकादेशस्य राष्ट्रपतिना सह मेलनम् अतिरिच्य अद्य प्रधानमन्त्री श्रीमोदी सर्वेभ्यः लाभाय सन्तुलितं सर्वसमावेशं सुस्थिरं च आर्थिकवृद्धेः पुनरुत्थानम् इत्यस्मिन् विषये तथा कृत्रिमबुद्धिमत्तायाः सुरक्षितं द्रुतप्रभावी उपयोगं सुनिश्चेतुम् इति विषये G7 इत्यस्य कार्यसत्रे अपि भागं ग्रहीष्यति। प्रधानमन्त्री ईयू परिषदः अध्यक्षेण एंटोनियो कोष्टा इत्यनेन सह ईयू अध्यक्षस्य आयोगस्य अध्यक्षया फॉन डेर लेयन इत्यनया सह त्रिपक्षीय सम्मेलनं करिष्यति। जर्मन चांसलर फेडरिक मर्ज इत्यनेन सहापि द्वैपाक्षिकोपवेशनं भविष्यति। प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः फ्रांसदेशस्य एवियन नगरे G7 शिखरसम्मेलने नूतन सहभागित्वस्य निर्माणं तथा अन्ताराष्ट्रिय ऐक्यभावस्य पुनर्निर्माणं इत्यस्मिन् विषये सत्रम् अभिसम्बोधितवान्। विदेशमन्त्रालयेन सूचितं यत् सत्रावधौ प्रधानमन्त्रिणा अन्ताराष्ट्रिय सहभागित्व विनिर्माणे विशेषतः वर्धमान परस्पर सम्बद्ध विश्वे विश्वासस्य महत्त्वम् अधोरेखितम्। सभायां प्रधानमन्त्रिणा अधोरेखितं यत् भारतं सर्वदा मानवतायै प्रथमम् इति दृष्टिकोणम् अनुसरति। सः अग्रे अकथयत् यत् भारतस्य अन्ताराष्ट्रिय सहभागित्वस्य दूरदृष्टिः वसुधैव कुटुम्बकम् इत्यस्य कालातीतदर्शनस्य आधारेण अस्ति, विश्वमेकः परिवारः अस्ति इति। फुटबॉल क्रीडायां गतरात्रौ न्यूजर्सी क्रीडाङ्गणे प्रथमसमूहस्य आरम्भिकक्रीडायां फ्रांसदेशेन सेनेगलदेशं 3-1 इति अंकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం క్యాన్సర్ నివారణలో యోగా యొక్క పాత్ర, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం. భారతీయ శిక్షా స్మృతిలోని 498A సెక్షన్ యొక్క ప్రయోజనాలు, ప్రతికూలతలు అంశం గురించి కాసాని సీతామహాలక్ష్మి గారి ప్రసంగం, లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఎనిమిది గంటల 30 నిమిషాలకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:00 NDA ప్రభుత్వ 12 పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో ప్రసారమవుతుంది. అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుని చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 వన్డే ఆర్జే ఎం ప్రియా ఆహ్లాదిని గారితో పరిచయం ప్రసారమవుతుంది. 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పి రమాదేవి గారి ప్రసంగం, లలిత గీతాలు విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత సంగీత కార్యక్రమం, 3:00 టీన్ టైం, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు డాక్టర్ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త. 4:45 రాచగిరి వెంకటరత్నమ్మ బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రతరంగిణి, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 6 గంటల 30 నిమిషాలకు

0: పల్లె సీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహిక ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో ప్రసారమవుతుంది. రేడియో సెట్స్లో 6:30 నుండి ఐసీసీ ఉమెన్స్ 2020 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రాత్రి 7:15 పంటసీమల కార్యక్రమంలో సార్వా సాగుకు విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి ఈ అంశం గురించి, నారుమడి తయారీ యాజమాన్యం గురించి డాక్టర్ టి అనురాధ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో, రాత్రి 8:00 ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ పి సంపూర్ణ లక్ష్మి గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం భాగంగా రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంత్ రాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణలో. 9:15 స్పాట్ లైట్, 9:30 అతిథి గారు దయచేయండి నాటిక వింటారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 10:45 చిత్రగీతాలు, 11:10 12 సంవత్సరాల కేంద్ర పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలని మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏవియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజురోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్బంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమాపేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమాపేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యకుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమాపేశం జరపనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యకుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ది రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమాపేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్, బయాలజికల్స్, వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నిన్న ఒక సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమాపేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ నుంచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రము.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 44వ శ్లోకం.

జ్యం వ్యాపారము అనేవి స్వభావజం స్వభావసిద్ధమైన. వైశ్యకర్మ అనగా వైశ్యకర్మలు అపి మరియు పరిచర్యాత్మకం ఆయా వృత్తుల వారికి సహాయం చేయడమనే కర్మ శూద్రస్య స్వభావజం శూద్రుడికి స్వభావసిద్ధమైనది.

అర్జున, పంటలు పండించడం, పశువులను పోషించడం, వ్యాపార లావాదేవీలు అనేవి స్వభావసిద్ధమైన వైశ్యకర్మలు. ఆయా వృత్తుల వారికి సహకరించి ప్రతిఫలం పొందడమే స్వభావసిద్ధమైన శూద్రకర్మ. పరిచర్య అన్నచోట సేవ. సేవ అనేది దాసత్వం కాదు. ఇక్కడ పరిచర్య అనే పదానికి సేవ అనే అర్థం చెప్పుకోవాలి. ఆయా వృత్తుల వారు తమ తమ కార్యాల నిర్వహణ కోసం ఇతరుల సహాయం కోరతారు. ఈ సహాయం నిశుల్కం కాదు. ఈ సహకారానికి ముందుగా మాట్లాడుకున్న ప్రతిఫలం అంటే శుల్కం లభిస్తుంది. అదే పరిచర్య, అదే సేవ.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖల కార్యక్రమంలో ఇప్పుడు క్యాన్సర్ నివారణలో యోగా యొక్క పాత్ర. డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం వింటారు.
1: వ్యాధి ఎంత కష్టమైందో దాని చికిత్స కూడా అంత కష్టంగా ఉండేటువంటి వ్యాధి క్యాన్సర్. పేరు చెప్తేనే నిజానికి మనకి కాళ్ళు చేతులు వణుకుతాయి. శత్రువు కూడా రాకూడని జబ్బు ఏదైనా ఉంటే అది క్యాన్సర్. దీనికి చికిత్సలు శారీరకంగా ఎంత కఠినమో వ్యాధి కూడా అంతే కఠినంగా మనకు నడుస్తూ ఉంటుంది. దీనికి నివారణ ఉపాయాన్ని ఒక సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. మందుల గురించి, లేకపోతే రేడియేషను, లేకపోతే ఇంజక్షన్లు, మందులు, వైద్యము, ఈ సర్జరీలు ఇవన్నీ పక్కన పెడదాం. వాటి గురించి మనం ఇక్కడ మన చర్చనీయాంశం కాదు. క్యాన్సర్ వచ్చిన రోగి ఆలోచించవలసిన విధానం ఏమిటనేదే ఇక్కడ మనం ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం. ఏ క్యాన్సర్ అయినా సరే, ఏ అవయవంలో వస్తున్న క్యాన్సర్ అయినా సరే, మనిషి యొక్క మనసు, మనిషి ఊపిరి పీల్చుకునేటువంటి శ్వాస, శరీరం, ఈ మూడింటి మధ్య ఉండేటువంటి ఒక సమన్వయం ఏదైతే ఉందో, ఆ సమన్వయం సక్రమంగా గనక జరిగితే వ్యక్తి యొక్క జీవితం చాలా సుఖంగా, సులభంగా, పవలేలుగా సాగుతూ ఉంటుంది. యోగా అనేటువంటిది దీనికి మనం ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా ఆచరించవలసినటువంటి ఒక విధానం. ఇదే ఒక రెండు రోజులు యోగా చేస్తే అదే తగ్గిపోతుందిలే అనుకునే విషయం కాదు. ఒక మనిషి యొక్క నడవడికని, అతని ఆలోచన విధానాన్ని, అతని మనస్తత్వాన్ని, అతనిలో ఉండేటువంటి మనోప్రవృత్తుల్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేందుకోసం యోగా ఉపయోగపడేటువంటి ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటామే మనం, అటువంటిది యోగా. ఒక మనిషి సక్రమంగా ఆలోచించేలాగా, తనని మీద తనకు ఒక నియంత్రణ కలిగేలాగా చేసేటువంటిది యోగా. అది క్యాన్సర్ విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా చర్చిద్దాం. శరీరానికి యోగదాయకమైనటువంటి ఒక స్థితిని తెచ్చిపెడుతుంది యోగా. యోగా అంటే ఏంటి? యోగా అంటే కరెక్ట్గా తెలుగులో యోగా అంటే కలయిక, కూడిక, కూర్పు. అపూర్వమైంది ఏదో మనకి సంక్రమించడం, ఒక సద్యోగం, ఒక అపూర్వదాయక శక్తిదాయకమైనటువంటి ఒక స్థితిని, దీన్ని మనం యోగా అంటాం. చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో. యోగా అనగానే యోగాసనాలు వేయడం, లేకపోతే ప్రాణాయామం చేయడం మాత్రమే యోగా అనుకుంటారు. కానీ యోగా అన్న పదానికి వెనకాల ఇంత అర్థం ఉంది. ఒక కలయిక ఉంది, ఒక అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితిని పొందేటువంటి ఒక అవకాశం దీంట్లో మనకు ఉంది. ఇది ఒక ఔషధం కూడా. ఇన్ని రకాలుగా మనకి యోగా శరీరానికి ఒక క్వాలిటేటివ్ లైఫ్ మనం తెచ్చుకోవడానికి, ఒక గుణాత్మకమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలను మనం పెంచుకోవటానికి యోగా మనకి ఉపయోగపడుతుంది. ఒక మానసికమైన శాంతిని, ఒక శారీరక శాంతిని కల్పించేటువంటిది యోగా. ఇది క్యాన్సర్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, క్యాన్సర్ వల్ల, దానికి వాడే మందుల వల్ల మనిషి పొందేటువంటి నిద్రలేమి, అలసట, మానసిక స్థితులు, డిప్రెషను, లేకపోతే కోపతాపాలు, చిరాకులు, ఇలాంటి అంశాలు అన్నీ కూడా క్యాన్సర్ వ్యాధి కన్నా ఇవి ఎక్కువ మనిషిని బాధిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మనం మందులు వేసుకుంటూ పోవడం అనేది, లేకపోతే నిద్ర మాత్ర వేసుకో పడుకోవడం అనేటువంటిది కాదు. యోగా ఇలాంటి కండిషన్స్ని కొంతమేర తగ్గించేందుకు తోడ్పడుతుంది. మనిషి క్యాన్సర్ని జయించాలి అంటే మొదట తనను తాను జయించాలి. తనలో ఉన్నటువంటి తన ప్రవృత్తుల మీద తనకి నియంత్రణ ఏర్పడినప్పుడు తన వ్యాధి మీద కూడా తనకి నియంత్రణ ఏర్పడుతుంది. అలాగా తన మీద, తన వ్యాధి మీద నియంత్రణ కలిగించేందుకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఆత్మబలం, మనోబలం, మానసికమైనటువంటి ఆరోగ్యం, ఒక విధమైనటువంటి ఉన్నతమైనటువంటి మూడు, మనం ఏదో ఒక చాలా గొప్ప ఉత్తేజకపూర్వకంగా ఒక ఘనకార్యం చేయాలనేటువంటి ఒక తత్వం ఏదైతే ఉంటుందో, అవి మనిషిని ఏం చేస్తాయంటే ఎంత భయంకరమైన వ్యాధి వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాయి. ఆ తట్టుకునే శక్తి మనం త్వరగా వ్యాధిని జయించడానికి ఎక్కువ తోడ్పడుతుంది అన్నమాట. యోగా అనేటువంటిది వ్యాధికి ఒక ఉపశమనం కలిగించేటువంటి సాధనంగా మనం ఇక్కడ గుర్తించాలి. సో మానసికమైనటువంటి శాంతి, ఉత్తేజము, అలాగే మానసికమైన కాన్సన్ట్రేషన్ అంటే మనం ఒక కేంద్రీకరణ శక్తి యోగా వల్ల మనకి లభిస్తుంది. ఇది మనం వ్యాధిని జయించేందుకు కావలసినటువంటి సమాయత్తత, సన్నద్ధత. ఇప్పుడు ఈ వ్యాధిని జయించాలనే ఒక పట్టుదల మనకు ఉన్నప్పుడు ఆ వ్యాధి తగ్గే విధానం వేరు. ఇది అయిపోయింది నా పని, ఇంకేముంది, ఇది వచ్చింది కదా, ఇది నేను ఏడిపోయినట్టే, ఇవాడు కాకపోతే రేపైనాను, నేను ఉండి ప్రయోజనం ఏమిటి, లాంటి మానసికమైన లక్షణాలు వ్యాధిని తగ్గకుండా చేస్తాయి. దీని అంతేదో నేను చూస్తాను అని చెప్పిన దీని మీద కత్తి దూసేటువంటి ఒక వీరుడిలాగా మనిషి వ్యాధిని జయించేందుకు సిద్ధపడ్డప్పుడు ఆ వ్యాధి నిజంగానే చాలా త్వరగా పారిపోతుంది. అలా పారిపోయే వ్యాధిని వెళ్లగొట్టేటువంటి, జయించేటువంటి శక్తి మనకి యోగా ద్వారా సంక్రమిస్తుంది. ఇది క్యాన్సర్ నివారణకి చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని మనం సున్నితమైనటువంటి అంశం అన్నమాట. ఇది మనం అనుకుంటే అయిపోతుందా, నేను వ్యాధిని జయించాలి అనుకుంటే అయిపోతుందా అంటే అనుకుని చూడండి. అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అనుకోకపోవడం మూలానే మనం వ్యాధికి లొంగిపోతున్నాం, అనుకుంటే వ్యాధి మనకు లొంగుతుంది. ఇదే తేడా. ఆ అనుకోవడం బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అలా ఉండేలాగా చేసేటువంటిది యోగా. ఇది తేడా అన్నమాట. సో అంటే లైఫ్ స్టైల్ మార్చేందుకు ఉద్దేశించినటువంటి ప్రక్రియ మనకి యోగా. దీనివల్ల ఏమవుతుందంటే, క్యాన్సర్ వచ్చిందంటే అది ఒప్పుకునే విషయం కాదు కదా. ఎందుకు వచ్చింది క్యాన్సరు? ఎక్కడో మనం మన ఆహార విహారాల్లో, మనం చేసే పనుల్లో, మన ఆలోచన విధానంలో లోపాలే ఈ వ్యాధి రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు. ఎవరో ఒకరి వల్ల ఒకరికి అంటుకునేటువంటి వ్యాధి కాదు కదా ఇది. మన శరీరంలోంచే పుట్టింది, మన శరీరంలోంచి ఉత్తగా ఎట్ట పుడుతుంది. ఏదో ఖచ్చితంగా మనం మన ఆహార విహారాల్లో ఉన్నటువంటి లోపాలు, మనం కనిపెట్టలేనటువంటి లోపాలు దీనికి ముఖ్యమైన కారణంగా అవుతాయి. కాబట్టి అటువంటి లోపాలను మనం సరిచేసుకుంటే తప్ప ఈ వ్యాధి పెరగకుండా ఆగడానికి గాని, వచ్చింది త్వరగా తగ్గడానికి గాని, మళ్లీ కొత్తది రాకుండా చేయడానికి గాని ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. వ్యాధి ఏదైనా సరే, ఒక వ్యాధి దీర్ఘకాలం మనల్ని బాధిస్తున్నది అంటే మనం మన లైఫ్ స్టైల్ ను మార్చుకోమని ఆ వ్యాధి మనకి చేస్తున్న హెచ్చరికగా మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఆ లైఫ్ స్టైల్ ను మార్చేటువంటి శక్తి యోగాకి ఉంది. అది దృఢంగా నడవాలి అంటే మనం యోగాని అవలంబించాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. 1975లో లాన్సెట్ అనేటువంటి ఒక ప్రఖ్యాత వైద్య జర్నల్లో ఒక పరిశోధన వచ్చిందన్నమాట. ఈ పరిశోధనలో ఏమైందంటే, బాగా ఎక్కువ బీపీ ఉన్నటువంటి వ్యక్తుల్లో యోగా వల్ల మామూలుగా మాత్ర వేసుకుని పడుకున్న దానికన్నా యోగా చేసి గనక విశ్రాంతి తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రభావవంతంగా బీపీ తగ్గడాన్ని గమనించారు. దీని అర్థం ఏంటి? ఒక మనిషి క్వాలిటేటివ్ లైఫ్ స్టైల్ ని ఇది మనకు కల్పిస్తోంది అని చెప్పిన అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో మనిషి మనసు కూడా అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు యోగా దానిక మనం అవలంబించినట్లయితే ఈ యోగా మనకు ఒక ఊతంలాగా నిలుస్తుంది. వ్యాధిని జయించేందుకు కావాల్సిన ఒక ఆయుధాన్ని మన చేతికి అందించినట్టుగా అది సహాయపడుతుంటుంది. రేడియేషన్లు, చికిత్సలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి, కానీ వాటికి తట్టుకునే శక్తి మనకి యోగా ద్వారా మనకు అందిస్తుంది అన్నమాట. అదనంగా యోగా ఏం చేస్తుందంటే, మందులు ఇవ్వలేనటువంటి శక్తి యోగాకి ఏమిటంటే ఊరట ఇస్తుంది, మనోధైర్యం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, మనోబలాన్ని పెంచుతూ ఉంటుంది. సో ఇది యోగా ఎంతగానో మనకి దోహదపడేటువంటి మంచి సన్నిహితుడిగా మనకి తోడ్పడుతుంటుంది అన్నమాట. సో యోగా మీద మనం మన దృష్టిని పెట్టాలి. వ్యాధి క్యాన్సర్ ఒక్కటే కాదు, ఏ వ్యాధికైనా సరే దాన్ని తట్టుకునేటువంటి శక్తి మనకి ప్రసాదించాలి అంటే మనం యోగాని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
0: క్యాన్సర్ నివారణలో యోగా యొక్క పాత్ర, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతిలోని 498A సెక్షన్ యొక్క ప్రయోజనాలు, ప్రతికూలతల గురించి కాసాని సీతామహాలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది.
2: భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A యొక్క ప్రయోజనాలు, ప్రతికూలతలు మరియు భార్యాభర్తలు ప్రవర్తించవలసిన తీరు గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ 1983లో ప్రవేశపెట్టబడింది. వివాహిత స్త్రీని ఆమె భర్త లేదా అత్తమామల నుంచి, క్రూరత్వం నుంచి రక్షించడానికి ఈ సెక్షన్ జోడించబడింది. ఇక్కడ క్రూరత్వం అనే పదం మానసికంగా లేదా శారీరకంగా వ్యక్తికి కలిగే ఏదైనా హానిని సూచిస్తుంది. ఈ సెక్షన్ వరకట్నం లేదా ఏదైనా వైవాహిక సమస్యలకు సంబంధించిన వేధింపుల నుంచి స్త్రీని రక్షణ కల్పిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం మహిళలను దోపిడీ నుంచి రక్షించడానికి ఈ విభాగం ప్రవేశపెట్టబడినప్పటికీ దీనికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఈ సెక్షన్ యొక్క ప్రయోజనం కోసం క్రూరత్వం అంటే స్త్రీని ఆత్మహత్యకు ప్రేరేపింపచేయడం లేదా తీవ్రమైన గాయం లేదా ప్రాణానికి లేదా అవయవానికి లేదా ఆరోగ్యానికి, అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు, ప్రమాదం కలిగించే అవకాశం ఉన్న ఏదైనా ఉద్దేశపూర్వక ప్రవర్తన లేదా ఏదైనా ఆస్తి లేదా విలువైన భద్రత కోసం ఏదైనా చట్టవిరుద్ధమైన డిమాండ్ను తీర్చమని లేదా ఆమెకు లేదా ఆమెకు సంబంధించిన ఎవరైనా వ్యక్తిని డిమాండ్ తీర్చడంలో విఫలమైనందున ఆమెను లేదా ఆమెకు సంబంధించిన వ్యక్తిని బలవంతం చేసే ఉద్దేశ్యంతో అటువంటి వేధింపులు స్త్రీని వేధించడం ఈ సెక్షన్ కిందకి వర్తిస్తాయి. 498A సెక్షన్ కింద శిక్ష గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్కి 3 సంవత్సరాల వరకు పొడిగించబడే జైలు శిక్ష మరియు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ సెక్షన్లో ప్రధానంగా పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ కట్నం, నగదు లేదా వస్తు డిమాండ్లన్నీ కూడా ఈ సెక్షన్

కింద రాబడతాయి. ఈ సెక్షన్లో మహిళల యొక్క సాధికారత, ఈ సెక్షన్ భారతదేశంలో మహిళలకు సాధికారత కల్పించినట్లు కనిపిస్తోంది. మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసేలా ఈ సెక్షన్ ప్రోత్సహించింది అని చెప్పుకోవచ్చు. మొదట్లో మహిళలు వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు వెనుకాడారు. కానీ ఈ సెక్షన్ కింద కేసుల సంఖ్య పెరగడంతో మహిళలు తమ ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. అలాగే ఆత్మహత్య రేట్లను సమర్థవంతంగా ఈ సెక్షన్ ఎలా నియంత్రించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వివాహిత స్త్రీ యొక్క భర్త లేదా ఆమె అత్తమామల ద్వారా మహిళలపై క్రూరత్వానికి సంబంధించిన కేసులు పెరుగుదల కారణంగా ఈ 498A ప్రవేశపెట్టబడింది. భారతీయ శిక్షా స్మృతిలోని 498A ప్రవేశపెట్టిన తర్వాత క్రూరత్వం కారణంగా ఆత్మహత్యల కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఈ విభాగానికి ప్రవేశపెట్టడానికి ముందు మహిళల మరణాలు 40% ఆత్మహత్య కేసులు అని కనుగొనబడింది. ఆత్మహత్య కేసులు తగ్గింపు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇది సమర్థవంతంగా అమలు చేయబడింది. ఈ సెక్షన్ ఎలా దుర్వినియోగం అవుతా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది పట్టణ మహిళలు వారి యొక్క విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి లేదా వారి యొక్క పిచ్చి వ్యామోహాలలో పడి భర్తని మరియు భర్త ఇంటి బంధువులని అత్తమామల్ని వేధించడం కోసం ఈ సెక్షన్ని ఆయుధంగా ఉపయోగించుకుని వారు వారి భర్త వారిని కొట్టాడని లేదా దోపిడీకి వారు గురవుతున్నామని చెప్పి ఆరోపణలు చేసి అత్తింటి వారిని భయాందోళనలు కలిగించారు. అనేక సందర్భాల్లో భర్త బాధితుడు అయినప్పటికీ శిక్షను అనుభవిస్తూనే ఉంటాడు మరియు అతని కుటుంబం చెడు మనస్తత్వం గల స్త్రీ యొక్క దయతో మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈ సెక్షన్లో భార్యాభర్తల వ్యవహార శైలి ఎలా ఉండాలి అనేది చూసుకోవడానికి వస్తే, కొత్తగా పెళ్ళైన ఒక స్త్రీ, ఆమె ప్రపంచం తల్లిదండ్రులు. ఆ ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులు అన్నీ కొత్తగా ఉండడంతో ఆ పరిస్థితులకి అలవాటు పడడానికి ఆమెకి కొంచెం టైం పడుతుంది. అలాంటప్పుడు భర్తగా అతను బాధ్యత తీసుకుని ఆ ఇంట్లో ఆమె మెలగవలసిన తీరుని ఆమెకి చెప్పుకుంటూ చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వారిద్దరూ కలిసి పరిష్కరించుకుంటూ ముందుకు నడవాలి. ఈ రోజుల్లో ఒక స్త్రీ ఏదైనా చేయగలదు అనే సందర్భాల్ని మనం చాలా చూసాం, చూస్తూనే ఉన్నాం. అలాగే ఒక స్త్రీ ఎంతటి కష్టాన్నైనా భరించగలదు అనడానికి నిదర్శనం ఆమె ప్రసవ వేదనను భరించేటప్పుడు 250 బొమికలు ఒకేసారి విరిగినంత బాధను పంటి పిగువున భరించి బిడ్డకి జన్మనిస్తుంది. అంత కష్టాన్ని భరించిన స్త్రీకి కొత్త ఇంట్లో అక్కడ ఉన్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకుని అక్కడ ఉన్న అత్తమామల్ని ఆ ఇంటి కుటుంబాన్ని తన వారిగా మార్చుకోవడం కొంచెం కష్టమేమో గాని అసంభవం అయితే కాదనేది నా ఉద్దేశం. దానికి ఆ వివాహిత స్త్రీనే కాకుండా అత్తింటి వారు కూడా సంయమనం పాటించి ముందుకు నడిపిస్తే కుటుంబ వ్యవస్థ అనేది అందంగా సాగిపోతుంది. అలాగే చాలామంది చెప్తా ఉంటారు సర్దుకుపోవడం అంటే చేతగానితనమని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సర్దుకుపోవడం అనేది సంబంధ బాంధవ్యాలని నిలిపి ఉంచే ఓ రక్షణ వలయం. అది లేని రోజు ఈ వివాహ బంధం అనేది ఎక్కువ రోజులు నిలబడదు. ఓ పెద్ద లక్ష్యం కోసం ఒక దారిలో నడుస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందుల్ని చూసి భయపడి లేదా బాధపడి వదిలేస్తే ఆ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేం. అది వివాహ బంధం కావచ్చు, మీరు చూపించే లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ వివాహ బంధంలో కేవలం పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తులే కాకుండా రెండు కుటుంబాలు కూడా ముడిపడి ఉంటాయి. వీరి మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి సక్రమంగా జరగాలి అంటే పెద్దలు కూడా కల్పించుకుని చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న స్పర్ధల్ని వారిని కలిపే విధంగా తీర్చిదిద్దాలే తప్పించి ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య దూరం పెంచేవిగా ఉండకూడదు. ఎప్పుడైతే సమన్వయం పాటిస్తామో అప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది సాఫీగా నడిచిపోతుంది. అలాగే 2017 జూలై 27 తేదీన
జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేష్

0: లలిత్తో కూడిన ఇద్దరు జడ్జీల ధర్మాసనం అర్నీష్ కుమార్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో అర్నీష్ కుమార్ అనే వ్యక్తి 498A కేసు పెట్టడం మూలంగా తను నష్టపోయానని చెప్పి, అలాగే తనపై తప్పుడు కేసు ఆరోపించబడిందని చెప్పి ఈ ధర్మాసనాన్ని కోరగా, వారు అతని ఆరోపణ నిజమే అని నమ్మి అప్పటి నుంచి 7 సంవత్సరాలలోపు ఉన్న శిక్షలు ఏవైనా కూడా అండర్ సెక్షన్ 41 CRPC నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్ ద్వారా వారిని రిలీజ్ చేయొచ్చని చెప్పింది. అప్పటి వరకు ఒక వివాహిత స్త్రీ పిటిషన్ ద్వారా అరెస్టు చేసి జైలుకు పంపించే విధానాన్ని ఈ జడ్జిమెంట్ ద్వారా 41 CRPC నోటీసులు తీసుకుని తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే రూపాలీదేవి వెర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1 సెప్టెంబర్ 2022న ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పులో ఎక్కడైనా ఒక వివాహిత స్త్రీ ఆమె ఇబ్బంది పడిన చోట మాత్రమే కాకుండా ఆమె పుట్టింటి దగ్గర కూడా ఆమె కేసు నమోదు చేసుకోవచ్చు అనేటువంటి తీర్పును వెలువరించింది. దానికి కారణం ఏంటంటే, ఒక వివాహిత స్త్రీ తన అత్తింట్లో మాత్రమే కాకుండా ఆమె ఆ బాధను క్యారీ చేసుకుంటూ పుట్టింటికి వస్తుంది కాబట్టి పుట్టింట్లో కూడా ఆమె కేసును నమోదు చేసుకోవచ్చు అనే జడ్జిమెంట్ని వెలువరించారు. ఈ 498A కేసుని ఎవరు పెట్టచ్చు? ఎవరైతే స్త్రీ బాధలకి గురవుతూ కష్టాలు వరకట్న వేధింపులు పడుతున్నారో ఆమె పెట్టుకోవచ్చు. ఆమె పెట్టడానికి వీలు లేని పక్షంలో ఆమెకు రక్త సంబంధికులైన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కూడా ఈ కేసును పెట్టవచ్చు. అంతేకాకుండా బాంధవ్యం కలిగి ఉన్న ఎవరైనా కూడా ఈ కేసుని ఆమె తరఫు నుంచి కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది. అలాగే మన సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రోజుల్లో యువత తప్పుదారి పట్టి చెడు మార్గాల ద్వారా కుటుంబ వ్యవస్థను, వాటి యొక్క విలువలను తెలుసుకోకుండా విచ్ఛిన్నమైపోతున్న ఈ రోజుల్లో పెద్దలు పూనుకుని కుటుంబ వ్యవస్థను, వాటికున్న విలువలను చాటి చెప్పి పిల్లల్ని మంచిదారిలో నడిపించి మంచి సమాజాన్ని పునరుద్ధరించడానికి అందరం పాటుపడదాం.
1: భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A యొక్క ప్రయోజనాలు, ప్రతికూలతల గురించి కాసాని సీతామహాలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు.

వెలయగ పలువన్నెలను వసంత హృదయం వికసించైలాయను వసంత కాలమునా వెలయగ పలువన్.

0: Expanding diplomatic outreach and active engagement with world leaders across forums. During an outreach session at the summit yesterday, Prime Minister Narendra Modi underscored the importance of trust in building international partnerships, especially in an increasingly interconnected world. He also highlighted that India has always followed a humanity-first approach. He said this is reflected in India-led initiatives such as the International Solar Alliance, the Coalition for Disaster Resilient Infrastructure, the Global Biofuel Alliance, Mission Life and Ek Ped Maa Ke Naam campaign. He further said that India's vision of international partnership is rooted in the timeless philosophy of Vasudhaiva Kutumbakam. The world is one family. Ankit Kumar, Akashwani News, Evian, France.
1: Besides his meeting with the US President, Prime Minister Modi is also scheduled today to participate in the G7 working session on reviving balanced, inclusive and sustainable economic growth for the benefit of all, and the working lunch on ensuring the safe, rapid and effective deployment of artificial intelligence. The Prime Minister will also hold a trilateral meeting with EU Council President Antonio Costa, European Commission President von der Leyen, and a bilateral engagement with German Chancellor Friedrich Merz. Earlier yesterday, the Prime Minister held bilateral meetings with Canadian Prime Minister Mark Carney, United Kingdom Prime Minister Keir Starmer, and the President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan, on the sidelines of the summit. The G7 nations have announced a series of initiatives to strengthen global health and development cooperation with several partner countries, including India. The G7 leaders called for a coordinated international response to the re-emerging Ebola outbreak in the Democratic Republic of Congo and Uganda. India, Egypt, Kenya and South Korea joined the appeal for enhanced measures, including contact tracing, border surveillance and community engagement. The leaders also pledged support for the development of vaccines, diagnostics and treatments for the rare Ebola strain. Home Minister Amit Shah chaired a crucial meeting in New Delhi yesterday on the long-pending Keshau Multipurpose Dam project aimed at the rejuvenation of the Yamuna River. In a statement, Home Ministry said that Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan have agreed to sign a Memorandum of Understanding for the implementation of the project. Following the signing of the MOU, the Keshau project will be placed before the Union Cabinet for approval. Under the agreed funding pattern, the central government will provide 90% assistance for the water component of the project, while the remaining 10% will be shared by the six states. This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. You're listening to the Morning News. National Testing Agency, NTA, has urged parents and candidates to beware of scammers ahead of NEET examinations. In a social media post, NTA said that scammers on Telegram are running channels demanding money ranging from 14,000 to 25,000 rupees with claims of sharing the re-exam paper.
2: It clarified that there is no leaked paper for the re-examination. It said that fake proof videos showing chats from before the exams are also being circulated. NTA also shared the video of its Director General Abhishek Singh explaining the reason behind blocking the access to the app in the country. Talking to media, Mr. Singh said that NTA is committed to ensuring that no malpractice happens and assured that every question paper has been made in a complete secure manner. He said the agency has added layers of security to ensure that nobody who is involved in setting up the question papers, translating, printing, moving or storing them till the date of examination is compromised in any manner. With Rishu Jaiswal, Priya Mondal, Akashwani News, Delhi.
1: India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashwani News brings you a special feature, 12 Saal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Today we focus on the steps taken by the government towards preservation and promotion of the country's heritage.
3: Over the past 12 years, under the leadership of Prime Minister Narendra Modi, India has undertaken several landmark initiatives to preserve, promote and celebrate its civilizational legacy, instilling a sense of pride among millions of citizens. One of the most significant moments came in January 2024 when Prime Minister Narendra Modi performed the Pran Pratishtha of Ramlala at the Grand Shri Ram Janmabhoomi Mandir in Ayodhya, marking the fulfillment of a centuries-old aspiration. Built in the traditional Nagara style, the temple stands as a symbol of faith, devotion and India's architectural excellence. Talking to Akashvani News, Pankaj Jaria, a devotee who recently visited the temple, shared his experience.
4: Mera naam Pankaj Jaria hai.
5: A few days ago, I went to Ayodhya where we had the darshan of Prabhu Shri Ram. The arrangements are very good. The government has made excellent arrangements to manage the crowd. Everyone stands in line to have the darshan. There are locker facilities for people to keep their belongings. There is also a facility for drinking water. Very good arrangements have been made and there are also beautiful table walks and displays which look very divine.
3: In Ujjain in Madhya Pradesh, the first phase of the Mahakal Lok project was dedicated to the nation in October 2022. The total cost of the project is around 850 crore rupees. The Grand Corridor showcases magnificent sculptures, murals and architectural elements depicting the life and legends of Lord Shiva. Equipped with modern technology and AI-enabled monitoring systems, Mahakal Lok beautifully blends heritage with innovation. In Varanasi, the Kashi Vishwanath Corridor, inaugurated in December 2021, has transformed the pilgrimage experience by directly connecting the sacred Kashi Vishwanath Temple with the River Ganga. Spread across 5.5 acres, the project has enhanced accessibility and revitalized one of India's most revered spiritual centers. From 2014 to March 2025, work commenced on 580 development projects in Kashi, undertaken at a total cost of over 48,000 crore rupees. Talking to Akashvani News, a resident of Varanasi, Priyanshu Singh, said that the Kashi Vishwanath corridor is providing ease of access to pilgrims visiting the temple.
6: मेरा नाम प्रियांशु सिंह है, मैं वाराणसी का रहने वाला हूँ.
7: My name is Priyanshu Singh. I am a resident of Varanasi. Prime Minister Narendra Modi has done a lot of work in Kashi. Earlier, the road leading to the temple used to be quite narrow, which caused a lot of inconvenience. But now, since the corridor has been built, the crowd management is more efficient and people can visit and have a darshan more easily.
6: दर्शन करने में काफी आसानी होती है.
3: सकलेन अख्तर, आकाशवाणी न्यूज, दिल्ली.
1: In men's cricket, India will take on Afghanistan in the second ODI of three-match series at the Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ikana Cricket Stadium in Lucknow today. The match is scheduled to begin at 1:30 p.m. Shubman Gill-led men in blue are currently leading the series 1-0 and will aim to clinch the series in today's clash. In women's cricket, India will take on Netherlands in their second Group A clash of ICC Women's T20 World Cup at Headingley in Leeds today. The match is scheduled to begin at 7 p.m. Indian time. In football, Norway returned to the FIFA World Cup in style with a 4-1 win over Iraq in their Group I opener at the Boston Stadium in the United States this morning. Norway's Erling Haaland netted twice to make his World Cup debut special. The scoreline now put Norway top of Group I. Earlier, France defeated Senegal 3-1 in the opening game of Group I of FIFA World Cup 2026. India Meteorological Department, IMD, has forecast heavy rainfall today at isolated places over sub-Himalayan West Bengal and Sikkim. Moderate to heavy rainfall is expected during the day over parts of Assam, Meghalaya, Bihar, Kerala and Mahe. And now for a look at today's newspapers. It's over to Tanvi Khurana.
8: Thank you, Sarabjit. Most newspapers today open with the details of the G7 in France. Addressing an outreach with Trump present, Modi flags seafarers' safety at G7 is the lead in the Hindustan Times. The Indian Express informs government bans Telegram until 22nd of June in bid to secure NEET retest. The Statesman in its editorial piece captioned Peace Without Peace writes, the announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied, and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem. The Delhi Tribune says to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
9: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట మొదలైన చేపల వేట ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబంలో ఉన్న వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తర్వాత సేకరిస్తారు. మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాల సాధన చేశారు. మార్కాపురం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, ధీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 102,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునః ప్రారంభమైన రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధ కాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
10: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు, అనంతరం ఫిలిం గీతాలు.
11: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
12: చిక్కుకున్నాడు.
13: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
14: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
15: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
16: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: మీనా చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటున్నారు. రచన ఆరుద్ర, సంగీతం

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని మని.

మనీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మొగుడు చిత్రానికి కార్తీక్ పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి శ్రవణ భార్గవి, శశికిరణ్ పాడిన పాట వినబోతున్నారు వనమాలే సాహిత్యం, మిక్కీజే మేయర్ సంగీతం.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి శిష్లా శారద గారి గానం వింటారు. కార్యక్రమంలో వినండి శివానంద, పంతువరాళి రాగం, మిశ్రచాపుతాళం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కీర్తన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి శిష్లా శారద గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెళ్లి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి

విచిత్ర సోదరుల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. తర్వాత రుద్రనేత్ర చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: నమస్తే అమరావతి. ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి.
1: దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. రెండు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు.
2: నమస్కారం
1: మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి.
2: దేశంలో ఇది జరగటం 3వ సారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. 2వ సారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనది. 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరికి ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్కి మళ్లీ పెద్ద భేటీ ఇవ్వడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతే ఉందో, దేశంలో ఒక కొత్త మొరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ, ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తారకాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వచ్చి ఆ రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత, సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరి కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటం మనందరూ కూడా తప్పనిసరి గర్వించాం.
1: అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
2: ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. దేశవ్యాప్తంగా అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలు శ్రమగీతం మార్చి, అలాగే నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చలేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్కటి రోజు కూడా ఆయన సెలవు తీసుకోకూడదు, మొత్తం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోండి, ఎవ్రీడే ఆఫీసులో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలిగి తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే 3వసారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్, ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించాం. దాని తర్వాత ఏదైతే మొబైల్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే తన జనధన్ అకౌంట్, మూడింటిని జామ్ అని చెప్పి దాని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా కేంద్రంలో నిధులు వేస్తే డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది, ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషియరీ అకౌంట్లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ఒక రూపాయి కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డీబీటీ, కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతులకు సంబంధించిన అది కాకుండా ప్రభుత్వానికి పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో, అన్ని కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ వచ్చాయి. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టంలోకి తీసుకురావడం ఏదైతే ఉందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో, కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి జెమ్ పోర్టల్ లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండర్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం. ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిట్ కానీ టెక్నికల్ బిట్ దాకా పెడతారు, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా తప్పు తలకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ ఏంటంటే రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో, ఈరోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరెక్షన్కి అవకాశం, కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టుల సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవకు ఏదైతే ఉందో జీడిఎస్ డైరెక్ట్ గా 10th క్లాస్ వాళ్ళ మార్క్ షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అది నెట్ లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చిన్న స్థాయి రిక్రూట్మెంట్ లో ఎక్కువ అవినీతి, అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీలో ఇవాళ వెబ్సైట్ లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయడం. ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్ కి రైట్ ఇచ్చారు. దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేశారు. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్, ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోర్డు రిస్కులు ఉన్నాయి, దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిన్స్ అవడం జరిగింది. దాంతోపాటు మనీ లాండరింగ్ బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూగిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా అది ప్రివెంట్ చేశారు. జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో ఫలానా ట్రాన్సాక్ట్ జరిగిందంటే తన హీ బికమ్స్ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్, ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ గానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు, కానీ గోల్డెన్ దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కానీ అది మరీ జరగ మన ఒకసారి జరగకుండా చూడలేదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకోవాలి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు బ్యాంక్ ఏ బ్యాంక్ అని అడగండి, బ్యాంక్ లో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నారని తెలుసు. ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు, ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కేవలం హీ డజంట్ లై విత్ ద బ్రాంచ్, ఇది పోలరైజ్ అయిపోయింది. మొత్తం అన్ని బ్రాంచెస్ కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేస్తారు అన్ని బ్యాంకులు. ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్, అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్ అవకాశం ఉండొచ్చు, కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది. నాకు ప్రావిజన్ 1 crore కానీ 100 crores తీసుకున్న వాడు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఒకరు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోక్పాల్ వాటిని కూడా అదే తరంగా ఉంచారు, దాన్ని ఎక్కడా కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంతా ముందుకు రావు, కనుక 2 చారిత్రాత్మక నిర్ణయాలు, ఒకటి జీఎస్టీ. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా వాడు వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాడి జీఎస్టీ ఏదేనికి దానికి లేక అన్నిటికీ కూడా అనుసంధానం చేసి ఒక వెబ్ లో చెక్ చేసుకునే వ్యవస్థ తీసుకొచ్చాం. సో ఆ విధంగా కాంప్లైన్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ చాలా సులభతరం చేస్తారు చాలా, అలాగే ఎవడు కడుతున్నాడు కట్టడం లేదని అది ఫేస్లెస్ చేస్తారు, ఎవడు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో భారతదేశం ఎక్కడ ఉండేదని ప్రపంచ దేశాల్లో 160వ స్థానం ఉండేది, ఇవాళ ప్రపంచంలో 1 స్థానానికి వచ్చాం. ఏ చిన్న వెండర్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం, దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావటం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్ లో కానీ మార్పు వచ్చింది. అలాగే జీఎస్టీ కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది. ఇవాళ ప్రపంచం వీసుకుపోతుంది, ఈ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతాం, డెవలప్ కంట్రీస్ కూడా చేయలేదు. ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. అయితే కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది. ఇంతకుముందు లాగా విచ్చలు విడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.
1: మాధవ్ గారు, 2015 ఎన్డీఏ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు?
2: ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా ఇప్పటికే సుమారు $680 billion వచ్చింది. దానికి మన 3rd largest economy. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీత

0: డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టాండప్ స్టార్టప్ లోన్స్, ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్ కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం. కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డ్ నిర్ణయాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏమైనా గమనిస్తే 60 ఇయర్స్ లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చేస్తాం, ఈ 12 సంవత్సరాలు అని చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో జమ అయిందో వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం దొరికిందంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్, టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశ వ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మన ఇనామ్ అనేది ఏదైతుందో, ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్ లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా ట్రాన్స్ ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు బిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ వన్ రూఫ్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది.
1: అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి.
0: ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలి అనే ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలు వచ్చే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, అంటే రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకపోయినా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి ఉంది. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికామ్ కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చావు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతే ఉందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉందో దాని అన్నింటినీ సునాతం ఫిల్ చేశారు. ఎప్పుడు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానికి కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాను అనుకోండి ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయటం, పాన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సింపుల్ గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేసి. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం, సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రావిజన్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావుతుంది. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించారు. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్లో మనం ఏదైతే ఉన్నాం దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాదు, పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రెడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు వాటిలో రావసరం. ఇక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం, ఎక్కడెక్కడ సంవత్సరాలు ప్రోత్సహించడం, ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు.
1: అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
0: అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్ లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది, అలాగే జనధన అకౌంట్ వచ్చాయి, అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్షా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మాతృ వందనా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని, కడుపులో బిడ్డ పుట్టినప్పటి పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచం

0: ఏ దేశం కూడా చేయలేదు. ఆ విధంగా మనం చేయటం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావట్లేదు. ఆ విధంగా మాతృవందన స్కీమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ, దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే వీటి దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ కానీ, ఆ సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో లాంటి యోజనలు కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడీ లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రతా పథకాలు ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమై, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేస్తారు, ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాలి. ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడీ లైట్లు కానీ, ఊళ్ళో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊళ్ళో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్ అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊళ్ళు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది, ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైకి వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ చూడండి అకౌంట్ ఓపెన్ చేశారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో కూడా మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నారు.
1: మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా గానీ, గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలు ఏంటి వికసిత్ భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి.
0: అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే, దేశం వైభవం ఏదైతుందో ఆ వైభవాన్ని మళ్లీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలి. దురదృష్టం ఏమైపోయిందంటే, మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు. మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు, ఆ వాళ్ల యొక్క ప్రగతి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ల ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతుంది. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థ ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతుకి ఇస్తే నయం కాదనేది మనకి ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమని చెప్పి, భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది, వికసిత భారతం కాలేదు. కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాలు పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక సపదం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం, ఒక సంకల్పం మన ప్రధానమంత్రిగా మనం ముందుంచారు. ఎవరైతే అనేక లక్షలాది మంది యొక్క రక్తపుటేరుల కారణంగా, అనేక మంది ప్రాణత్యాగం కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది, కేవలం కొంతమంది ఉద్యమం చేస్తే వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా ఇంతమంది బలిదానం కాబడ్డారు. అదేమో తెల్లని శాంతి కపోతం కాదు, కనుక ఇంతమంది యొక్క బలిదానం కారణంగా, ఇంతమంది యొక్క తపస్సు కారణంగా, ఇంతమంది యొక్క అనేక రకాల త్యాగాల కారణంగా వచ్చింది. కాబట్టి దానిని మనం సఫలం చేయాలంటే ఈ 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే భారతావని 2047 కల్లా వికసిత భారతం కావాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అమృత కాలం, కనుక దీంట్లో అందరం కలిసి ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి. వాళ్ల కళ, మన యొక్క స్వతంత్ర సేనాని యొక్క కళ, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పిన దార్శనికుల యొక్క కళని పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలి. అదే వికసిత భారత్, అన్ని రంగాల్లో భారతదేశం ముందుండాలి. ఆ లక్ష్యం కోసం ఇచ్చిన నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క విశ్వాసాన్ని చేరుకున్నవి, చివరికి సబ్కా ప్రయాస్, అందరి యొక్క ప్రయత్నంతో జరగాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి అనుకుంటే అయిపోయేది కాదు. కనుక ఈ సబ్కా ప్రయాస్ లో గవర్నమెంట్ కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసే ఆలోచనతో అనేక రకాల ఆలోచన ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా వెళ్ళాలి. మనందరికీ కూడా ఒక లక్ష్యం పెట్టి పంచిప్పదని చెప్పి 5 లక్షలు పెట్టుకొని మనందరూ కూడా పౌర విధులు అవలంబించడం, ఆత్మ నిర్భర్ భారత్ అనే స్వదేశీ సంకల్పం తీసుకొని దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడటం, అలాగే పర్యావరణ పరిరక్షణ ఏదైతుందో అది మనం విధిగా పెట్టుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాల ద్వారా దేశం.

0: ఆ స్థానానికి వెళ్తుంది. కానీ మనందరి యొక్క కర్తవ్యం ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఆ పంచిపద ఏదైతే ఉందో, ఆ 5 అడుగులు ఏవైతే ఉందో దేశం యొక్క మార్పుకి సంకేతం, ఆ విధంగా మనం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి వెళ్ళాలన్నమాట. వి షుడ్ బి ఏ గైడింగ్ ఫోర్స్ టు ద హోల్ వరల్డ్. కనుకనే మన G20 సమావేశంలో చైర్మన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న లక్ష్యం ఏంటి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు. అలాగే కింద ట్యాగ్ లైన్ పెట్టారు, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్, అలాగే వన్ ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆ విధంగా ప్రపంచంలో ఒక కుటుంబం, అందరి భవిష్యత్తు ఒకటే, ఆ లక్ష్యం కోసం మనందరం అడుగులు వేయాలి. ఇటువంటి ఒక ఉన్నత ఆలోచనతో మనం వెళ్తున్నాం, ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేయాలి.
1: మాధవ్ గారు, గత 12 ఏళ్ల NDA ప్రభుత్వ పాలనలో అనుసరించిన విధానాలు, తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మా శ్రోతల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి.
0: నమస్కారం.
1: ఇప్పటి వరకు మీరు దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న NDA ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి బీజేపీ రాష్ట అధ్యకులు PVN మాధవ్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి మధు బాలకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. సాహితీ రచన, MM శ్రీలేఖ సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామం నుంచి కోతరప్పు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి వీరి కోరిక మేరకు శ్రీరామరాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు. రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియా శ్రీనివాసరెడ్డి వీరి కోరిక మేరకు ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన వీరందరి కోరిక మేరకు బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వినబోతున్నారు. రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రియరాగాలు చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు రాజోలు గ్రామం నుండి వాణి వాసు వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు కథానాయకురాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట భువనచంద్ర సాహిత్యంలో ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్ గానం చేశారు. ఈ చిత్రం ఠాగూర్.

కార్యక్రమంలో చివరిగా సరైనోడు చిత్రానికి జుబిన్ నౌట్యాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. గీత రచన శ్రీమణి

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా రీసెంట్గా వన్ డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకి తెలిసిందే. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వేరువేరు కేటగిరీల్లో కొంతమంది విజేతలుగా కూడా నిలిచారు. ఆ విన్నర్స్ లిస్టులో ఒకరైన

0: మిస్ ప్రియా అల్హాదిని గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ప్రియా గారు వెల్కమ్ అండి. ఆకాశవాణి 90 వసంతాల కాంటెస్ట్లో విన్నర్స్ లిస్టులో ఒకరిగా వచ్చినందుకు మీకు ఎలా అనిపించిందండి?
1: నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విన్నర్స్ లిస్టులో నేను ఒకరిగా అనేది నాకు చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: అవును, ఎంతోమంది పోటీ చేసినప్పటికీ అందరిలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మంచి విషయం. అయితే ఈ కాంటెస్ట్ గురించి మీకు ఎలా తెలుసు, అంటే దీంట్లోనే ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది?
1: నాకు ఇది ఎలా తెలిసిందంటే, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో నేను వోకల్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. సో నాకు మా గురువుగారు చెప్పటం వలన నేను దీంట్లో పాల్గొనటం జరిగింది. నాకు ఇది ఒకసారి ట్రై చేయాలనిపించింది. నాకు ఆకాశవాణి అనేది నా చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది దీని మీద. సో ట్రై చేద్దాము, అసలు ఏంటి ఆకాశవాణి గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుందనే ఒక భావంతో నేను దీంట్లోకి రావటం కూడా జరిగింది. సో వచ్చిన తర్వాత ఆకాశవాణి ఇంత అని నాకు అప్పుడు దాని గొప్పదనం గురించి అవన్నీ నాకు అప్పుడు అర్థమైంది. సో నేను కూడా ఇంకా దీంట్లో వచ్చానన్నమాట.
0: అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఈ కాంటెస్ట్ వినరయ్యని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి?
1: వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడ్డారు. ముందుగా మా అమ్మగారు ఆనందపడ్డారు ఎక్కువ. ఇట్లా ఆకాశవాణి అంటేనే వాళ్ళ చిన్నప్పటి నుంచి వస్తున్న ఇది, వాళ్ళు దాంట్లో రానిది, మా కూతురు వచ్చింది అని ఒక ఆనందంతో బాగా ఉన్నారు. అండ్ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇంకా మా నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నేను దీనికి చాలా అసలు ఈ ఆకాశవాణి గురించి ఏంటి అనేది ఒక్క నైట్లో తెలుసుకోగలిగాను. అది కాస్త ఏఐని యూస్ చేసి అండ్ మా పేరెంట్స్ని కనుక్కోవడం, మా నాన్నమ్మ అమ్మమ్మ గారిని కనుక్కోవడం, అలా మా కుటుంబ సభ్యుల్లో కొంచెం అలా తెలుసుకుంటూ అసలు ఏంటి ఎలా జరుగుతుంది అనేది కూడా కనుక్కుంటూ నేను ఒకలాగా ఒక ఎస్సే రైటింగ్ లాగా ఒక పారాగ్రాఫ్స్ లాగా రాసుకొని అర్థం చేసుకొని నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్తో నిండిపోయిందన్నమాట హౌస్ అంతా.
0: అయితే ఇప్పుడు డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే కంగారుగా అనిపిస్తుందా?
1: అంటే ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చాం కాబట్టి కొంచెం కంగారు, కానీ నేను నేను ఫేస్ చేయగలను. సో పర్లేదు.
0: అంటే మీరేం చదువుకున్నారండి?
1: నేను బీకామ్ కంప్లీట్ చేసి ఎంబీఏలోకి జాయిన్ అయ్యాను. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నాను.
0: అయితే నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి?
1: నా గోల్స్ అంటూ నేను మంచిగా సెటిల్ లైక్ ఫైనాన్స్ దాంట్లో సెటిల్ అయ్యి కాస్త మా ఫ్యామిలీలో ఒక మంచి సెటిల్మెంట్ ఉండి అండ్ మా మమ్మీకి నాకు ఒక కోరిక ఉంది లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని. సో అది తీరుతుందో లేదో తెలీదు, బట్ ఐ విల్ ట్రై ఇట్. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని, అక్కడ పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. మా ఇంట్లో ఆల్రెడీ మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడ ఎట్లా కష్టపడుతున్నారో నాకు ఐడియా ఉంది, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటో అవన్నీ నాకు తెలుసు. A to Z నేను మా అమ్మమ్మ గారికి నేను అన్నీ చేస్తాను, మా అమ్మగారు నేను మా అన్నీ చేస్తాము. సో దానివల్ల నాకు మా అమ్మగారికి కొంచెం హింట్ ఉంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మగారికి ఇద్దరికీ ఉందన్నమాట ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని ఒకటి. అది నా మెయిన్ గోల్ ఒకటి ఉంది.
0: అయితే ప్రియా గారు, ఇందాక నుంచి మీ గురించి రేడియో గురించి మాట్లాడాం కదా, అయితే ఇప్పుడు మన యువవాణి లిజనర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్లో కానీ చదువుకుంటున్నప్పుడు కానీ స్టూడెంట్స్లో మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ అనేది రిలేషన్షిప్స్. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటారు?
1: సడన్గా స్కూల్లో చాప్టర్స్ మార్చినట్టు సబ్జెక్ట్ మార్చేశారు కదా. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి నాకు అంతగా తెలియదు. సో తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అనేది మెయిన్ అనమాట, అండ్ ప్రయారిటీస్ అండర్స్టాండింగ్ అనేది మెయిన్. ఇప్పుడు ఒక ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఆ రిలేషన్షిప్ అనేది కొంతవరకు ఒక కాలం వరకు సాగుతుంది అండ్ దాని తర్వాత స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ

0: మీ ఇద్దరికి ఉన్న లైక్ 2 పర్సన్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకొని సో అది బ్యాలెన్స్ చేస్తూ ఫార్వర్డ్ అయిపోవడం, లేదా అది తెలుసుకొని ఓవర్కమ్ చేసుకొని మీరు ఫార్వర్డ్ అయిపోతే రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అనే ఉంటుంది అనేది నా ఒపీనియన్.
1: అయితే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లేదా బయట ఇప్పుడు కాలేజెస్లో ఉన్నప్పుడు కానీ ఒక పర్సన్ని జడ్జ్ చేయాలంటే మీరు ఎలా ఆ పర్సన్లో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? అంటే అతను మంచివాడా కాదా, లేకపోతే అతనిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?
0: నేనైతే నేను ఎలా చూస్తాను అని అంటే ఆ పర్సన్ ఎలా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారా లేదా, ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అనేది నేను చూసుకొని నేను లైక్ జడ్జ్ చేస్తాను. అండ్ మంచిగా మాట్లాడితే హీజ్ అంటే కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది ఇచ్చేస్తారు. బట్ నేను చూసిన నేను ఎలా జడ్జ్ చేస్తానంటే మంచిగా లైక్ నాతో మాట్లాడే విధానము, నాతో బిహేవ్ చేసే విధానం బట్టి నేను ఆ పర్సన్ని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది.
1: అయితే రెండు చదువుతో పాటు ఈ దీన్ని కూడా రిలేషన్షిప్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉండటం మంచిదంటారు.
0: అవును.
1: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: అయితే ప్రియగారు, పర్సనల్ లైఫ్లో స్పేస్ ఇవ్వకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, కానీ నేచర్కి స్పేస్ ఇవ్వకపోతే భూమి మీద మనుగడే కష్టం. ప్రజెంట్ ఇప్పుడున్న వెదర్ చేంజెస్ చూస్తున్నారు కదా, జూన్ వచ్చేసినా సరే ఇంకా ఎండలు బాగా వస్తున్నాయి. అంటే ఈ వెదర్ చేంజెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి?
1: నిజం చెప్పాలంటే ఇప్పుడున్న వెదర్స్ చూస్తుంటే, వెదర్ చేంజెస్ని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక క్షణం వాన పడుతుంది, ఇంకో క్షణం ఎండ వచ్చేస్తుంది. ఇప్పుడున్న నేచర్ మరి ఎలా తర్వాత ఎలా ఉంటుందో మరి ఏంటో తెలీదు. బట్ ఇప్పుడున్న ఎండలు అయితే బాగా దంచి కొడుతుంది. అసలు బయట రోడ్ మీద మనుషులను చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనమంటే ఇంట్లో ఏసీ అనో లేదా కూలర్స్ అనో ఫ్యాన్ కింద మనం ఉంటాం, కానీ బయట బెగ్గర్స్ కానీ ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కానీ అలా ఎండల్లో అంత ఎండల్లో ఉంటుంటే వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది అవస్థపడుతున్నారు, ఇంకా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు వాళ్ళు. సో ఈ ఎండలు కొంచెం తగ్గితే బాగుండు అనేది నా కోరిక. అండ్ వెదర్ చేంజెస్ అంటారా, ఇక మనం రోజు చూస్తున్నది ఇప్పుడు సమ్మర్లో కొంత వాన పడడం అనేది ఓకే, బట్ ఇప్పుడు చూస్తుంటే మన విజయవాడలో చాలా అంటే చాలా ఎక్కువగా వానలు కురుస్తూ, ఒకసారి గాలి వేస్తుంది, ఒకసారి వాన పడుతుంది, ఇంకోసారి ఎండ వస్తుంది, ఒకసారి ఎండ రాదు, ఒకసారి వాన రాదు, అసలు ఏది ఉండదు, చీకటి చీకటిగా అయిపోతుంది. సో అలా ఉండకుండా కాస్త స్టాగ్నెంట్గా ఉండే బాగుండేది అనిపించింది.
0: అయితే ఇలాంటి చేంజెస్కి, ఇలాంటి వెదర్ చేంజెస్ని మనం ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు, ఇంతకుముందు లేవు. అయితే దీనికి గల కారణాలు ఏంటి?
1: సో ఇప్పుడున్న వెదర్ చేంజెస్ ఎట్లా వల్ల వస్తున్నాయంటే మేబీ డిఫారెస్టేషన్ కావచ్చు. అంటే ఇప్పుడు చెట్లు నరికేయడం వల్ల, అసలే చెట్లే మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి, ఆ దాన్నే మనం నరికేస్తే, అదే నరికేస్తే ఇంకా ఆక్సిజన్ అనేది, ప్యూర్ ఆక్సిజన్ అనేది ఉండదు మనకి. సో ప్యూర్ ఆక్సిజన్ కావాలి అని అంటే మనం చెట్లు నాటాలి, ఆ చెట్లు కట్ చేయకుండా ఉండాలి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ యూసేజెస్, ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు అనేది పడేయటం వల్ల లేదా కాల్చడం వల్ల అలా జరుగుతూ ఉంటున్నాయి. సో వాటి వల్ల కూడా మనకి వెదర్ చేంజెస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇలానే మనం కంటిన్యూ చేస్తే మన ఫ్యూచర్లో కూడా, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా హార్మ్ఫుల్ అయ్యే లైక్ సిచ్యువేషన్స్ రావచ్చు. సో దాన్ని మనం రిడ్యూస్ చేయాలని అంటే మనం చెట్లు అనేవి నాటాలి, దాన్ని పెంచాలి, అండ్ మనం దాన్ని మనం కేర్ చేయాలి. సో దానివల్ల మనకి వెదర్ చేంజెస్ అనేవి ఉండకుండా చేసుకోగలం. అది మన మన చేతుల్లోనే ఉంటుంది, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. సో మనం పరిరక్షణ చేసుకుంటే మంచిది.
0: అయితే ప్రియగారు, ఈరోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవం. అయితే జనరల్గా ఇలాంటి రోజులు రాగానే అందరూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టేసి లేకపోతే స్టోరీలు పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్గా మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటంటారు?
1: నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ని చూస్తూ ఉన్నా, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇట్లా పెడుతున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన బిజీ లైఫ్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనకి బిజీ లైఫ్ చాలా ఉంటుంది. సో దాంట్లో ఒక్క డే అయినా మనం ఫ్రీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, లేదా ఫ్రీగా ఉండే టైం అయినా ఉంటుంది. సో ఆ టైంలో మనం చెట్లు నాటడం కానీ లైక్ పరిరక్షణ లైక్ క్లీనింగ్ కానీ ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చెట్లు నాటితే మనకి మంచి మంచి ఆక్సిజన్ వస్తుంది, అండ్ వెదర్ అనేది బాగుంటుంది, ఇట్లా వెదర్ చేంజెస్ అనేవి రాకుండా కూడా ఉంటాయి. సో మీకున్న బిజీ లైఫ్లోనో ఒక ఫ్రీ టైం చూసుకొని, ఒక డే మంచి ఫ్రీ టైం చూసుకొని మీరు వెళ్ళి చెట్లు నాటడం, వాటిని పెంచడం అనేది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.
0: అయితే ప్రియగారు, ఈ పర్టిక్యులర్ డే అనుకున్న మెయిన్ గోల్స్ ఏంటంటారు?
1: ఈ డేలో మనం చెట్లు నాటడం అనేది చేయాలి. అండ్ ఇప్పుడు మన మన వాటర్ ఉంటుంది లైక్ కాలువలు కానీ, ఇప్పుడు ఆ కాలువలు కూడా ఇంప్యూర్ అయిపోతున్నాయి, లైక్ పొల్యూటెడ్ అయిపోయి పాపం అక్కడ ఉండే మనుషులు కూడా ఆ డర్టీ వాటర్ని తాగి వాళ్ళు కూడా డిసీజెస్ తెచ్చుకోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అలాంటివి జరగకుండా మనం చూసుకోవాలంటే చెత్త అనేది వాటర్స్లో పడేయకుండా వాటర్ని ప్యూర్గా ఉంచేటట్టుగా మనం చూసుకోవాలి. సో దానివల్ల కూడా మనకి వెదర్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి. వాటర్ వల్ల కూడా మనకి, ఇంప్యూర్ వాటర్ వల్ల కూడా వెదర్ చేంజెస్ అనేవి మనకు ఉంటాయి. సో అలా ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ అవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము, అండ్ యానిమల్స్ అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి చెట్లు నాటడం చేయాలి, వాటర్ ప్యూరిఫైగా ఉంచుకోవాలి. సో మన బిజీ షెడ్యూల్లో ఫ్రీ టైం చూసుకొని వాటర్ ప్యూర్గా ఉంచుకునేటట్టుగా, అంటే డస్ట్ అనేది దాంట్లో పడేయకుండా ప్యూర్గా ఉంచుకునేటట్టుగా చూసుకోండి, అండ్ చెట్లు నాటేటట్టుగా చూసుకోండి మీకున్న ఫ్రీ టైంలోనే. అంతే.
0: అయితే చాలా ఊర్లలో వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ స్కేర్సిటీకి గల కారణం ఏంటంటారు? అంటే మనం ఎక్కువగా ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడేయడం వల్ల అంటారా, లేకపోతే మనం దేనైనా పొల్యూట్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇందాక దేని ఓవర్గా పొల్యూట్ చేసేయడం వల్ల అంటారా, లేకపోతే గ్లోబల్ వార్మేషన్ వల్ల ఏమైనా సమస్యలు వచ్చి అంటారా?
1: ఇది రెండు ఛాన్సెస్గా ఉండొచ్చు, గ్లోబల్ వార్మేషన్ అయినా అయి ఉండవచ్చు, లేదా ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్యూరిఫైయర్గా ఉంచుకుంటే ఇవన్నీ చేంజెస్ మనకి రావు కదా. లైక్ ఇప్పుడు చూస్తున్నాం చాలా స్మోక్ ఇది చూస్తున్నాం, ఎయిర్ వల్ల పొల్యూటెడ్ అయ్యే చూస్తున్నాము. ఆ ఎయిర్ మనం ఇంప్యూర్ ఎయిర్ మనం పీల్చుకోవడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూసుకుంటున్నాము. అండ్ వాటర్ తాగడం, ఆ ఇంప్యూర్ వాటర్ తాగడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కూడా చనిపోయడం మనం చూస్తున్నాము. సో ఇవన్నీ మనం చేయకుండా వాటి మీద బ్లేమ్ చేస్తే మనం ఏం చేయలేం కదా. మనం చెట్లు నాటడం కానీ, వాటర్ ప్యూరిఫైగా ఉంచడం కానీ, బ్యాడ్ ఎయిర్ అట్లా వెళ్లకుండా ఉండడం కానీ మనం చూసుకుంటే ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెస్గా ఉండవు, మనకి అడ్వాంటేజెస్గా ఉంటాయి. సో మీకు ఇవన్నీ ప్యూరిఫైర్గా ఉంచడం, వాటర్ ప్యూరిఫైర్గా ఉంచడం, చెట్లు నాటడం, ఎయిర్ ఎక్కువ పొల్యూటెడ్ కాకుండా చేసుకుంటే మన వరల్డ్కి అండ్ మన గెలాక్సీ మొత్తం అన్నిటికీ మనకి బెస్ట్గా ఉంటుంది.
0: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈనాటి లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమాపేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతంతైన అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యకుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యకుడు లీ జెమ్యూంగ్ తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈ రోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ శాఖ సమీక్షా సమాపేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమాపేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను, భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలన విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకుని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలు రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్లు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈ రోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరాజు వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవరాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనెగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ రోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో సత్కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రీ వి కృష్ణమాచార్య.

ఆచార్యులు గారు, శ్రీ కె భాస్కర్ రామమ్మ గారు, శ్రీ రావి రాధాకృష్ణ గారు, శ్రీ నల్లమిల్లి మణిబాబు గారు మరియు శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బిబి రవణమ్మ గారు. ఇప్పుడు శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గారు ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: నేర్పేను.
1: నా ఇష్ట దైవం శీర్షిక శ్రీమతి బివి రమణమ్మ.
2: సకల జీవులకు రక్షకుడు పోషకుడు శ్రీమన్నారాయణుడే. దుష్టరాక్షసుల బారి నుండి భూదేవిని రక్షించినటువంటి స్వామి. తాను రాముడిగా అమ్మ సీతమ్మగా అవతరించి ఎన్నో కష్టములు పడి రాక్షసంహారం చేసి సాధువులకు రక్షణ కల్పించాడు. కృష్ణుడిగా అవతరించి కంసాది దుష్టరాక్షసులను సంహరించి భూభారాన్ని తీర్చాడు. నారాయణమూర్తి అనేక కళ్యాణ గుణములతో నిండినవాడు. రాముడిలో సౌశీల్యం దర్శించవచ్చు. కోతిలో అనే చిన్నచూపు చూడలేదు. సుగ్రీవుణ్ణి తన నాథుడిగా స్వీకరించినటువంటి స్వామి. రాముడు చక్రవర్తి అయినప్పటికీ తాను గొప్పవాడినని మనసులో కూడా లేకుండా గుహుణ్ణి తన సోదరునితో సమానంగా గౌరవించినటువంటి స్వామి. కృష్ణుడి అవతారంలో సౌలభ్యమను గుణం దర్శించవచ్చు. కుడి ఎడమలు తెలియని వారిలో ఒకటిగా కలిసిమెలిసి తిరుగుతూనే వారిని రక్షిస్తూ కోరికలన్నీ తీర్చేవాడు. నారాయణమూర్తికి వాత్సల్యం చాలా ఎక్కువ. ఒక తల్లి తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తుందో అలాంటి అనేక తల్లుల ప్రేమ కలిపితే ఎంత గొప్ప ప్రేమో అటువంటి ప్రేమమూర్తి. వామనమూర్తి అయి ఈ సకల జగత్తును తన శ్రీపాద స్పర్శతో పునీతం చేశాడు. తల్లి తన పొత్తిళ్లలోని చంటిపాపను ఎట్లా తడిమి చూసుకుంటుందో అట్లా ఈ భూమినంతను కొలుచుకునే నెపంతో చూసుకున్నాడు. ప్రహ్లాదుడు ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెంది వెతకి చూచిన అందెందేగలడు ధనవాగ్రిని వింటే అనగానే సకల పదార్థం లోపల నరసింహ రూపంతో వేంచేసి ఉండి ఒక స్తంభం చూపించి అడిగితే అక్కడి నుండే ఆవిర్భవించినటువంటి వాత్సల్యమూర్తి. ఆ క్షణంలో హిరణ్యకశిపుడిపై తీక్షణమైన చూపులను ప్రసరింపజేసి వాణ్ణి నశింపజేశాడు. అదే క్షణంలో ప్రహ్లాదునిపై చల్లని ప్రేమ నిండిన చూపులతో అనుగ్రహించి తల నిమిరి తరింపజేసినటువంటి స్వామి ఆయన్ని ప్రేమించే భక్తులపై అంతులేని వాత్సల్యాన్ని కురిపిస్తాడు. ఆయనే ఆపద్బాంధవుడు. పాండవులకు కలిగిన అనేక ఆపదలను కృష్ణ అని తలుచుకుంటే చాలు, వారి ఆపదలన్నీ తీర్చేవాడు. ద్రౌపదికి ఎంత ఆపద వచ్చింది. ద్రౌపది రుతిమతి అయి ఏకవస్త్రగా ఉన్నప్పుడు జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని వచ్చి వస్త్రాలను లాగేశాడు దుష్టుడైన దుశ్శాసనుడు. అప్పుడు గోవింద పుండరీకాక్ష రక్షించు అని శరణు వేడింది. ఆమె స్నానం చేసి మడికట్టుని జపించలేదు. ఆపద వచ్చింది, గోవింద అని పిలిచింది. అక్షయంగా వస్త్రాలిచ్చి ఆపదలను పోగొట్టినాడు. ఆయనే జ్ఞానప్రదాత. ఆయన అనుగ్రహం వల్లనే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సకల విద్యాస్వరూపుడైన హయగ్రీవుణ్ణి స్మరిస్తే అన్ని విద్యలు ప్రసాదిస్తాడు. ఆయనే ఐశ్వర్యప్రదాత. విష్ణు వక్షస్థల వాసిని అమ్మ లక్ష్మీదేవి. విష్ణుపాదాలను ఆశ్రయించిన వారికి సకల ఐశ్వర్యములు సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి గృహము విష్ణుమూర్తి వక్షస్థలం. ఆయన్ను మన హృదయంలో పదిలంగా దాచుకుంటే లక్ష్మీదేవికి వేరే ఆశ్రయం లేకపోవడం వల్ల మన దగ్గరే స్థిరంగా ఉంటుంది. ఆయనే మోక్షప్రదాత. ఈ లోకంలో కావలసిన రక్షణ పోషణ సంపదలు అన్నీ ఇచ్చి ఆపదలను తొలగించి జ్ఞానం ప్రసాదించి తానే ఒక ఆచార్యుడిగా తన్ను ఆశ్రయించిన వారికి దర్శింపజేసి ఈ సంసార కోపం నుండి ఉద్ధరించి ముక్తిని ప్రసాదించి అంత్యకాలమందు మోక్షాన్ని ప్రసాదించి పరంపదంలో మహదానంద భాగ్యాన్ని ఆచార్యుని ద్వారా ప్రసాదిస్తారు. అందరికీ ఆచార్యుని అనుగ్రహం కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
1: పద్మీ వీరన్ జీవితం శ్రీ భాస్కర్ రామం.
3: నా పేరు కూచి భాస్కర్ రామం. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి, తల్లిగారి పేరు సత్యవతి. నేను కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి 1971 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం పొందాను. బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి MM2 ఆఫీసర్ కేడర్లో కాకినాడ మెయిన్ బ్రాంచ్లో జూలై 2007 పదవీ విరమణ చేశాను. సంగీతం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని రిటైర్మెంట్ తర్వాత సత్కళావాహినిలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆనందిస్తూ వేసవి శిక్షణా శిబిరంలో కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో చేరాను. సత్కళావాహిని వ్యవస్థాపకులు శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గారు నన్ను ప్రోత్సహించి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ డిప్లొమాకు కట్టించారు. నేను ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్ థియరీ పాస్ అయి ఉన్నాను. సంగీతం కాకుండా నేను 25 సంవత్సరాల క్రితం భద్రాచలంలో పనిచేసినప్పుడు కూచిపూడి నృత్యం అడుగులు నేర్చుకుని తిరిగి రిటైర్మెంట్ అయిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ ఆర్ నటరాజ రామకృష్ణ గారి వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించి మొదటిసారిగా 2010 స్థానిక బాలా త్రిపుర సుందర గుడిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. జనవరి 2012 సత్కళా వాహినిలో నా 5వ ప్రదర్శన ఇచ్చాను. గాత్ర సంగీతం డిప్లొమా పూర్తి చేసి చక్కటి ప్రదర్శన ఇవ్వాలని, నేను నేర్చుకున్న సంగీతాన్ని 4 నేర్పాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను.
1: నేను నా విశ్రాంతి జీవితం సత్కాలక్షేపం సేవ. శ్రీ నల్లమిల్లి మణిబాబు.
0: నేను సుమారు 25 ఎస్బీఐ ఆఫీసర్గా పదవి నిర్వహించి గత 10 నుంచి విశ్రాంతి జీవితం గడుపుచుంటిని. అనేక సంగీత సాహిత్య సభలలో సేవ చేస్తూ జాయింట్ సెక్రటరీగా సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థలోనూ, సంగీత విద్వత్ సభలోను, శ్రీరామ సమాజంలోను, సత్యభాస్కర జీవన సంధ్య వృద్ధుల ఆశ్రమంలోను ట్రెజరర్గా సేవ చేస్తూ నా జీవితమును పూర్తిగా వినియోగించుకుంటుంటుంది. ఓం శాంతి సమాజంలో సత్కళాక్షేపమును కూడా చేయుచుంటుని. భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు నేను సమాజ సేవ చేయుటకు నేను నిర్ణయించుకున్నాను.
1: ఇప్పటి వరకు మనం శ్రీ నల్లమిల్లి మణిబాబు తేబా కార్యక్రమాల గురించి విన్నాం. ఇప్పుడు చర్చావేదిక. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీయుతులు ఏవి కృష్ణమాచారి, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమిల్లి మణిబాబు, శ్రీమతి ఇ మణికుమారి, శ్రీమతి బివి రమణమ్మ, శ్రీమతి గుజ్జారి కాత్యాయని.
4: రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి మన అనుభవాలు కేంద్రీకృతం పరచుకుంటూ 2 మంచి మాటలు, ఒక ఆశయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందరగా నేను శ్రీ రావి రాధాకృష్ణమూర్తి గారిని 2 మాటలు అడుగుతాను. రాధాకృష్ణమూర్తి గారు, మీరు రిటైర్ ఉన్నారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, మీ ఆశయ సిద్ధి ఏంది, ఎందులో పనిచేశారు, మీ అనుభవం తెలుపవలసిందిగా కోరుతున్నాను.
5: నేను ONGC అని వినే ఉంటారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. అందులో అసిస్టెంట్ కెమిస్ట్గా 1963 జాయిన్ అయ్యాను. 1998 జనరల్ మేనేజర్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత కాకినాడలోనే ఉన్నాను. నాకు ఆశయం అంటే 4 కలిసిమెలిసి సుఖంగా ఉండాలి అనుకునేవాడిని. ఆ విధంగా నాకు కాకినాడ అంతకుముందు ఎక్కువ తెలియకపోయినా, సత్కళా వాహినిలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రోగ్రాంలకు వచ్చి విని ఆనందించి వారు ఏదైనా సహాయం కోరితే ఏమీ వెనక తీయకుండా చేస్తున్నాను.
4: మరి మీరు రిటైర్మెంట్ లైఫ్లో యోగాసనాలు, యోగాభ్యాసం తర్వాత అటువంటి ప్రక్రియలు ఏమైనా మీకు అలవాటు ఉన్నాయా, మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా?
5: మెడిటేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పింది. ఏదోనైనా నీకు ఎప్పుడు ప్రశాంతంగా టైం దొరికితే దేవుణ్ణి తలుచుకో అని చెప్పారు. అదే నిద్ర లేచే ముందు 5 మంచం మీద పడుకునే స్మరించుకుంటూ ఉంటాను. తర్వాత ఏవో పూజలు కార్యక్రమాలు కొద్దిపాటి చిన్నతనంలో జరిగిన నాళ్ళు జరిగాయి. తర్వాత ఎప్పుడు రాష్ట్రం బయటనే దూరాన్ని ఉండటంతో కొంచెం పూజలు నియమాలు తగ్గినాయండి. అయినా కానీ భక్తి, దేవుని మీద కాన్సన్ట్రేషన్ మటుకు ఏమీ తగ్గలేదు.
4: థ్యాంక్స్ అండి రాధాకృష్ణమూర్తి గారు. మరి మా కూచి భాస్కరరామ గారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎందులో పనిచేశారు, మీ శేష జీవితం గురించి.
3: నమస్కారం అండి. నేను 1971 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం పొందాను. బ్రాంచ్ మేనేజర్గా చేసి కాకినాడ మెయిన్ బ్రాంచ్లో 2007 రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత సంగీతం మీద మక్కువ కొద్దీ మా ఇంటికి దగ్గరలో ఉండే సత్కళా వాహినికి వచ్చేసరికి ఇక్కడ చక్కటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్స్ చూడడం, 10 జరుగుతున్నాయని తెలిసి అందులో సభ్యత్వం తీసుకుని ఆ ప్రోగ్రాములన్నీ విని చక్కటి ఆనందాన్ని పొందాను. వేసవి శిక్షణ శిబిరంలో సంగీతంలో చేరి నేను మ్యూజిక్ డిప్లొమా కూడా పూర్తి చేస్తున్నాను. ఆ సంగీతమే కాకుండా నాకు డ్యాన్స్ మీద మక్కువ ఉండడం లాంచి 25 క్రితం అడుగుల దాకా నేర్చుకుని ఆపివేసిన కూచిపూడి నృత్యాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ ఆర్ నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర అభ్యసించి మొదటి ప్రోగ్రాంగా బాలా త్రిపురి సుందరగుడిలో 2010 సంవత్సరంలోనూ, 5వ ప్రోగ్రాంగా 2012 జనవరిలో సత్కళావాహినిలోనూ ప్రదర్శించానండి. రిటైర్మెంట్ తర్వాత ఇలా సంగీతం నేర్చుకోవడం, డ్యాన్స్ను ప్రదర్శించడానికి నాకు చాలా ఎంతో సంతోషం పొందుతున్నాను.
4: మీరు వయసులో పెద్దవారు అయ్యారు కదా, అంటే 70 పడులో పడి ఉండాలి మీరు మరి.

0: జరుగుతుందని, మరి వయసును కూడా లెక్క పెట్టకుండా ఈ కళారంగాలు సేవ చేస్తుంది మీకు నా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను. నల్లమల్లి మణిబాబు గారు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ అధికారిగా ఇందులో పాల్గొంటున్నారు. మణిబాబు గారు, మీ శాస్త్రీయ జీవితంలో కొన్ని మంచి మాటలు వినిపించండి.
1: నేను శాస్త్రీయ జీవితంలోనూ ఆధ్యాత్మికంగాను సంగీతపరంగాను సాహిత్యపరంగాను ఉన్న కార్యక్రమాలకే వెడుతూ ఇంకా వేరే ఏమీ వ్యాపకం అనేది పెట్టుకోకుండాను నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. ఎక్కడైనా సరే టీవీలు చూడడం కానీ సినిమాలు చూడడం కానీ ఆహార నియమాలను పాటించుకుంటూ ఆ శేష జీవితాన్ని నేను గడుపుతున్నాను.
0: మరి ఇంకా మా రిటైర్డ్ మహిళామణులు అంతా ఉండిపోయారు దీంట్లో, మరి వారి గురించి చెప్పే ముందుగా మరి నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా ఒక నిమిషం. నేను ఈవి కృష్ణమాచార్యులుగా రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా గత 20 సంవత్సరాలు కాకినాడ నుంచి విజయవాడ వరకు అనేక రైల్వే స్టేషన్లో పనిచేశాను. అనేక ప్రశంసా పత్రాలు అవార్డులు సంపాదించుకున్నాను. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం నుంచి గత 20 సంవత్సరాలుగా లలిత సంగీతం పాడుతూ ఈ సంగీత సేవలు కూడా చేస్తూ కాకినాడ పట్టణంలో ఓ చక్కటి ఆధ్యాత్మిక సంగీత కళా సంస్థ అయిన సత్కళావాహిని భక్తి సంగీత సంస్థ మా తల్లిగారైన శ్రీమతి శ్రీనివాసమ్మ గారు స్థాపించిన సంస్థని ముందరికి తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మహిళల్ని చైతన్యపరిచే విధంగా ఈ సత్కళావాహిని తీసుకెళ్తూ దాంట్లోనే సంక్రాంతి మంజరి సంగీత కళాశాలని ఒక అనుబంధ సంస్థని, యువవాహిని గానవాహిని అనే అనుబంధ సంస్థలతో పాటు కళా సత్కళను సంగీత ఆధ్యాత్మిక మాసపత్రిక కూడా నిర్వహించుకుంటూ మన కళారంగానికి కొన్ని సేవలు చేస్తున్నాం. కళారంగంతో సమాజ సేవలు కూడా చేయాలనే ఒక సంకల్పం కూడా నాకు, ఎందుకంటే రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నేను ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, ప్రయాణికుల యొక్క కష్టతరాలన్నీ చూసిన తర్వాత ప్రజలకి కొంతవరకు సేవ చేయాలనే బాధ్యత ఉన్నాను. భగవంతుడు తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తే మా డిపార్ట్మెంట్ ఎక్స్ డిపార్ట్మెంట్ మా రైల్వేలోను మరి ఇతర కళారంగంలో కూడా మరిన్ని సేవలు చేసి ముందరికి తీసుకెళ్లగలిగిన సమాజాన్ని సవినగా మనవి చేసుకుంటూ మా మహిళా సోదరీమణులు కూడా ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వచ్చారు. మా రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని శ్రీమతి వి మణికుమారి గారు ఈ యొక్క సమాజ సేవ కానీ మరి వారి డిపార్ట్మెంట్ అనుభవాన్ని కానీ తెలుపవలసిందిగా కోరుతున్నాను.
2: నేను వి మణికుమారిని రైల్వేలో కాకినాడ పోర్ట్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నేను 2007 మార్చిలో రిటైర్ అయిపోయాను. ఇంక తర్వాత అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమంలో ఏ ఊరు ఎక్కడికి ఎప్పుడు పిలిచినా మాస్టర్ కార్యక్రమంలో సంగీత కార్యక్రమంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ పాల్గొనడానికి ఆయనతో సహకరిస్తున్నాను.
0: మణికుమారి గారు, మీరు రిటైర్ అయ్యారు కదా రైల్వేలో, రైల్వే రిటైర్డ్ ఉద్యోగ సంఘంలో కూడా మీరు పనిచేస్తున్నట్టుగా నాకు తెలుసు, దాని మీద ఒకవేళ చెప్తారు.
2: రైల్వేలు ఎప్పటికప్పుడు జనవరి జూలై నెలలో వచ్చే డిఏలకు ఎప్పటికప్పుడు అందరికి అందుతున్నాయా లేదా అని సెక్రటరీ గారిని కనుక్కొని ఎవరికి ఏమి రావట్లేదో వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ బాగోగులు కనుక్కొని ఆయనకి చెప్పి ఆయనకి రికమెండ్ చేసి రావాల్సిన విధంగా వచ్చేటట్టుగా చేసేటందుకు సహకరిస్తున్నాను. నా సాయశక్తిలా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను, చేస్తున్నాను కూడా.
0: రిటైర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ మాతృభూమిని కూడా మర్చిపోకుండా దానికి కూడా కొన్ని సేవలు చేయాలని, మీ యొక్క సేవలు మాకు చాలా ఆనందంగా ఉంది, మీరేమన్నా అంటారా?
2: రేడియో కార్యక్రమంలో మాత్రం చాలా నేను మార్నింగ్ నుంచి కార్యక్రమాలు ఫాలో అవుతూ ఉంటాను. 6 గంటల భక్తి రంజని, 6:30 చింతన అనే కార్యక్రమం మట్టుకు రెగ్యులర్గా వింటాను. తర్వాత 8:30 విశాఖపట్నంలో వచ్చే 100 సంవత్సరాలు వెలుగు జులుగులు అనే కార్యక్రమం చాలా ఇంట్రెస్ట్గా వింటాను. తర్వాత 9:30 వచ్చే శ్రోతలు గారిన పాటలు మాత్రం, నా బుధవారం వచ్చే నాటికలు, 10:30 వచ్చే పాత సినిమా పాటలు అంటే చాలా ఇష్టం నాకు, అందుకని రెగ్యులర్గా అవి మటుకు వింటూ ఉంటాను. విశాఖపట్నం స్టేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఏది మానకుండా వింటూ ఉంటాను.
0: ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం వారికి మన అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మనకి కాచ్యాయని గారు చర్చలో మీరు ఏ ఉద్యోగం చేశారు, మీ అనుభవాన్ని ఏమైనా చెప్తారా?
3: నా రిటైర్మెంట్ తదనంతరం నేను ఎక్కువ జీవితకాలాన్ని సత్కళావాహినిలోనే గడుపుతున్నా. అంటే అమ్మ అనే పదంతో ఒక చిన్న 4 అక్షరాలు మాత్రము చెప్తాను. ఆ అనగానే విచ్చుకొని, మా అనగానే కలుసుకునే అద్భుతమైన పదం అమ్మ. అమ్మ మాట మధురం, అమ్మ పాట మధురాతి మధురం, అమ్మ పదం అద్భుతం, అమ్మ చేతి గోరిముద్దలు అమృతమయం. అమ్మే నా ప్రాణం, అమ్మే నా జీవం, అమ్మే నా సకలం, అమ్మే నా సర్వం, నా జీవన గమనానికి మార్గదర్శం అమ్మ.
0: చాలా బాగా చెప్పారమ్మా. మీ యొక్క రిటైర్డ్ ఉద్యోగ అనుభవంతో పాటు చక్కని కవితను కూడా రాసి కళాత్మకంగా చక్కటి కవిత వినిపించారు. మీకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి ధన్యవాదములు. ఈ చర్చలో

0: రమణమ్మ గారు కూడా పాల్గొన్నారు. బేతా వెంకట రమణమ్మ గారు, మీ రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉంది చెప్పండి.
1: నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో స్టెనోగా జాయిన్ అయ్యి 2012 రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు శిశిర్వేత్తి పసుర్వేత్తి వేత్తిగాన పనిహే అని మా నాన్నగారు ఎప్పుడు కూడా సంగీతం పాటలు పాడించేవారు, భాగవతం పుస్తకంలో చదివించేవారు. నా వయసు 5 నుండి కూడాను అది అలాగా ఎప్పుడు పాడుకుంటూ ఉండటమే తప్ప నేను ఎప్పుడు సంగీతం నేర్చుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఈ సత్కళావాహిని మంజరి సంగీత కళాశాలలో జరిగే ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాలకి వచ్చి నాకు ఎంతో ఆనందం అనిపించింది. అప్పుడే మన సంగీత కళాశాల సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. 3 నుండి 80 వరకు కూడా ఎవరన్నా ఇందులో పాల్గొవచ్చు అన్నారు మాస్టర్. అనగానే నేను అన్నాను, నాకు నేర్తారా స్వామి అన్నాను. అనేసరికి రెండమ్మా మేము నేర్తాము అన్నారు. వారి యొక్క ప్రోద్బలంతో నాకు ఇంకా సంగీతం బాగా నేర్చుకుని డిప్లొమా కూడా కట్టాలని వారు ఎన్నో రకాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా రిటైర్మెంట్ లైఫ్ సంగీతంతో ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.
0: భక్తి సంగీతం ప్రధాన లక్ష్యంగా వికాస్ తరగని తత్కాలమైన సంస్థల్లో మీరు చేస్తున్న సేవలు ఆజంద్రార్కం అజరామరం కాగలవని చెప్పి ఆశిస్తూ ఈ చర్చా వేదికలో మరి పాల్గొన్న ఆత్మీయులైన సోదరి సోదరి మనందరికీ కూడా అభినందనలు అందజేస్తున్నాను.
2: ఇప్పటి వరకు చర్చా వేదికలో పాల్గొన్నవారు శ్రీయుతులు శ్రీ ఇవి కృష్ణమాచార్యులు, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమల్లి మణిబాబు, శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బివి రమణమ్మ, చివరగా వైద్య నారాయణ హరి. సమాజ సేవలో వైద్యం డాక్టర్లుగా ఎనలేని పేరు ప్రఖ్యాతులుగాంచి సమాజ సేవలు అందిస్తున్న డాక్టర్ ఎం సుబ్బారావు గారు, డాక్టర్ చిక్కాల సరోజిని గారు వారి యొక్క అనుభవాలను తెలియజేస్తారు.
3: గత 50 నుంచి నేను కాకినాడ టౌన్లో నా రూపణ వైద్యం చేసేటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా చేసేటువంటి ఏర్పాటుగా నేను చేస్తున్నాను. ఈరోజు మనకి 20 అయిపోయి 20-25 దాకా అయిపోవచ్చు. తర్వాత 3-4 అవుతుంది. సత్కళావాహిలో కూడా నేను డాక్టర్ సరోజిని గారు కూడా ఇద్దరూ కలిపి ఇక్కడ మేము ఒక డిస్పెన్సరీ ఓపెన్ చేసి రన్ చేస్తున్నాం. పేద ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా మేము ఫ్రీ సర్వీస్ చేసేటువంటి ఏర్పాటు ఎప్పుడూ కూడా జరుగుతుంది, జరుగుతూనే ఉంది, ఇంకా ముందు కూడా జరుగుతుంది. ఇంకా ఎటువంటి మనుషులు వచ్చినప్పటికీ కూడా మేము వైద్యం చేసేటువంటి ఏర్పాటు మా ఇద్దరిలోనూ కూడా చక్కటి పోషణలో రన్ అవుతుంది. మా వృత్తికి కూడా ఆయన ధర్మం చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు.
4: నేను డాక్టర్ చిక్కాల సరోజిని అండి. నేను పూర్వము అంటే నేను ఈ కాకినాడ కాలేజ్ స్టూడెంట్ని. నేను సౌదీ అరేబియా నుంచి వచ్చి 4 అయింది. దానికంటే ముందు 92 నుంచి కూడా కృష్ణమాచార్య గారు వాళ్ళ అమ్మగారు శ్రీనివాసమ్మ గారి దగ్గర నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఆవిడే స్థాపించారు సత్కళావాహిని. తర్వాత నేను సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. వచ్చేసే ముందు రిజైన్ చేసే ముందు అందరూ అడిగారు, మీరు అంత బిజీగా ఉంటారు కదా కాకినాడ వెళ్ళి అందులో ఏం చేస్తారు అని. అప్పుడు చెప్పాను సత్కళావాహిని అనే సంస్థ ఉంది, మన రిటైర్మెంట్ అయిన తర్వాత అటువంటి సంస్థల్లో మనం ఉండటం చాలా మంచిది అని అనుకుని ప్రతి శనివారం కూడా నేను డాక్టర్ సుబ్బారావు గారు ఇద్దరం 5 నుంచి 7 వరకు కూడా ప్రతి వాళ్ళకి ఫ్రీగా చేస్తాం. మొన్నే ఈ మధ్య ఇంకొకటి కూడా అనౌన్స్ చేశాము కంపెనీ వాళ్ళకి, వాళ్ళు ఎటువంటి మొబైల్ క్యాంప్స్ చేసినా సరే మా సంస్థ నుంచి మేము కూడా రూరల్ ఏరియాస్కి వచ్చి మేము సేవలు అందిస్తామని చెప్పాము. సో ఆ విధంగా కూడా కొంత మా సత్కళావాహిని ద్వారా రూరల్ ఏరియాకు కూడా సర్వీస్ చేయాలనే మోటివేషన్ ఉంది మాకు. సో ఎవరికైనా ఇప్పుడు అవసరం వచ్చినా రూరల్ ఏరియాలో మా సంస్థ నుంచి మా డాక్టర్ల తరఫున మా ఇద్దరి తరఫున ఎల్లప్పుడూ మా హెల్ప్ ఉంటుందని. ముందు ఇక్కడ వృద్ధాశ్రమం పెట్టాలి అని వచ్చాను 4 క్రితము. ఇప్పుడు ఒక 1 వృద్ధాశ్రమం కూడా ఉంటుంది.
2: ఇప్పటి వరకు డాక్టర్ ఎం సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని వారి యొక్క అనుభవాలను చక్కగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ సత్కళావాహిని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమర్పించే కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీయుతులు శ్రీ వి కృష్ణమాచారి, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమల్లి మణిబాబు, శ్రీమతులు గుజ్జారి.

0: కచ్చయని, వి మణికుమారి, బివి రమణమ్మ, డాక్టర్ ఎం సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని.
1: ఇంతవరకు మీరు సత్ కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఇంతవరకు మీరు కార్మిక గేయం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలో వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. గోవింద గోవింద ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి బంగళపూడి అనిత సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ఆక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఆర్టీజీఎస్ కార్యాలయాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ టెర్మినల్ నిర్మాణ పనులను మరో 4 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురానున్నామని అన్నారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పైవంతెన ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండటంతో 142 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్బీఓ నిర్మాణం పూర్తయిన తర్వాత మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలుపుతూ,
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. ఉండవల్లి సెంటర్ లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అది డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ అవన్నీ మొదలైన వర్క్, సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి నేచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసిన అవకాశం ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది, అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే కొండపైకి వెళ్లి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా జస్ట్ కావాల్సిన వసతులు గానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం.
0: సింగపూర్లో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్ లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని తువాసు సౌత్ వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ భద్రత, రక్షణ రంగాల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నవభారత నిర్మాణానికి దోహదపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ప్రాచీన వారసత్వమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా ఆరోగ్యకరమైన జీవితానికి మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: మన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. రెగ్యులర్ గా మన లైఫ్ స్టైల్ లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారు విజయకృష్ణ గారికి, ఎంపీ జీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ టోర్నీలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.com వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్
0: అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లు

0: బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి పత్తిపురపు రమాదేవి గారి ప్రసంగం వింటారు.
2: ప్రపంచం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉంది. సాంకేతిక విప్లవం శరవేగంగా మానవ జీవితంలో రోజుకో కొత్త మార్పుని తీసుకొస్తుంది. ఈ ఆధునిక కాలంలో వేగవంతమైన అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన దైనందిన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ఫోన్, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైజెస్, మైక్రోఫోన్లు, పెన్ డ్రైవ్లు, క్యాలిక్యులేటర్స్, ఇంటర్నెట్, శాటిలైట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఎక్కువగా ఉంది. దేశ భద్రత, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా యువత యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య, వైద్య, వృత్తి సంబంధమైన డిజిటల్ పేమెంట్స్, ఇలా చాలా రకాలుగా ఈ పరికరాలు మన నిత్య జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. పూర్వకాలంలో పుస్తకం హస్తభూషణం అనేవారు. ప్రస్తుతం సెల్ఫోను హస్తభూషణంగా మారింది. మనిషి నిత్య జీవితంలో సాంకేతిక అవసరాల ఆవశ్యకత బాగా పెరిగింది. వీటి వలన ఉపయోగం ఎంత ఉందో, ప్రమాదం కూడా అంతే ఉంది. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ డిజిటల్ మీడియా మాయా ప్రపంచానికి ఆకర్షితులవుతున్నారు. వీటి కారణంగా ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన చదువుని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంతో స్తోమత లేని తల్లిదండ్రులపై భౌతిక దాడులు చేయడం, చిన్న చిన్న విషయాలకే అలిగి ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పెద్దవారి నుంచి నెలల వయసున్న పసిపిల్లల వరకు ఎలక్ట్రానిక్ వస్తువుల మాయలో పడిపోతున్నారు. యువత యువకులు ఎక్కువ వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డిజిటల్ మీడియా అని చెప్పవచ్చు. ఈ మధ్య క్రొత్తగా ఏఐ పరిజ్ఞానం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అందుబాటులోకి వచ్చింది. దీని వలన మానవాళికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలున్నాయి. అదేవిధంగా తీవ్రమైన ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏఐ టెక్నాలజీ మనుషుల యొక్క పనిభారాన్ని, వారి రోజువారీ జీవిత అవసరాలను సులభతరం చేసినప్పటికీ ఉద్యోగ మరియు వ్యక్తిగత భద్రతకు, అలాగే సమాజము, దేశం యొక్క రక్షణ ప్రయోజనాలకు తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉంది. ముందుగా ఏఐ వలన ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. ఏఐ ముఖ్యంగా మానవ మేధస్సుని అనుకరించే సాంకేతిక విప్లవం. దీని ద్వారా పనులను అత్యంత వేగంగా, సమర్థవంతంగా చేయవచ్చు. తప్పులు జరగకుండా ఈ టెక్నాలజీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఉపయోగాలు మాట్లాడుకుందాం. మనిషి శరీరంలో రాబోయే వ్యాధులను ముందుగా గుర్తించడంలోనూ, కొత్త మందులను ఆవిష్కరించడంలోనూ, శస్త్రచికిత్సల్లోనూ చాలా ఉపయోగపడుతుంది. డేటా అనాలిసిస్, పెద్ద మొత్తంలోన్న డేటాను విశ్లేషించి భవిష్యత్తులో తీసుకోబోయే కొత్త కొత్త వ్యాపార నిర్ణయాలకు ఈ ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. సైబర్ భద్రత, ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీని వలన చాలా విధాలుగా మానవ జీవితానికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో వ్యాపార లావాదేవీల్లో, అకౌంట్స్లో సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయి ఒక మనిషి చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సంపదనంతా ఒక్క ఫోన్ కాల్ డేటా చోరీ జరిగి, ముఖ్యంగా మధ్యతరగతి వారు, అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేనివారు ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సైబర్ దాడులను పసిగట్టడం, హ్యాకింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో మరియు సురక్షిత వాతావరణాన్ని ఏర్పరచడంలోనూ సహాయపడుతుంది. ఇప్పుడు ఏఐ వలన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం అధికంగా ఉంది. మనుషులు చేసే పనులను రోబోట్లు చేయడం వలన మనుషులతో పనిచేయడానికి అంతగా అవసరం రాదు. ఒక వ్యక్తి ఎప్పుడు చేయని పనులను లేదా తన జీవితంలో ఎన్నడూ మాట్లాడని మాటలను చేసినట్టుగా మాట్లాడినట్లుగా మార్చబడి నకిలీ వీడియోలు లేదా అసభ్యకరమైనటువంటి ఫోటోలను ఏఐ ద్వారా సృష్టించి సామాజిక మరియు కుటుంబ బంధాలను విడదీయబడుతుంది. సున్నితమైన వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐ మీద ఆధారపడటం వలన మనుషులలో సహజ సిద్ధంగా ఉండే ఆలోచన సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం చాలా ఉంది. అలాగే దేశ భద్రత కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. మనుషుల ఆంతరంగిక విషయాల్లో ఏఐ జోక్యం ఎక్కువవడం వలన వారిలో అభద్రతాభావం పెరిగిపోయి తీవ్రమైన ఒత్తిడి ప్రభావానికి లోనవుతారు. ముందు ముందు మనిషి సర్వస్వతంత్రుడుగా, స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని గడపలేడేమోననేది సత్యం. ఇలాంటి ఉపద్రవాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే అనేది మనం గ్రహించాలి. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని మిగతా దేశాలన్నిటికంటే విశిష్టమైన మరియు పటిష్టమైనటువంటి స్థానంలో ఉంది. ఏదో ఒక వేడుక గానీ, పండుగ సందర్భం గానీ, బంధువులు స్నేహితులు కలుసుకునే సందర్భం వచ్చినప్పుడు పూర్వకాలంలోలాగా వారిని చిరునవ్వుతో పలకరించడం, బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడగడం, కాసేపు వారితో మర్యాదపూర్వక సంభాషణ కొనసాగించడం చాలా వరకు ఈ మధ్యకాలంలో తగ్గిపోతున్నాయి. నేటి యువతరం ల్యాప్టాప్ సెల్ ఫోన్లలో తల ఎత్తకుండా, ప్రక్కన ఏం జరుగుతుందో కూడా గమనించకుండా వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ కారణంగా సామాజిక బంధాలు చాలా బలహీనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు అతిగా వాడటం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో మాట్లాడుకుందాం. ల్యాప్టాప్ కంప్యూటర్లో కొన్ని గంటల పాటు నిరంతరాయంగా ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయడం వలన మెడ, వెన్నుపూస, అలాగే కంటి సంబంధమైన వ్యాధులు, ఊబకాయం, చిరాకు, కోపం, మానసిక ఆందోళన, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించడం, ఇలా చాలా సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటికి తగినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఏదైనా విషయం పెద్దవారి నుంచి నేర్చుకోవడంలో చాలా వేగంగా స్పందిస్తారు. పిల్లల ముందు పెద్దవారు సాధ్యమైనంత తక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం చేయాలి. రోజుకు ఒక గంట నుంచి 2 గంటలకు మాత్రమే వారి స్క్రీన్ టైం ఉండాలనే నియమం ఖచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడం, బామ్మ తాతలతో సహా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం, ఎక్కువ సమయం పిల్లలతో గడపడం వలన వారిలో అభద్రతాభావం లేకుండా చేయవచ్చు. వారిని వీలున్నంతవరకు విహారయాత్రలకు, దర్శనీయ స్థలాలకు తీసుకెళ్లడం వలన పిల్లల్లో మానసిక ఎదుగుదల బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కథలు ఇంట్లో పెద్దవారితో చెప్పించడం పిల్లలకి చాలా మంచిది. వారి సెలవు దినాల్లో వ్యాయామం, యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఆటలు మొదలైనవన్నీ నేర్పించాలి. కళల పట్ల వారి ఆసక్తిని గమనించి వారికి తర్పీదు నిప్పించడం లాంటివి చేయాలి. క్రమబద్ధమైన జీవితం గడిపే విధంగా రోజువారీ టైం టేబుల్ వారి కోసం ఏర్పాటు చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు ప్రతి తల్లిదండ్రులు తీసుకోవడం వలన ఇబ్బడి ముబ్బుడుగా మన ఇంట్లోకి వచ్చి పడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుండి రేపటి భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు. మన అభిమాన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాల పండగ పూర్తి చేసుకుంది. భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న గొప్ప ప్రసార మాధ్యమం మన ఆకాశవాణి. ఆకాశవాణిలో మన ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమాల్లో ప్రముఖముగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రతీ నెల ఆఖరు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని. అలాగే ఆకాశవాణిలో ప్రతిరోజు సుప్రభాతం నుంచి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, పాటలు, కథలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. పెద్దవారు, యువతీ యువకులు, పిల్లలు, వృద్ధులు, రైతులు, మత్స్యకారులు, రకరకాల వృత్తుల్లో ఉన్నవారు ఎవరి పనికి ఆటంకం లేని విధంగా ఎవరి పనిపాటలు వారు చేసుకుంటూనే రేడియో ప్రసారాలు వినవచ్చు. చివరగా చిన్న అభ్యర్థన, అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పూర్వీకులు. మన నిత్య జీవితంలో ఏది ఎక్కువైనా దాని ఫలితం చేదుగానే ఉంటుంది. కంప్యూటర్ కానీ, సెల్ఫోన్ కానీ ఎంత అవసరమో అంతే వాడటంలో మనకి ఒక క్లారిటీ ఉండాలి. నమస్కారం.
3: మీరింతవరకు నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పి. రమాదేవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈరోజు కార్యక్రమంలో పొడిబారిన చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఋతువులు మారే కొద్దీ చర్మపు స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. మృతకణాలన్నీ ఒంటిమీద పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోతే అవి అలానే ఉండిపోయి మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారితీస్తాయి. అందుకే చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చూడగానే ఆకర్షించే మన ముఖ సౌందర్యం చర్మం ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. వయసు పైబడుతున్నా యౌవనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనేలా చేయొచ్చంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. ముందుగా చర్మం మీద మృతకణాలను ఎలా తొలగించుకోవచ్చో చెప్పుకుందాం. స్నానం పూర్తి కాగానే మంచి బాడీ లోషన్ ద్వారా కానీ క్రీమ్ ద్వారా కానీ సున్నితంగా మర్దనా చేయాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలి ఈ 5 రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు తరచుగా తింటూ ఉండాలి. బాగా పండిన ఒక అరటిపండు, ఒక అవకాడో, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్వయంగా బాడీ కండిషనర్ను తయారు చేసుకుని వాడుకోవచ్చు. కేవలం ఆలివ్ నూనె కొబ్బరి నూనెతో మర్దనా చేసినా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన కొవ్వు లభించే అవకాడో, నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, చేపలు, ఇంకా ముడి ధాన్యాలను తరచుగా తింటూ ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏ కొన్ని పాటించినా చర్మ సంబంధమైన ఏ సమస్యలకు గురికాకుండా చక్కటి నిగారింపును మన సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు చర్మానికి మెరుగు ఎలా తేవాలో తెలుసుకుందాం. చర్మ సౌందర్య పదార్థాలు చాలానే ఉండొచ్చు, అయితే అవి ఎంత ఉపయుక్తంగా ఉంటాయనేది ఎంత ముఖ్యమో, మనకు ఎంత అందుబాటులో ఉంటాయనేది కూడా అంతే ముఖ్యం కదా. అలా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే సౌందర్య సాధనం కన్నా పదార్థం అంటే బాగుంటుందేమో. సౌందర్య పదార్థం ఒకటి, అదే బియ్యపిండి. ఇది సహజ సిద్ధమైన చర్మ సౌందర్య సాధనం. దీనికి చర్మంలో అదనంగా ఉండే సిబంను పీల్చివేయడం ద్వారా చర్మాన్ని మృదువుగా తయారు చేసే లక్షణం ఉంది. స్నానానికి ముందు బియ్యపిండిని వాడే సంప్రదాయం ఎప్పటినుండో ఉన్నా ఇందులోని పోషకాలు, లవణాలు, సౌందర్య మూలకాల గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే. నిజానికి బియ్యంలో ఉండే అమినో యాసిడ్లు, విటమిన్లు చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిహీనం కాకుండా కాపాడతాయి. బియ్యం పిండిలో అరటి పండ్లు, ఆముదం కలిపి పేస్ట్లా తయారు చేసుకుని వాడితే ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చలన్నీ తొలగిపోతాయి. మచ్చలతో పాటు సన్నని గీతలు ఈ పేస్ట్తో మాయమైపోతాయి. ప్రత్యేకించి ముఖం మీద అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. నిమ్మకాయ రసంలో కొన్ని నీళ్లు కలిపి ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత బాగా రుద్ది కడిగితే ముఖం తాజాగా ఉంటుంది. క్యారెట్ను గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని 1 గంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. మరిగించిన పాలలో దూదిని ముంచి ముఖంపై తుడవాలి. కంటికి కనిపించని దుమ్ము, ధూళిని తొలగించి ముఖ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలమీగడలో కొన్ని చుక్కలు తేనె, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా అవుతుంది. ఇప్పుడు కాలుష్యం నుండి చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చో చెప్పుకుందాం. కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడుకుంటూ ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే. బయటకు వెళ్లే ముందు మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలి. పండ్ల తొక్కలతో ముఖం మీద రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. వాతావరణ కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, ఏ విటమిన్, ఇంకా సి విటమిన్, సిరం ఉన్న చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడుకోవచ్చు. ఆహారంలో ఎక్కువ భాగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నూనె శిరోజాలకు చాలా మంచిది. దీనివల్ల మొటిమలు, కురుపులు తగ్గుతాయి. అంతేకాదు చర్మం మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ముడతలు పడదు, పొడిబారదు కూడా. వీటన్నిటికీ కారణం చర్మానికి కావలసిన తేమను అందించే గుణాలు కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉండడమే. రోజు కంటి చుట్టూ కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం ముడతలు పడదు. కొబ్బరి నూనె తేనెలను సమపాళ్లలో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు కురుపుల బాధ ఉండదు. పైగా చర్మం మృదువుగా ఉంటుంది. కొబ్బరి నూనె ముఖానికి పూయడం వల్ల చర్మంపై బ్యాక్టీరియా చేరనే చేరదు. చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దాన్ని తొలగించాలంటే క్లెన్సర్ను మించింది లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తులు వాడటం కన్నా ఎటువంటి హాని కలిగించని పచ్చిపాలు వాడడం చాలా ఉపయోగం. ఇవి మంచి క్లెన్సర్గా పనిచేస్తాయి. అదెలాగంటే పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. ఇప్పుడు ముఖంపై జిడ్డు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. శనగపిండి చర్మంపై మలినాలను పోగొడుతుంది. ముఖం మీద టాన్ పోవడానికి ఫేస్ ప్యాక్లా దీన్ని వాడుకోవచ్చు. శనగపిండిలో పెరుగు, నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుని 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే మన ముఖ సౌందర్యాన్ని, చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు. విన్నారు కదండి, పొడిబారిన చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణినే సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: వివరాలకు ఫోన్స్ 0402321 5163, 2321 5164.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలు, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నయీ రోషని చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

आगे भागूं मैं ये पीछे पीछे आए, कुछ ना देखे कुछ ना सोचे आंखें।

0: మీరు విన్న పాట జాన్ చిత్రం నుంచి. మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే 0866-24888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ప్రశ్న అడిగేస్తున్నాను, అందరూ వాట్సాప్లోకి వచ్చేయండి. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం వసంతం చిత్రం నుంచి ఒక పాట విందాము.

మరి నేను ప్రశ్న ఇలా అడిగానో లేదో అలా ఆన్సర్స్ వచ్చేసినాయి. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ రాశారు. నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసిహెచ్ డేవిడ్, దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వరగంటి బదరీ విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. వారందరి తరపున కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ, చిరంజీవి, పావని, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు పంపించారంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీకాంత్, సంధ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కత్తి నారాయణ ఎడవల్లి గ్రామం రాచర్ల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం జోగులాంబ గద్వాల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోన్స్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, ప్రకాష్, సుష్మా వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి పోలు శివదాసురెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర ఇనమడుగు నుండి తుమ్మా పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి తర్వాత పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
కొత్తపేట గణేశ్వరరావు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ట్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత

సమీనా నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతమంది పేర్లు చదివేశాక ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ఓకేనా అండి, క్వశ్చన్ విన్నారా? తర్వాత రామ్ వీరంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షాలేం రాణి చేబ్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మరి ఆన్సర్ చూసేద్దామా? ఓకే అండి, నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, ఎవరో పంపించారు చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అరుణాచల్ ప్రదేశ్లోని కీ పన్యోర్, ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రతిపాదించిన బయో హ్యాపీనెస్ అనే భావన ఆధారంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. దీనిని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇంకా అక్కడ జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి అమలు చేయడం జరిగింది. జీవ వైవిధ్య పరిరక్షణ, ఆహార భద్రత, ఇంకా స్థానికుల శ్రేయస్సును పెంపొందించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. బయో హ్యాపీ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్లోని కీ పెన్యూర్, ఓకేనా. మరి మనకి ఇంకా కొంతమంది పంపించారు ఇప్పుడు. వినయ్, శ్రీదేవి, శైలజ, ఎనీవే ఆన్సర్ చదివేసినా కూడా మరి పేరు చదువుతున్నా నేను. ఇంకోళ్ళ నుండి శ్రీనివాసరావు, లక్ష్మి, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా పంపించారండి. పంపించిన వారు తిరిగి పంపించవద్దు. సత్యనాథ్ హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మరి మనం రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నేను అడగబోతున్న సెకండ్ క్వశ్చన్, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఏ సంస్థ రూపొందించారు? ప్రశ్న మరొకసారి, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఎవరు రూపొందించారు? ఓకేనా, ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా సంతోషం చిత్రం నుంచి ఒక పాట విందాము.

నేనడిగిన ప్రశ్న, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఏ సంస్థ రూపొందించారు అని అడిగాను కదా. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కత్తి నారాయణ, ఎడవల్లి గ్రామం, రాచర్ల మండలం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రభ, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి నుండి రెంటచింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూబ్, సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ మీరు సగం ఆన్సరే పంపించారు. ఇంకా ఫుల్ ఆన్సర్ ఉంటుందండి. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్. రామ్, వీరంపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనాథ్, హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కోట, మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు నుంచి హాఫ్ ఆన్సరే పంపించారండి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చూసుకోండి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు, కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్, దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేశ శ్యామల అయాన్స్ నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు ప్రకాష్ సుష్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుండి శ్రీనివాసరావు శివకుమారి మోహనకృష్ణ రేవంత్ కుమార్ లక్ష్మి హారిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రమ్య మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి హాఫ్ ఆన్సరే పంపించారండి. పీర్జాదిగూడ శ్రీకాంత్ సంధ్య నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్ అండి. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శ్రీవత్స హైదరాబాద్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత నెల్లూరు నుంచి రేవతి రాజశేఖర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని హాఫ్ ఆన్సరే కరెక్ట్ అండి. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్న, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఎవరు రూపొందించారు, అనగా ఏ సంస్థ రూపొందించారు అని అడిగాను కదా. బెంగళూరులోని బ్రిక్ ఇన్స్టెన్ సంస్థ, సెప్యో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూపొందించారు. ఇదేంటంటే, రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ పెస్టిసైడ్ సూట్ అన్నమాట ఈ కిసాన్ కవచ్ అనేది. బ్రిక్ ఇన్స్టెమ్ అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి మనకి టైం తక్కువగా ఉండటం వల్ల జల్సా చిత్రం నుంచి ఒక పాట విందాం.

మరి కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుద్దాం. రేపటి యువలయలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సంస్కృత పాఠం వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: మృచ్ఛకటికం నాటకంలో ద్వితీయాంకంలో వసంతసేన ఉదార స్వభావం మరియు ఆనాటి సమాజంలోని జూదగాళ్ల పరిస్థితులను శూద్రకుడు చాలా చక్కగా చిత్రించాడు. దాన్ని వివరిస్తాను.
1: అవశ్యమార్యా.
2: ఉత్తమం. మాధురుడు కళ్ళు నులుపుకుంటూ, అరే దేహి దేహి, ఒరే నా డబ్బు మూటను ఎవరా అంటే, జూదరి భర్త, యావదేవ వయం దర్దురీణ కలహాయితాః తావదేవ స పురుషోపక్రాంత, అయ్యా మనం దద్దునితో గొడవ పడుతుండగా ఇంతలో వాడు పారిపోయాడు. మాధురుడు, జోదగాడి పిరికిలు గుద్దు వల్ల ముక్కు పగిలి రక్తస్రావం అయింది కదా, ఆ గుర్తుల వెంట వెళ్దాం పద. వాటి వెంట వెళ్తూ వెళ్తూ జోదరి భర్త వసంతసేనాగృహం ప్రవిష్ట సహ, వాడు వసంతసేన ఇంటిలోకి దూరాడు. మాధురుడు, భూతాని సువర్ణాని, అయితే దీనారాలు దొరికినట్లే.

0: జూదరి, రాజకులంగత్వా నివేదయామహ, రాజసభకు వెళ్లి నివేదిద్దాము. ఇంతలో వసంతసేన మదనికకు అతనెవరో వివరాలు తెలుసుకోమని సంజ్ఞ చేస్తుంది. లోపలికి దూరాడు కదా సంవాహకుడు అతని గురించి. మదనిక: కుతః ఆర్యః, కో వా ఆర్యః, కస్య వా ఆర్యః, కాం వా వృత్తిం ఆర్య ఉపజీవతి, కుతో వా భయం. తమరెక్కడి వారు అంటే ఏ ఊరు అని అడగడంలో అనమాట. తండ్రి ఎవరు, ఎవరివాడు, తమరి వృత్తి ఏమిటి, మీ జీవనోపాయం ఏమిటి, భయం దేనికి, ఇవన్నీ అడిగింది ప్రశ్నల పరంపర. సంవాహకుడు: శృణోతు ఆర్య, ఆర్యే, మే పాటలీపుత్రం జన్మభూమి, సంవాహకస్య వృత్తిం ఉపజీవామి. ఓ పూజ్యురాలా విను, పాటలీపుత్రం నా జన్మస్థలం. ఇక్కడ ఆర్యే అంటే అమ్మ అనొచ్చు, అక్క అనొచ్చు, అనేక రకాలుగా శబ్దం. పెద్ద కాపు పిల్లవాడిని ఒళ్ళు పట్టే వృత్తిని చేపట్టాను. వసంతసేన: సుకుమారాఖలు కళాశిక్షిత ఆర్యేణ, అత్యంత సుకుమారమైన కళ నేర్చుకున్నారే. సంవాహకుడు: ఆర్యే, కళా ఇది శిక్షిత ఆజీవిక ఇదానీం సంవృత్త. అక్క, కళ అనే నేర్చుకున్నాను, నేడు అదే జీవనోపాధి అయింది. అక్కడ మదనిక: అతి నిర్విణ్ణం ఆర్యేణ ప్రతివచనం దత్తం. తతస్తతః. తమరు అత్యంత విషాదంగా జవాబిచ్చారే. ఇంకా ఇంకా. సంవాహకుడు: తత ఆర్యే, ఏష నిజగృహ ఆహిండకానాం ముఖాత్వాపూర్వ దేశదర్శన కుతూహలేనాహాగతః, ఇహాపి మయా ప్రవిశ్యోజ్జయినీమేక ఆర్యః శుశ్రూషితః, యస్తాదృశః ప్రియదర్శనః ప్రియవాదీ దత్వా నకీర్తయతి, అపకృతం విస్మరతి కిం బహునా ప్రలపితేన దక్షిణతయా పరకీయమివాత్మానమవగచ్చతి శరణాగతవత్సలశ్చ. నేను మా ఇంట పాటలీపుత్రమననే ఊరూరు తిరుగువారి నోటి నుండి, అనగా బైరాగులు, సన్యాసులు మొదలైనటువంటి వారి వలన విని కొత్త దేశాన్ని, కొత్త ప్రాంతాన్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చినాను. ఇక్కడను ఉజ్జయినిలోనే ప్రవేశించి అయ్యకు సేవ చేసి తిని సంవాహనాది చేత కాబోలు ఎవరైతే ఒకసారి చూచిన మాటిమాటికి చూడవలననిపించి క్రొత్త యందము, అనగా సాటిలేనివాడుగా తోచువాడు, తీయని మాటలవాడు, దానమును బయటికి చెప్పనివాడు, దానే మౌనం అన్నట్లుగా ఉండేవాడు, అపకారమును మనస్సును ఉంచుకొననటువంటి వాడు, మరచిపోయేవాడు, అసలు ఇన్ని మాటలెందుకు, దయా మోమాటము వలన తనను ఇతరుని అధీనుని వశముననున్నవానిగా తలంచువానికి కావలసినదెల్లా సమకూర్చేటటువంటి వాడు, అనగా శరణన్నవారి ఎడ బిడ్డల వలే వాత్సల్యము కలవాడు అని ఇన్ని విశేషణాలు చెబుతూ ఉంటే మదనిక: క ఇదానీం ఆర్యాయా మనోరథాంతరస్య గుణాంశ్చోరైజ్జననీ అలంకరోతి. ఉజ్జయినీం అలంకరోతి అంటే ఇన్ని సుగుణాలను దోచుకుని ఈ ఉజ్జయిని నగరమునకు అలంకారముగా ఇందు కాపురమున్నవాడు నీ మనోరథము కంటే వేరెవరున్నారమ్మా. వసంతసేన: సాధు భంజే, మయాపి ఏవమేవ హృదయేన మంత్రితం. ఓ చెలి, లెస్సగా చెప్పావే, నేనును అలాగే ఆలోచిస్తున్నాను. మదనిక: ఆర్య, తతస్తతః. ఇంకేమిటి చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? ఆర్యే, స ఇదానీం అనుక్రోశకృతై ప్రధానై. అమ్మా, తన ధనము అర్థులు, అనగా కోరిన వారికి కోరినంత ఇచ్చుట చేత అతడిప్పుడు అంటూనే ఆగిపోయాడు. వసంతసేన అంటోంది: కిముపరత విభవ సంవృత్తం. ఏమి, అతని వైభవాన్ని విభవాన్ని కోల్పోయాడా? సంవాహ: అనాఖ్యాతమేవ కథమార్యయా విజ్ఞాతం. అమ్మా, నేను చెప్పకుండానే మీరు గ్రహించారే. వసంతసేన: కిమత్ర జ్ఞాతవ్యం, దుర్లభాగుణా విభవాశ్చ అపేయేషు తడాగేషు బహుతరముదకం భవతి. ఇక్కడ తెలియవలసిందేముంది, గుణములతో కూడినటువంటి వాడికి విభములను అరుదు అంటే వైభవం కోల్పోతూ ఉంటాడు. లోకంలో తాగడానికి పనికిరాని తటాకాలలో నీళ్ళెక్కువ. ఆర్య, కిం నామధేయక్కలు సహా. ఆర్య, అతని పేరేమిటో అని అడిగింది చెలికెత్తైన మదనిక. సంవాహుడు: ఆర్యే, క ఇదానీం తస్య భూతల మృగాంకస్య నామ న జానాతి, స ఖలు శ్రేష్ఠి చత్వరే ప్రతివసతి శిలాఘనీయ నామధేయ ఆర్య చారుదత్తో నామా. అక్క, ఆ భూలోకపు చంద్రుని పేరు తెలియని వాడెవ్వడు? అతడు షాహుకారు చౌకులో కాపురమున్నాడు. మెచ్చిన పేరు గలవాడు చారుదత్తడని పేర్ల అతడు కీర్తిని పొందినటువంటివాడు. వసంతసేన సహర్షం ఆసనాదవతీరి ఒక్కసారిగా తాను కూర్చున్నటువంటి ఆసనం నుండి కిందకి దిగినదై, ఆర్యస్య ఆత్మీయమేతద్గేహం చేటి దేహి అస్య ఆసనం తాళవృంతకం గృహాణ పరిశ్రమ ఆర్యస్య బాధతే. వెంటనే ఆ కూర్చున్న కుర్చీలోంచి లేచి, అయ్యా, ఈ ఇల్లు తమదిగా భావించవచ్చు. ఓ చెలి, ఈయనకు ఒక ఆసనమిమ్ము, వింజామర పుచ్చుకొనుము. ఆర్యుడు మిక్కిలి అలసియున్నాడు. ఎప్పుడైతే అతడో అతనికి చారుదత్తుడికి సన్నిహితుడని తెలిసిందో వెంటనే ఆవిడ సపర్యలు చేయమంది మదనిక అలాగే చేసింది. సంవాహకుడు స్వాగతంలో అనుకుంటున్నాడు లోపల. కథమార్య చారుదత్తస్య సంకీర్తనేన ఈదృశో మే ఆదర. సాధు ఆర్య చారుదత్త, సాధు. పృథివ్యాం త్వమేకో జీవసి శేష పునర్జన స్వసితి ఇది పాదయోహ నిపత్య. భవతు ఆర్యే, భవతు. ఆసీనేషీదతు ఆర్యా. ఏమి, చారుదత్తుని పేరు చెప్పినంత మాత్రము చేతనే నాకింత ఆదరము జరుగుతున్నదే. శబాష్ చారుదత్త, శబాష్. ప్రపంచములో నీ ఒక్కడవే జీవించియున్నాడు. బతుకనగా నీవే బ్రతుకువలను గాని తక్కినవారు ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే బతికి ఉన్నారు అని ఆమె కాళ్లపై పడి, అమ్మా, నాకు ఈ ఆదరము చాలు, మీరు పీఠంపై కూర్చోండి అన్నాడు. వసంతసేన వెంటనే ఆసనంలో కూర్చుని, ఆర్య, కుతహాస ధనిక, అయ్యా, ఆ ధనికుడెక్కడా అని అడిగితే సంవాహకుడు వసంతసేనతో చారుదత్తుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఇలా చెబుతున్నాడు. ఐశ్వర్యం కంటే సజ్జనత్వమే గొప్పదని వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. విను.
1: అవశ్యమార్యా.
0: సత్కారధన ఖలు సజ్జన కస్య నభవతి చలాచలం ధనం యః పూజయితుమపి జానాతి స పూజా విశేషమపి జానాతి. ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: సత్పురుషులకు ఇతరులను ఆదరించడం గౌరవించడమే నిజమైన నిరంతర సంపద. లోకంలో డబ్బనేది ఈరోజు ఒకరి దగ్గర ఉంటే రేపు మరో దగ్గరికి వెళ్తుంది, అది ఎవరికీ స్థిరంగా ఉండదు. కానీ చారుదత్తుడు ఎలాంటివాడంటే ఎదుటివారిని మనస్ఫూర్తిగా గౌరవించడమే కాకుండా ఎవరికి ఏ సమయంలో ఎలాంటి సహాయం చేయాలో ఎలా సత్కరించాలో తెలిసిన గొప్ప సంస్కారవంతుడు అని భావం. తెలిసింది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఆస్తు. ఇక నాటకంలో వసంతసేన ఇలా అంటుంది. వసంతసేన అంటోంది, తతస్తత, ఇంకా చెప్పండి, చారుదత్తుడు గురించి అన్నమాట, ఇంకా చెప్పండి. తతస్తేనార్యేణ సంవృత్తి పరిచారక కృతోస్మి చారిత్రావశేషే చ తస్మిన్ ద్యూతోపజీవీ అస్మి సంవృత్త తతో భాగదేయ విషమతయా దశ సువర్ణం ద్యూతే హారితం. అమ్మా, నేనా మహాపురుషుణ్ణి సేవిస్తున్నాను. ఆయన విభవమును కోల్పోయిన పిదప నేనీ జూదంలో ప్రవేశించా. నామంద భాగ్యం చేత నేడు 10 సువర్ణములు అప్పుపడ్డాను. మాధూరకుడు, ఉత్సాదితోస్మి, ఉషితోస్మి, నన్ను మోసం చేసి పారిపోతివి కదరా అంటున్నాడు. సంవాహకుడు, ఏతౌ తౌ సభిక ద్యోతకరౌ మామనుసంధత్త సాంప్రతం శ్రుత్వా. ఆర్యా, ప్రమాణం. అమ్మా, ఆ సభికుడు, ఈ జోదగాడును నన్ను వెతకుచూ ఇటే వస్తున్నారు. వారి మాటలు వినండి, తమదే భారం. వసంతసేన, మదనికే, వాసపాద విసంస్థులతయా పక్షిణ ఇతస్తతోపి ఆహిండంతే చేటి తద్గచ్చ ఏతయో సభిక ద్యోతకరయో అయమార్యయేవ ప్రతిపాదయతీతి ఇదం హస్తాభరణం త్వం దేహి. ఓ మదనిక, తాము గూండ్లు కట్టుకుని కాపురమున్న చెట్లు పడిపోగా నాలుగు వైపులకు చెదిరిపోయిన పక్షుల విధంగా ఉన్నది. ఆ సభిక జూదరులకు ఈ హస్తాభరణమును ఇతడిచ్చిరని ఇచ్చిరమ్ము అని కంకణం తీసి ఇచ్చింది తన చేతికున్నదాన్ని. మదనిక గృహీత్వా యదా ఆర్య ఆజ్ఞాపయతి. అమ్మా, మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. ఆర్య, కతర యువయోహో సభిక, మీలో సభికుడెవ్వడు? అప్పుడు మాధురుడు వసంతసేనను ఉద్దేశించి, వసంతసేన అందాన్ని

0: ఆమె హావభావాలను వర్ణిస్తూ ఆమె మాట్లాడే తీరును పరిహసిస్తూ ఆశ్చర్యపోతూ వర్ణిస్తున్నటువంటిది ఈ సందర్భం. ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, చెప్తాను విను.
1: అవశ్యమార్యా
0: కస్యత్వం తను మధ్యే అధరేణ రతదష్ట దుర్వినీతేన జల్పసి మనోహర వచనమాలోకయంతి కటాక్షేణ. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం చెప్తాను విను.
1: అవశ్యమార్యా
0: ఓ సుకుమారమైన నడుము కలిగిన సుందరి, నువ్వు అసలు ఎవరిదానవు? ప్రేమక్రీడలో దంతక్షతానికి గురైనట్లుగా ఉన్న నీ కింది పెదవితో ఇంత మధురమైన మాటలు పలుకుతూ ఓరచూపులతో నన్ను చూస్తున్నావు అని భావం.
1: ధన్యవాదః ఆచార్య, సాధయామి.
0: శుభమస్తు, సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాచగిరి వెంకటరత్నం బృందం వారిచే జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి రాచగిరి వెంకటరత్నం బృందం వారిచే జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, యాసిన్ నిజార్ పాడిన గీతం, చిత్రం కుమారి 21F.

చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోయే గీతం సిరివెన్నెల సాహిత్యం, మిక్కీ జే మేయర్ సంగీతం, కార్తీక్ సాయి శివాని పాడిన గీతం, చిత్రం ముకుందా.

0: చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హాయ్ దీప్తి,
1: హాయ్ మ్యామ్.
0: హౌ ఆర్ యూ?
1: ఐమ్ ఫైన్ మ్యామ్.
0: మరి 90 ఇయర్స్ ఆకాశవాణి వ్యాసరచన పోటీల్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకుని వన్డే ఆర్జీగా మాట్లాడటానికి వచ్చావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణికి అండ్ మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
0: ఈ కాంపిటీషన్లో ప్రిపేర్ అవడానికి ఎవరైనా హెల్ప్ చేశారా నీకు?
1: ఎస్ మ్యామ్, నా మెయిన్ సోర్స్ అయితే ఇంటర్నెట్ అండ్ నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను.
0: విలువైన అభిప్రాయాలను మీ తాతయ్య అమ్మమ్మలు నీకు చెప్పారా?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా అమేజ్ అయిపోయారండి, ఎక్కడో కూర్చున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది అని. అండ్ ఆ టైంలో అక్కడికి టెక్నాలజీ కూడా వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకి. అండ్ వాళ్ళు సాంగ్స్ వినడం కానీ, న్యూస్ వినడం కానీ, లేదా కొత్త కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కానీ, అలా వాళ్ళు ఒక పర్సన్గా గ్రో అయ్యారండి.
0: మరి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు నీతో షేర్ చేసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
1: నాకు చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని నేను కూడా ఒక పర్సన్గా గ్రో అయ్యాను. అండ్ బిజీ లైఫ్లో నేను కొంచెం టైం కేటాయించి సెల్ఫ్ గ్రోత్ కూడా ఉండాలి అని చెప్పాను.
0: మరి నువ్వు గెలవగలనని అనుకున్నావా? ముందుగానే గెస్ చేసావా?
1: అంటే పార్టిసిపెంట్స్ చాలా మంది ఉన్నారు, బట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం.
0: ఇంకా రేడియో గురించి నీకేమైనా తెలుసా?
1: ఆల్ ఇండియా రేడియో అంటే ప్రతి చోటకి వెళ్తుంది, ఆల్ ద పార్ట్స్ ఆఫ్ కంట్రీకి వెళ్తుంది. అండ్ ఎవరెవరికైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదో, ఈవెన్ టుడే వాళ్ళకి కీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ, లేదా ఫ్యాక్స్ చెప్పడం కానీ, అండ్ న్యాచురల్ కెలామిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది.
0: ప్రజెంట్ ఏం చేస్తున్నావు దీప్తి?
1: ప్రజెంట్ నేను బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నాను మ్యామ్, థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది.
0: ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు?
1: లైబ్రేరియన్?
0: లైబ్రేరియన్, నైస్. లైబ్రేరియన్ అనేది చాలా తక్కువ మంది చూస్ చేసుకునే ఫీల్డ్ కదా, అందరూ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో స్థిరపడాలనుకుంటారు. మరి నువ్వు అది చూస్ చేసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏమన్నా ఉందా?
1: నాకు చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లోరింగ్ అండ్ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉండేది మ్యామ్, బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనే ఛాన్సెస్ తక్కువ ఉండేవి. సో నేను ఇంట్లోనే కూర్చొని బుక్స్ చదివేదాన్ని అండ్ అలా నా క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేసుకుండేదాన్ని.
0: ఇంకా ఆ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్ళకి ఎలాంటి కోర్సులు చేయాలో, ఏమేమి ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయాలో ఏమైనా ఐడియా ఉందా?
1: అంటే ఎంఎస్సి లైబ్రరీ సైన్సెస్ చేయొచ్చు, లైబ్రరీ కోర్సెస్ ఉంటాయి, సర్టిఫికేట్ కోర్సెస్, వాటితో పాటు స్టైఫండ్స్ వస్తాయి, అండ్ లోకల్ లైబ్రరీస్లోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు.
0: మీకు ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయా?
1: ఎస్ మ్యామ్, సింగింగ్ అండ్ డాన్సింగ్.
0: నీ ఫేవరెట్ సాంగ్ ఒక 2 లైన్స్ పాడి వినిపించగలవా?

0: మరి ఇప్పుడు యూత్ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు కదా, అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా నీకు?
1: ఇంట్రెస్ట్ అయితే ఉంది మ్యామ్, బట్ మోర్ దాన్ దాట్ నాకు ఇంట్లో కూర్చొని నా మీద నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి అండ్ నా సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించాలి అనే దాని మీద నేను ఎక్కువ అలైన్గా ఉన్నాను. సో నేను ఇంట్లో కూర్చొనే బుక్స్ చదువుతాను లేదంటే సిరీస్ చూస్తాను, జస్ట్ నాతోనే టైం స్పెండ్ చేసుకుంటాను.
0: మరి బుక్స్ ఎక్కువగా చదవటం ఇంట్రెస్ట్ అన్నావు కదా, ఎలాంటి బుక్స్ చదువుతావు?
1: ఫిలాసఫీ బుక్స్ మ్యామ్.
0: ఇంత చెన్నైలోనే ఫిలాసఫీ బుక్స్ చదువుతావు, ఎందుకు వచ్చింది ఫిలాసఫీ బుక్స్ పట్ల నీకు ఇంట్రెస్ట్?
1: అంటే మోస్ట్లీ అవి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అండ్ నా క్యూరియాసిటీ ఆన్ లైఫ్ మీద.
0: మరి రచనలు ఏమైనా చేస్తావు, బుక్స్ చదువుతా అన్నావు కదా?
1: యాక్చువల్లీ రైటర్ అవుదాం అనుకున్నాను, బట్ పోయట్రీ మాత్రం నేను ఇప్పటికీ చేస్తాను.
0: మరి ఒక పోయిట్రీ మాతో ఏదైనా షేర్ చేసుకుంటావా?
1: ఈ పోయమ్ ఇంగ్లీష్లో ఉంది. పోయమ్ పేరు ఆడ్ ఆర్ యునీక్. యువర్ ఐస్ మేడ్ మీ రియలైజ్ ఐమ్ ద వన్ ఫర్ యూ టిల్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. యువర్ హెయిర్ అ జెమ్ దట్స్ రేర్, ఇట్ మేక్స్ మై సోల్ రిపేర్. యువర్ స్మైల్ ఫిల్డ్ విత్ హోప్ అండ్

0: లైట్, ఐ కాంట్ ఫైండ్ సిమిలర్ ఈవెన్ ఇఫ్ ఐ రన్ మైల్స్. యువర్ లిప్స్ హ్యాడ్ మీ ట్రిప్డ్ ద హైట్స్ ఐ కుడ్ గో ఫర్ వన్ కిస్. యువర్ ఫేస్ ఇట్స్ అ గాడ్స్ గ్రేస్, ఐ కుడ్ కిల్ ఫర్ ఇట్ వితౌట్ అ ట్రేస్. యువర్ సోల్ అండ్ యువర్ మోల్స్, అచీవింగ్ దెమ్ ఈజ్ మై లైఫ్ టైమ్ గోల్. దే సే ఆడ్, ఐ సే యునీక్, యూ లుక్ లైక్ అ గాడెస్ ఆఫ్ గ్రీక్. ఆల్ యువర్ ఇన్సెక్యూరిటీస్ షేప్ యూ లైక్ అ బ్యూటీ, అండ్ యువర్ పర్సనాలిటీ ఈజ్ వన్ ఇన్ మిలియన్ స్వీటీ.
1: నైస్ దీప్తి, మా కోసం దీన్ని తెలుగులో ఒకసారి వివరిస్తావా?
0: అంటే ఒక అమ్మాయి తన లుక్స్ గురించి తీసుకొని చాలా ఇన్సెక్యూర్గా ఉంటుంది, అండ్ సొసైటీ కూడా చాలా ప్రెజర్ పెడుతుంది, బట్ డెస్పైట్ ఆల్ ఆఫ్ ఇట్ నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి ద వే యూ లుక్. ఎందుకంటే నీకున్న ఫీచర్స్ అవి వేరే వాళ్ళకి లేవు, నేను వాళ్ళలా ఉండాలి అని చెప్పనుకుండే దానికంటే నీ దగ్గర ఉన్న ఫీచర్స్ యునీక్ అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వడం, సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలని, అప్పుడే మనం ఏదైనా సాధించగలం. దీప్తి, మరి ఫిలాసఫీ ఇష్టం అన్నావు కదా, సరదాగా ర్యాపిడ్ ఫైర్ ఆడదామా ఫిలాసఫీ మీద?
0: ఓకే మ్యామ్.
1: మరి నీ ఫస్ట్ క్వశ్చన్, ఫిలాసఫీని తెలుగులో ఏమంటారో తెలుసా?
0: తత్వశాస్త్రం.
1: ఓకే, ఫిలాసఫీ అనే పదం దేని నుండి వచ్చింది?
0: ఫిలాసఫీ అనే పదం గ్రీక్.
2: సుమంగళి, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

0: ఇంత చిన్న ఏజ్లోనే బుక్స్ ద్వారా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావు.
1: అంటే నాట్ ఓన్లీ బుక్స్ మ్యామ్, నేను సిరీస్ కూడా చూస్తాను, ఫిలాసఫికల్ అండ్ ఎడ్జీ సిరీస్ చూస్తాను, బికాజ్ నాకు ఎక్స్ప్లోరింగ్ అండ్ క్యూరియాసిటీ చాలా ఎక్కువ.
0: నీకున్న ముఖ్యమైన ఫ్రెండ్స్లో బుక్స్ కూడా ఒకటి అంటావు.
1: ఎస్ మ్యామ్.
0: ఇంకా స్పోర్ట్స్ ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయా దీప్తి నీకు?
1: స్పోర్ట్స్ ఆడతాను మ్యామ్, బట్ నాట్ యాజ్ అ హాబీ, ఎప్పుడైనా ఒకసారి, బికాజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. అండ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాను.
0: యోగా ఇలాంటివి చేస్తావా?
1: యోగా అండ్ క్యాలిస్థెనిక్స్ ట్రై చేస్తున్నా ఇప్పుడు.
0: ఒకసారి దాని గురించి చెప్తావా?
1: క్యాలిస్థెనిక్స్ అంటే అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇప్పుడు జిమ్కి వెళ్తారు అండ్ యోగా చేస్తారు, అవి రెండు ఓకే, హెల్దీయే, బట్ క్యాలిస్థెనిక్స్ అనేవి మన బాడీ మీద మనకి ఒక కంట్రోల్ ఇస్తుంది, అండ్ కాళ్ళ మీదనే కాదు చేతుల మీద కూడా నిలబెట్టగలుగుతాం.
0: దీని గురించి ఎలా తెలుసుకున్నావు?
1: నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ట్రై చేశారు అండ్ వాళ్ళు కూడా చెప్పారు ఇది బెటర్ ట్రై చేయనండి.
0: రిజల్ట్స్ వస్తాయని నేర్చుకున్నాక ఎలా అనిపించింది మరి?
1: ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డౌట్ని పోగొట్టే థింగ్ క్యాలిస్థెనిక్స్ అంటే. మన బాడీ మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ మనం ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే ఆ సిచ్యుయేషన్ నుంచి బయట పడచ్చు మనము అనే ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది.
0: ఓకే దీప్తి, బుక్స్ కాకుండా నేను ఇన్స్పైర్ చేసిన రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారా? నేను వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఆ పొజిషన్కి చేరుకోవాలి, లైక్ దట్. అట్లాగా నీ డైలీ లైఫ్లో నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నిన్ను ముందుకు నడిపించేవాళ్ళు, నీ వెల్ విషర్స్, వాళ్ళు కూడా మన రోల్ మోడల్సే కదా.
1: అంటే ఒక సిరీస్లో ఒక క్యారెక్టర్, సిన్స్ ఐ సెడ్ ఎడ్జీ అండ్ ఫిలాసఫికల్ వి చూస్తానని, తను హీఈస్ లైక్ అ బ్యాట్మెన్. అంటే తన అర్జెస్ని కంట్రోల్ చేసుకుండే ఎబిలిటీ తనకి లేదు, బట్ అట్లీస్ట్ తనని దాన్ని ఛానల్ చేసుకుండే ఎబిలిటీ అనే అన్న ఉండాలి అని చెప్పి, అండ్ ఆ ఛానల్ చేసుకొని ఫర్ ద బెటర్ గుడ్ కోసం యూజ్ చేయడం. ఈవెన్ దో నేను నా అంతట అయినంత గుడ్ చేద్దాము టు మేక్ అ వరల్డ్ బెటర్ ప్లేస్, మనం కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేద్దాము.
0: ఎలా చేద్దాం అనుకుంటున్నావు? సోషల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నావా? ఎట్లా?
1: ప్రాబబ్లీ సోషల్ వర్కర్ అవుదాం అనుకుంటున్నా, లేదంటే ఆర్ఫనేజెస్ కి డొనేట్ చేయడం కానీ, లేదా పిల్లల్ని దత్తత తీసుకోవడం కానీ.
0: ఇంత చిన్న ఏజ్ లోనే చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నావు దీప్తి, వెరీ గుడ్. థ్యాంక్ యూ దీప్తి, ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నావు. మరి నీ నుంచి యూత్కి ఏమైనా అడ్వైజెస్ ఇస్తావా?
1: అంటే ఈ రోజుల్లో ఫస్ట్ థింగ్ అనేది ఎక్కువ పరిగెట్టడంలో బిజీగా ఉన్నారు అందరూ. ఏదో సాధించేయాలి అని చెప్పి అనుకుంటారు, కానీ దాని మీద చాలా సోర్సెస్ ఉన్నా సరే ఏ సోర్స్ని నమ్మాలో ఏ సోర్స్ని నమ్మకూడదో తెలియక ఉంటారు, అండ్ ఆ సాధించే మీద ఎక్కువ డిటర్మిన్గా ఉండరు. మొబైల్ అడిక్షన్ ఎక్కువ ఉంది. ఆ మొబైల్ అడిక్షన్ అనేది చూడాలి, తెలుసుకోవాలి, బట్ అడిక్ట్ అవ్వకూడదు దీనికి. వాటిల మీద అడిక్ట్ అవ్వడం కంటే మనం మన మీద అడిక్ట్ అవ్వడం బెటర్. అంటే సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ ఒబ్సెషన్ అన్నా సరే ఇంకా బెటరే, ఎందుకంటే అట్లీస్ట్ దేని మీద డిపెండ్ అయ్యే బదులు మనం మన మీద

0: డిపెండ్ అవుతున్నాం.
1: మరి చివరిగా నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ దీప్తి.
0: థ్యాంక్ యూ మ్యామ్.
1: ఇప్పుడు ఒక పాట విందామా?
2: విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట వింటారు.

0: 14.4 overs. Both Shubman Gill and Ishan Kishan scored centuries. Gill made 154 while Kishan contributed 125. In reply, Afghanistan were 18 for no loss in 3.4 overs. That is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్న మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా, కార్గో సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
1: దేశంలో పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 824 కోట్ల బడ్జెట్తో ఇవాళ విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 35 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి దిశగా ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ విమానాశ్రయం పూర్తి కాబోతా ఉంది రాబోయేటువంటి 6 నెలల్లో.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితుల సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని చెప్పారు. 1167 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ,
2: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము, మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం, అన్ని ఏరియాస్లో ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఎయిమ్స్ కి దగ్గర రోడ్, E13 అవన్నీ మొదలైనవి ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ కొత్త తయారవుతుంది.
0: విశాఖ నగరంలోని ఋషికొండ మీద గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ఉపసంఘం నిర్ణయం తీసుకునుంది. ఇదిలా ఉండగా నగరంలోని హరితయాత్రి నివాస్లో అధికారులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఋషికొండ భవనాల వినియోగం మీద సమగ్రంగా చర్చించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి క్షేత్రస్థాయిలో నిఘా పెంచడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ పునఃపరీక్ష శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవీ మహేశ్వర రెడ్డితో కలిసి ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21న రాష్ట్రంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 పరుగులతో సెంచరీలు చేసి రాణించారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే 9 మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అతిసారం నిలిపివేద్దాం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించామని, దీనిని జూలై 31 వరకు నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించడంతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన నీటి వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
3: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
4: Go for PLI.
5: Along with government employees, all professionals,

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ పాటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లో వినవచ్చు. న్యూస్ అనే యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పుడు పల్లెసీమల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసెములు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహిక.
1: గుండె జబ్బులు లక్షణాలు చికిత్స ఈ ధారావాహిక కార్యక్రమంలో డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారి ద్వారా మనం గుండెకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా తెలుసుకుంటున్నాం కదా. గత వారం కార్యక్రమంలో ముఖ్యంగా గుండె పోటు లక్షణాలు చికిత్స వాటన్నిటి గురించి చెప్పారు. అదే చికిత్సా విధానంలో ఈ రోజున యాంజియోప్లాస్టీ అనే దాని గురించి డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. ఈ యాంజియోప్లాస్టీ అనేది తరచుగా గుండెపోటు వచ్చేటటువంటి వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్ బట్టి చూసి చేస్తున్నారు కాబట్టి ఇది ఎలా చేస్తారో ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: చెప్పండి డాక్టర్ గారు, యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, ఎలా చేస్తారు?
2: ఇప్పుడు మనకి ఈ గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఎప్పుడైతే మనకి పూడికలు ఉంటాయో వాటికి రకరకాల వైద్య విధానాలు ఉంటాయి. ఒకటి బైపాస్ ఆపరేషను, అంటే బ్లాక్లు అధికంగా ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్. లేదు ఈ మధ్య కాలంలో మనకి ఈ అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ మూలాన ఈ స్టెంట్ అమర్చడం అనేది అధికంగా మనం చూస్తున్నాం. అంటే రకరకాల కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, వీటి ద్వారా క్లిష్టమైన కండిషన్స్లో కూడా మనం స్టెంట్ అమర్చడం అనేది జరుగుతుంది. దీన్నే మనం యాంజియోప్లాస్టీ అంటాం. మొదటిసారి 1970ల్లో ఈ యాంజియోప్లాస్టీ అనేది మనకి మొదలైంది. అప్పటి వరకు మనకి బైపాస్ ఆపరేషన్ తప్పితే, ఇప్పుడు ఒకవేళ రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాక్లు ఉంటే గనక ఈ బైపాస్ సర్జరీ తప్పితే మనకి వేరే ఆప్షన్ అనేది ఉండేది కాదు. ఈ 1977వ సంవత్సరంలో మనకి మొదటిసారి ఈ యాంజియోప్లాస్టీ అనేది మొదలవటం అనేది జరిగింది. అది ఎలా చేస్తాము, ఎప్పుడు చేస్తాము అంటే, నేను ఇదివరకటి భాగంలో చెప్పినట్టు, ఒకటి ఎమర్జెన్సీగా గుండెపోటు వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా చేయటం అనేది ఒక పద్ధతి. రెండవది నార్మల్గా మీకు నడిచేటప్పుడు స్టేబుల్ యాంజైనా అంటాం. స్టేబుల్ యాంజైనా అంటే ఇప్పుడు నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు, ఒకవేళ మీకు ఛాతీలో బరువుగా అనిపించిన, ఆయాసంగా ఉన్నా, ఇటువంటి వారిని స్టేబుల్ యాంజైనా అంటాం. వీరిలో ఎలెక్టివ్గా అంటే ఎమర్జెన్సీగా కాకుండా ఎలెక్టివ్గా యాంజియోగ్రామ్ చేసినప్పుడు గనక మీకు బ్లాక్లు అనేవి 1-2 ఉన్నట్లయితే, అప్పుడు యాంజియోప్లాస్టీ అనే పద్ధతి ద్వారా మనం ఈ బ్లాక్స్ని క్లియర్ చేసి అవసరమైతే స్టెంట్ అనేది అమర్చడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యాంజియోప్లాస్టీ అనేది 2 రకాలుగా చేస్తాం. ఒకటి చేతి నుంచి చేయొచ్చు యాంజియోగ్రామ్.

లేకపోతే కాలు నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. యాంజియోప్లాస్టీ విధానంలో నేను ఇదివరకు చెప్పినట్లు మనకి రక్తనాళాల్లో ఎప్పుడైతే ఈ కొవ్వు అనేది పేరుకుపోయి మనకి 50% 70% కంటే బ్లాక్లు అధికంగా పెరిగిపోయినప్పుడు మనం ముందుగా ఒక కెథెటర్ని ఈ గుండెలో లోపలికి పంపించి ఈ గుండె రక్తనాళాలని క్లియర్గా చూసే పద్ధతి ద్వారా ముందు అక్కడ పంపించింది ముందు డై ఇచ్చి ఎక్కడైతే ఈ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ దగ్గరికి ఒక బెలూన్ని పంపిస్తాం ముందు. ఆ బెలూన్ని పంపించి ఎక్కడైతే మనకి ఈ బ్లాక్ ఏర్పడిందో ఈ 70% నుంచి 80% బ్లాక్ ఏర్పడిందో ముందు ఈ బెలూన్తో మన ఆ బ్లాక్ని ముందు వెడల్పు చేస్తాం. అక్కడ రక్తనాళం ఎక్కడైతే మనకు సన్నబడిపోయిందో దాన్ని వెడల్పు చేస్తాం. ఆ వెడల్పు చేశాక మనకి రక్తనాళం మళ్ళీ ముడుచుకోకుండా లేకపోతే మళ్ళీ ఎక్కడైతే వెడల్పు చేశామో అక్కడ ఈ మళ్ళీ కొవ్వు పేరుకుని మళ్ళీ బ్లాక్ ఏర్పడకుండా మనం ఈ స్టెంట్ అనేది అమర్చి మనం దాన్ని వెడల్పుగా ఉంచేలాగా చేస్తాం అన్నమాట. ఇదివరకు మనం 1980ల్లో ఎర్లీ 90స్లో మనకి ఏంటంటే స్టెంట్ అనేది ఇంకా అప్పటికి కనుగొనబడలేదు. సో ఆ టైంలో ఏంటంటే ఒట్టి బెలూన్తోనే ప్లెయిన్ ఓల్డ్ బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాం అన్నమాట. ఆ టైంలో ఒట్టి బెలూన్తో మనం ఎక్కడైతే బ్లాక్ ఏర్పడిందో దాన్ని మనం వెడల్పు చేసి వదిలేసేవాళ్ళం. దానివల్ల ఏమయ్యేదంటే మళ్ళీ రీకాయిల్ మనం ఎక్కడైతే మనం వెడల్పు చేసామో అది మళ్ళీ రీకాయిల్ అయ్యి అదే ఏరియాలో మళ్ళీ కొవ్వు పేరుకుపోయి మళ్ళీ బ్లాక్ పెరగటం అనేది జరుగుతూ ఉండేది. ఇదంతా మనం అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ మనం 1970ల నుంచి ఇప్పుడు 2023 వరకు ఈ గడిచిన 50 ఏళ్లలో రకరకాల అడ్వాన్స్లు జరిగి మన కార్డియాలజీలో ఈ గుండె జబ్బుల వైద్య శాస్త్రంలో ఈ రకరకాల అడ్వాన్స్మెంట్లు జరగటం వలన అప్పటి నుంచి ఇప్పటికీ వైద్య విధానం అనేది పూర్తిగా మారింది. సో ఇదివరకు ఈ ప్లెయిన్ ఓల్డ్ బెలూన్ యాంజియోప్లాస్టీలో కేవలం బెలూన్తో ఆ వెడల్పు చేసి వదిలేసేవారు. అలా వదిలేసినప్పుడు ఆ ఏరియాలో మళ్ళీ పేరుకుపోవటం మళ్ళీ గుండెపోటులు రావటం మళ్ళీ గుండె నొప్పి రావటం అనేది చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు దీనికి ఏం చేయొచ్చు దీనికి మనం ఏం చేస్తే మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది అనేది రీసెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ బేర్ మెటల్ స్టెంట్ అనేది కనుగొనటం అనేది జరిగింది. బేర్ మెటల్ స్టెంట్ అనేది దానిలో మనకి మందు పోత ఏమీ ఉండదు, కేవలం ఒక మెటల్ స్టెంట్ మాత్రమే ఉంటుంది, ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది, ఒక చిన్న స్టెంట్. అది మనకి బెలూన్ ఎక్కడైతే చేశామో ఆ బ్లాక్ దగ్గర ఈ బేర్ మెటల్ స్టెంట్ అనేది పంపించి దాన్ని అక్కడ అమర్చేవారు. ఇప్పుడు ఆ బేర్ మెటల్ స్టెంట్తో కొంతవరకు మళ్ళీ ఆర్టీరియల్ రీకాయిల్ అంటే మళ్ళీ ఎక్కడైతే వెడల్పు చేసావో అది మళ్ళీ కుచించుకుపోవటం లేకపోతే అక్కడ మళ్ళీ కొవ్వు పేరుకోవటం అనేది కొంతవరకు తగ్గింది. కానీ బేర్ మెటల్ స్టెంట్తో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని రోజులు గడిచాక ఇప్పుడు స్టెంట్ అనేది ఒక ఫారెన్ బాడీ, మనకి బాడీలో లేని మెటల్ అన్నమాట. దాన్ని మనకు బాడీలో అమర్చినప్పుడు నేచురల్గానే మన బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అది రిజెక్ట్ చేసే ప్రాసెస్లో ఆ మెటల్ దగ్గర మళ్ళీ కొవ్వు పేరుకోవటం మళ్ళీ బ్లాక్లు ఏర్పడటం దీన్నే రీస్టినోసిస్ అంటాం. ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటే మళ్ళీ కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ స్టెంట్ లోపల మళ్ళీ టిష్యూ గ్రో అయ్యి కొవ్వు పేరుకుని మళ్ళీ బ్లాక్లు ఏర్పడటం అనేది మనం చూస్తూ వచ్చాం. దీన్ని ఎలా అరికట్టాలి అనేది మళ్ళీ రీసెర్చ్ జరిగిన తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేవి వచ్చినాయి. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ఏంటంటే మందు పోత ఉన్న స్టెంట్స్, కేవలం ఇదివరకు ఒట్టి మెటల్ స్టెంట్స్ అంటే బేర్ మెటల్ స్టెంట్స్ కాకుండా వాటిపైన మందు పోతతో వచ్చే స్టెంట్లని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. ఇది లేటెస్ట్ స్టెంట్స్. ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేవి ఏమిటంటే ఒకసారి అమర్చాక దాని ఆ మెటల్ నుంచి దాదాపు 3 నెలల పాటు మనకి రక్తం అక్కడ ఆ ఏరియాలో డ్రగ్ అంటే మందు అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ ఏరియా స్టెంట్ అమర్చిన ఏరియా నుంచి. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఆ స్టెంట్ లోపల మళ్ళీ బ్లాక్లు ఏర్పడకుండా ఇది కొంచెం ప్రివెంట్ చేస్తుంది. సో ఇది లేటెస్ట్గా మనకి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అనేవి వచ్చినాయి. ఇందులోనే మనకి ఫస్ట్ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్, సెకండ్ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్, ఇప్పుడు 3rd జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేవి అంటే అడ్వాన్స్మెంట్ జరిగే కొద్దీ ఇలా జనరేషన్స్ మారుతూ మనకి ఇప్పుడు లేటెస్ట్గా 3rd జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేవి వచ్చినాయి. ఇందులో ఏంటంటే రకరకాల డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ రకరకాల కంపెనీ రకరకాలు అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వచ్చాక మనకి లోపల మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోయింది. పైగా ఇవి వచ్చాక ఇదివరకు మనకి బైపాస్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి.
అంటే రెండు మూడు బ్లాక్స్ ఉన్నా సరే బైపాస్కి వెళ్ళ

0: అవసరం ఉండేది. ఇప్పుడు కొత్తగా ఈ మందు పూత ఉన్న స్టెంట్లు వచ్చాక చాలా వరకు మనకి యాంజియోప్లాస్టీ స్టెంట్ అమర్చడంతోనే చాలా వరకు మనకి ఈ వైద్యం అనేది చాలా సులువు అయిపోయింది. పేషెంట్కి కూడా చాలా కన్వీనియంట్ గా ఇమీడియట్ గా స్టెంట్ వేయించుకున్నాక 2వ రోజే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే బయోవాస్కులర్ స్కాఫోల్డ్స్ అని కూడా వచ్చినాయి. కాకపోతే అవి అంత సక్సెస్ఫుల్ కాలేదు. మనకి లాంగ్ రన్లో ఈ బయోవాస్కులర్ స్కాఫోల్డ్స్ అంటే మనకి రక్తంలో కరిగిపోయే స్టెంట్లు అనమాట. వన్స్ అమర్చాక ఒక 3 నెలల్లో అవి రక్తంలో కరిగిపోతాయి ఆ స్టెంట్లు. కాకపోతే అవి కూడా వచ్చినాయి కానీ అవి అంత సక్సెస్ఫుల్ కాలేదు. మనకి ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాటిని ఆపేయటం జరిగింది. బట్ ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేవి చాలా రెవల్యూషనరీ ఇన్వెన్షన్ కింద మనం భావించవచ్చు. అవి వచ్చాక చాలా వరకు మనకి బైపాస్లు అనేవి తగ్గిపోయినాయి.
1: దానికి కేంద్ర ప్రభుత్వం తాలూకా సబ్సిడీలు అవి కూడా ఉన్నట్టున్నాయి కదా ప్రత్యేకంగా.
0: ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కంటే ముందు దాదాపు ఒక స్టెంట్ కాస్ట్ వచ్చేసి దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఉండేది. ఇదే డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ విధానం వల్ల దాని కాస్ట్ వచ్చేసి దాదాపు 30,000 నుంచి 40,000 మధ్యలోకి తగ్గిపోయింది కాస్ట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలోనే స్టెంట్ తయారీ కంపెనీలు చాలా వరకు వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఇంకా కాస్ట్ తగ్గిపోయింది. ఈ స్టెంట్ కాస్ట్ అనేది చాలా వరకు ఇప్పుడు ఇంపోర్టెడ్ స్టెంట్స్ అయితే కొంత కాస్ట్లీ ఉన్నా మన ఇండియన్ స్టెంట్స్ అయితే దాదాపు 15,000 నుంచి 20,000కే మనకి అవి దొరుకుతున్నాయి. అంటే ఈ స్టెంట్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గించడం వల్ల ఏంటంటే చాలా మందికి ఇదివరకు చేయించుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చేయించుకునే పరిస్థితి వచ్చిందనమాట ఈ స్టెంట్ కాస్ట్ తగ్గటం వలన. ఇదివరకు ఒక నార్మల్గా మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు స్టెంట్ చేయించుకోవాలంటే మీకు దాదాపు 4 లక్షలు 3 లక్షల నుంచి 4 లక్షలు అలా ఖర్చు అయ్యేది. అంటే ఒక 5-10 ఏళ్ల క్రితం. ఇప్పుడు దాదాపు ఆ కాస్ట్ అనేది మోర్ దాన్ 50% అనేది తగ్గిపోయింది. అది ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగిందనమాట.
1: యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి బ్లాక్స్ ఏర్పడకుండా?
0: యాంజియోప్లాస్టీ చేయించుకున్నాక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ ఒకసారి యాంజియోప్లాస్టీ చేశాక మనం ఎంత మంచి స్టెంట్ వేయించుకున్నా మంచి స్టెంట్ అమర్చినా సరే పేషెంట్ అనేవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తేనే మనకి స్టెంట్ అనేది మళ్ళీ బ్లాక్ అవ్వకుండా మనం దాన్ని లైఫ్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాంజియోప్లాస్టీ చేశాక మందులు కొన్ని ఉంటాయి, రక్తం పల్చగా ఉండే మందులు. ఈ మందులు నిరంతరం వాడాల్సి ఉంటుంది. లైఫ్ లాంగ్, ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఈ రక్తం పల్చబడే మందులు అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఒకవేళ షుగర్ ఉంటే కనుక షుగర్ అనేది ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ కూడా ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. పైగా ఇది చేశాక మీరు రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్లో కూడా మీకు అధికంగా ఫ్యాటీ ఫుడ్స్, బాగా కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. తర్వాత ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మీరు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుని ప్రాపర్గా లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. రోజుకు 1.5 గంట 45 నిమిషాలు వ్యాయామం చేస్తూ వీలైనంత వరకు నార్మల్ వెయిట్ అనేది, మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవటం, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, బీపీ కంట్రోల్లో ఉంచుకోవటం, మీ డాక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు దానికి ఆ పీరియాడికల్గా మీరు వెళ్ళి ఆ చెకప్ చేయించుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే మనకి స్టెంట్ లైఫ్ అనేది పెంచే అవకాశం ఉంటుంది. మళ్ళీ బ్లాక్ అవ్వకుండా మనం ఆపచ్చు.
1: నార్మల్గా ఎన్నాళ్ళు అండి ఈ స్టెంట్ వేస్తే సాధారణంగా ఎన్నాళ్ళు మళ్ళీ రాకుండా?
0: మనకి స్టెంట్కి ఇలా ఒక పరిమిత టైం అనేది ఉండదండి. కొంతమందికి 15-20 ఏళ్ళు కూడా ఒకసారి స్టెంట్ అమర్చాక ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమందికి మరి చేసిన తర్వాత ప్రాపర్గా వాళ్ళు మందులు వేసుకోకపోతే, ప్రాపర్గా వాళ్ళు ఫాలో అప్కి రాకపోయినా నెలలోనే మళ్ళీ బ్లాక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్గా ఓవరాల్గా చూస్తే గనక స్టెంట్ అమర్చాక కమింగ్ 5 ఇయర్స్లో 5 నుంచి 7% స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. 93 నుంచి 95% మనకి ఇబ్బంది ఉండదు, బట్ 5 నుంచి 7% మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
1: కాబట్టి ఒక టెంపరీ మెజర్గా మరీ బైపాస్ సర్జరీ అంతవరకు వెళ్ళక్కర్లేకుండా ఈలోపుగానే అంటే గుండెపోటు వచ్చింది లేదా గుండెపోటు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా రాలేదు కానీ బైపాస్ సర్జరీకి వెళ్లకుండా ఈ మధ్య మార్గంగా యాంజియోప్లాస్టీ ద్వారా అలాగే స్టెంట్ వేసుకోవడం ద్వారా మనం గుండె జబ్బుల్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, మన లైఫ్ని ఆయుర్దాయాన్ని కూడా మనం పొడిగించుకోవచ్చు అనేటటువంటిది డాక్టర్ గారు చెప్పిన మాటల ద్వారా అర్థమవుతుంది. డాక్టర్ గారు ధన్యవాదాలండి.

0: తిరిగి వచ్చే వారం ఈ ధారావాహిక కార్యక్రమంలో ముఖ్యంగా ఈ బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, వాటి తాలూకా పర్యవసానాలు ఏంటి, అవన్నీ కూడా మీ ద్వారా తెలుసుకుంటామండి. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరింతవరకు గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలు డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు చెప్పిన వివరాలు విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ సిహెచ్ మహేష్.

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: అరటిలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. అరటి పంటను ముఖ్యంగా నష్టపరిచే పురుగుల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ నులిపురుగులు అరటి మొక్కల వేళ్లను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని రకాల నులిపురుగులు వేళ్లలోకి చొరబడి రసాన్ని పీల్చి వేళ్ల మీద చారల్ని ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులిపురుగులు ఆశించడం వల్ల వేళ్లపై కాయల్లాంటి బుడిపలు ఏర్పడతాయి. నులిపురుగులు ఆశించడం వల్ల వేళ్లు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగా తీసుకోలేదు. అందువల్ల మొక్కలు వడిలిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకుల అంచుల వెంబడి నల్లగా మారి క్రమేపీ ఆకులు ఎండిపోతాయి. అరటిలో ఈ నులిపురుగుల నివారణకి నులిపురుగులు సోకనటువంటి తోటల నుండి పిలకలను సేకరించాలి. పిలకల దుంపపై చర్మం పల్చగా చెక్కి తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కి చేసి బాగా ఎండగాచిన నేలల్లో అరటిని పాతుకోవాలి. పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే నేలలో వేళ్లపై చారల్ని కలగజేసే నులిపురుగులు తగ్గించడం కోసం జనుము పంట తర్వాత అరటిని నాటుకోవాలి. వేరుకాయ కలగజేసే నులిపురుగులు ఎక్కువగా ఉన్న నేలల్లో పొగాకు, బెండ టమాటో మొదలైన పంటలతో పంట మార్పిడి చేయకూడదు. ఈ నెలలో బంతి పంటను పండించిన తర్వాత అరటిని నాటుకోవడం మంచిది. నులిపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు 25 నుండి 40 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికల్ని మొక్క మొదలు వద్ద 10 సెంటీమీటర్ల లోతులో వేసి మట్టితో కప్పి తేలిగ్గా నీటిని పెట్టాలి. అరటిని ఆశించే మరొక పురుగు దుంపపుచ్చు పురుగు. ఈ దుంపపుచ్చు పురుగు దుంపని తొలచి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. అరటి చెట్టు నీరు లేక వడలినట్లుగా కనిపిస్తుంది. ఆకులన్నీ కూడా నీటి ఎద్దడిని సూచిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టనట్టయితే చెట్టు మొత్తం ఎండిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకి లక్షణాలు కనిపించిన వెంటనే ఒక్కొక్క మొక్కకి 40 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికల్ని లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4g 10 గ్రాములు మొక్క మొదలు వద్ద లోతుగా మట్టిలో వేసి మట్టితో కప్పి నీటిని పెట్టాలి. ఇక అరటిని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే సిగటోక ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు బూజుజాతి శిలీంధ్రం వల్ల ఏర్పడుతుంది. ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటకు ఆశించే అవకాశం ఉంది. కానీ వర్షాకాలంలో అంటే జూలై నుండి నవంబర్ నెలల్లో తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలు ఎక్కువగా ఈ తెగులకి గురవుతాయి. ఆకుల మీద మొదటగా చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి పరిమాణంలో పెద్దవై ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి. తెగులు ఉధృతి పెరిగినప్పుడు ఆకులు ముందుగానే ఎండిపోతాయి. గెల ఈనిన తర్వాత తెగులు తీవ్రత ఎక్కువైనట్టయితే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల్ని గనక మనం చూసినట్టయితే తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువుల్ని వాడుకోవాలి. సిఫారసు చేసిన దూరంలోనే అరటి మొక్కల్ని నాటుకోవాలి. తల్లి మొక్క చుట్టూ ఎక్కువగా ఉన్న పిలకల్ని కోసేయాలి. వర్షాకాలం ప్రారంభం కాకముందు తెగులు ఎక్కువగా సోకే రకాల మీద 0.25% మ్యాంకోజెప్ లేదా క్లోరోథలోనిల్ 0.2% ఒకసారి పిచికారీ చేయాలి. వర్షాకాలంలో తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టయితే ప్రాపికనజోల్ 0.1% లేదా ప్రాపికనజోల్ 0.5 మిల్లీలీటర్లతో 1% మినరల్ ఆయిల్ కలిపి 2-3 సార్లు 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అరటిని ఆశించే మరొక తెగులు పనామా తెగులు. ఈ తెగులు విత్తన పిలకల ద్వారా అలాగే మట్టి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అమృతపాణి రకం ఈ తెగుల్ని ఏమాత్రం తట్టుకోలేదు. బొంత, తెల్ల చక్కెరకేళి రకాలు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ తెగులుకి గురవుతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు కింద నుండి పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయి ఆకు తొడిమ వద్ద విరిగి చెట్టు కాండం వెంట వేలాడుతూ ఉంటాయి. కాండం మీద నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. ఇటువంటి మొక్కల దుంపల్ని కోసి గమనించినట్టయితే గోధుమ రంగు మచ్చలు కనబడతాయి. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యపడదు.

కాబట్టి ఈ తెగులును తట్టుకునే అరటి రకాలను సాగు చేయాలి. అరటిని ఆశించే మరొక తెగులు బ్యాక్టీరియా దుంపకూళ్ళు తెగులు. పెద్ద పచ్చారటి, పొట్టి పచ్చారటి, అలాగే తెల్ల చక్కెరకేళి రకాలని ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ రకం మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొక్కల్లో కూడా ఈ తెగులు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. పెద్ద మొక్కల్లో ఈ తెగులు లక్షణాలు పనామా తెగులు లక్షణాలలాగా ఉంటాయి. కాండం మొదలులో భూమికి దగ్గరగా కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంపకుళ్ళిపోతుంది. కొత్తగా నాటిన పిలకలలో మరియు చిన్న మొక్కల్లో మొవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం కుళ్ళిన వాసన వస్తూ ఉంటుంది. కింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ విధంగా అన్ని ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. మొక్కల పిలకలకు కూడా ఈ తెగులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు నివారణకి తెగులు తట్టుకోలేని పచ్చారటి మరియు తెల్ల చక్కెరకేళి రకాలని ఫిబ్రవరి జూన్ నెలల మధ్య నాటుకోకూడదు. వేసవిలో తోటలకి సరిపడా నీటిని పెట్టుకోవాలి. కొత్తగా తోటలు వేయడానికి తెగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన ప్రాంతాల నుండి మాత్రమే పిలకల్ని సేకరించాలి. సేకరించిన పిలకల్ని కాపరాక్సిక్లోరైడ్ మరియు మోనోక్రోటోఫాస్ కలిపిన నీళ్లలో ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత నాటుకోవాలి. తోటల్లో తెగులు సోకిన మొక్కలని దుంపలతో సహా తీసేసి తోట బయట చిన్న ముక్కలుగా నరికి ఎండు తుక్కు వేసి తగలబెట్టాలి. మొక్కలు తీసివేసిన చోట చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ల వద్ద మట్టి బాగా తడిచే విధంగా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లతో తడపాలి. ఈ తెగులు సమస్యాత్మకంగా మారిన నేలల్లో వరి, చెరకు లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇక అరటిని ఆశించే వైరస్ తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే వెరితల తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఆకుల మీద పచ్చరంగు తగ్గి ఈనల మధ్య పత్రహరితహీనంగా కనిపిస్తుంది. ఆకుల ఈనలు మాత్రం చాలా పచ్చగా ఉంటాయి. ఆకుల పరిమాణం తగ్గి కత్తులు మాదిరిగా ఉంటాయి. ఇటువంటి ఆకులు మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. మొక్క ఏ దశలో అయినా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది. మొక్క ప్రారంభ దశలోనే ఈ తెగులు ఆశించినట్టయితే ఆ మొక్కలు గెలలు వేయవు. తెగులు సోకిన మొక్కలు గెలవేసినా కూడా సరిగా తయారు కావు. ఈ వైరస్ తెగులు పిలకల ద్వారా కొత్తగా వేసే అరటి తోటలకి వ్యాపిస్తుంది. తోటలో తెగులు సోకిన మొక్కల నుండి ఆరోగ్యవంతమైన మొక్కలకి ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. అరటిని ఆశించే మరొక వైరస్ తెగులు గొడ్డు తెగులు. దీన్ని హాట్ రాట్ అనే పేరుతో పిలుస్తారు. ఈ తెగులు అన్ని అరటి రకాలను ఆశిస్తుంది. కార్సి తోటల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు పత్రహరితం తగ్గి ఈనెలకి సమాంతరంగా పసుపు లేదా తెల్లటి చారలు కలిగి ఉంటాయి. ఈనెలు మందంగా తయారవుతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఒక్కొక్కసారి వాతావరణం చల్లగా ఉన్న కాలాల్లో మొవ్వు ఆకుల మీద నీటి మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ కాండంలోకి వ్యాపించి మొవ్వు కుళ్ళి చెట్టు చనిపోతుంది. దీన్నే హార్ట్ రాట్ లక్షణమని అంటారు. తెగులు సోకిన మొక్కలు సాధారణంగా గెలలు వేయవు. గెలవేసినా కూడా అవి కాండం మధ్య నుంచి బయటికి రావడం లేదా వంకర్లు తిరిగి ఉండడం, కాయలు సరిగా తయారు కాకపోవడం వంటివి జరిగి మార్కెట్లో సరైన ధర పలకదు. ఈ తెగులు అరటి పిలకల ద్వారా కొత్త తోటలకి వ్యాపిస్తుంది. తోటలో ఆరోగ్యవంతమైన మొక్కలకి పిలకలకి వైరస్ సోకిన చెట్లపై ఉన్న పేను పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అరటిని ఆశించే మరొక వైరస్ తెగులు లీఫ్ ట్రిక్ వైరస్. ఈ తెగులు కూడా అన్ని రకాల అరటిని ఆశించే అవకాశం ఉంది. అయితే కర్పూర చక్కెరకేళి రకాన్ని ఈ లీఫ్ స్ట్రిక్ వైరస్ ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన అరటి మొక్కల ఆకుల మీద పత్రహరితాన్ని కోల్పోయినటువంటి చారలు, ఎండు మచ్చలు పోలిన చారలు ఏర్పడతాయి. తెగులు సోకిన మొక్కలు సరైన గెలలు వేయవు. కార్సి తోటల్లో తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు పిలకల ద్వారా తోటలోని ఆరోగ్యవంతమైన మొక్కలకి వ్యాప్తి చెందుతుంది. అరటిలో ఈ వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాపిస్తాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకల్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకల్ని ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకిందిగా మనం గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు.
ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటలోని తెగులు సోకిన

సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో సార్వా సాగుకు విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి, నారుమడి తయారీ యాజమాన్యం డాక్టర్ టి అనురాధ గారితో పరిచయం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం అనంతపురం కేంద్రం నుంచి. 8:00 ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ పి సంపూర్ణలక్ష్మి గారి ఆంగ్ల ప్రసంగం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం రైతులకు వరం కేంద్ర ప్రభుత్వ పథకాలు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వినవచ్చు. ఈ కార్యక్రమం అనంతపురం కేంద్ర సమర్పణ. తొమ్మిది స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి. 9:30 అతిథి గారు దయచేయండి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. 10:00 రాగంతానం పల్లవి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 చిత్రగీతాలు. 11:10 12 సంవత్సరాల కేంద్ర పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

మిస్సమ్మ చిత్రానికి పేలీలు పాడిన పాట అది. శ్రోతలకు గమనిక, ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ పాటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లో వినవచ్చు. న్యూస్ అయినే యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్దరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్దరణ ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ది చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్య ఇంపాక్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణార్ధ దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమాపేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరుగనున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణను నిర్దారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్దిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ది చేసిందో, స్వయం సమృద్ది జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపర్చారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరం చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని ఎన్టీఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతోందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా ఎన్టీఏ పంచుకుంది.
1: CNTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ పర్యటనలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుచుపడే భద్రత కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్టైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్టాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సేదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ నేర్చుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్ గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్దతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరింగ్ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్దతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేర్ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్టవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లో శ్రోతలు వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు పల్లె సెములు, క్షమించాలి, పంట సెములు కార్యక్రమం.

0: డాక్టర్ టి అనురాధ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గాను ఇంకా అధిపతిగా కూడా పనిచేస్తున్నారు కదండి.
1: అవునండి.
0: ఇప్పుడు మనం వ్యవసాయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధాన ఆహార పంట వరి కదండి.
1: అవునండి.
0: ఈ వరిని మనం ఖరీఫ్ రబీ
1: రెండు
0: సమయాల్లోనూ సాగు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో అంటే ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో అయితే ఎడగారు కింద మూడో పంటగా కూడా మనం ఈ వరిని సాగు చేస్తూ ఉంటాం కదండి. మరి అట్లాంటప్పుడు రైతులు ముందుగా ఈ వరిని సాగు చేసేటప్పుడు మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి.
1: అవునండి.
0: ఆ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు ఎట్లాంటి మెళుకువలు ముందు తీసుకోవాలండి?
1: అయితే మనకందరికి తెలిసిన విషయం, మన జిల్లాలో కానీ అదే మన రాష్ట్రంలో కానీ ఈ వరి అనేది ప్రధాన పంట అనేది మనకు తెలిసిన విషయమే. అయితే రైతులు ఈ వరి పంటని వివిధ పద్ధతుల్లో పండించడం జరుగుతుందండి. అంటే ఏంటంటే వెద చల్లటం కానీ, లేకపోతే గొర్రుతో వేయటం కానీ, లేకపోతే నారుమడి తయారు చేసుకుని నారుమడిని నాట్లు వేసుకోవటం కానీ, తర్వాత ఈ ట్రేల్లో నారు పెంచి ట్రాన్స్ప్లాంటర్తో నాట్లు వేసుకోవటం కానీ, ఇవన్నీ పద్ధతుల్లో కూడా మనకి వరి వేయటం జరుగుతుంది. అయితే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది ఏంటని చూసినట్లయితే ఈ నారుమడి పెంచుకొని నారులు వేసుకోవడం అనేది ఎక్కువ విస్తీర్ణంలో చేయడం జరుగుతుంది, సాగు చేస్తున్నారండి. అంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది మనకి నారుమడి నుంచి నాట్లు వేసుకోవడం అనేది ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది. కాబట్టి ఈ నారుమడి తయారు చేసుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎలా యాజమాన్యం చేయాలి, ఇట్లాంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మనకి మంచిగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉందండి. అయితే ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ నారుమడులు పోయటం కొంచెం ఆలస్యం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో నీరు లేటుగా ఆలస్యంగా రావటం, వీటి వల్ల ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పంట పొట్టదశలో ఉన్నప్పుడు, లేకపోతే ఈ గింజ గట్టిపడే దశలో ఉన్నప్పుడు ఏమిటంటే, అంటే సుమారుగా మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి ఎక్కువ జనరల్గా తుఫాన్లు అకాల వర్షాలు ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుందండి. ఇట్లా ఈ విపత్కర పరిస్థితుల్లో కనుక పంట చిక్కుపోయినట్లయితే పంట అదే నష్టం జరగటం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎప్పుడైతే సార్వా లేట్ అయిందో మనకి దాళ్వ వేసుకోవడం కూడా లేట్ అవుతుంది. దాని తర్వాత మనకి అపరాలు వేసుకోవడం కానీ, లేకపోతే ఈ పచ్చి రొట్ల పంటలు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఆలస్యం అవుతుంది. కాబట్టి అంటే సరిగ్గా టైంకి విత్తడం వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వర్షం పడింది కదా అని వెంటనే నారుమడి పోసుకున్నట్లయితే మనకి మన తర్వాత ఈ ప్రధాన పొలాన్ని దమ్ము చేసుకుని నాట్లు వేసుకోవడానికి సరైన పరిమాణంలో నీరు ఉన్నట్లయితేనే మనం నాట్లు వేసుకోగలం. కాబట్టి తొందరపడి ముందరగా నాట్లు వేసుకుని పొలం తయారు చేసుకోవడానికి సరిగ్గా నీరు లేకపోయినప్పుడు ఇబ్బంది పడకుండా, అంటే నాటు నిదానం అయ్యే కంటే కూడా కొంచెం లేట్ అయినా కూడా నమ్మకంగా మనం లేతనారు వేసుకున్నట్లయితే పిలకలు బాగా పెడుతుంది, మంచి దిగుబడులు పొందొచ్చు అని చెప్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ నాటుకోవడానికి సరైన పరిమాణంలో నీరు దొరికినప్పుడే మనం నారుమడిలో పంట సుమారుగా 3 నుంచి 4 వారాల దాకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు మనకి సిద్ధమయ్యే సమయానికి నీరు ఉండేలాగా చూసుకుని నాట్లు వేసుకోవడం అన్నది ముఖ్యమైనదండి.
0: మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి కదండి.
1: అవునండి.
0: ఆ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నారుమడిలో ఎట్లాంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ లేకుండా చూసుకోవచ్చు.
1: అంటే సార్వాకు సిఫారసు చేసినటువంటి రకాలు మన జిల్లాలో ఎక్కువగా MT 1061 కానీ, BPT 5204 కానీ, లేకపోతే కృష్ణవేణి కానీ, లేకపోతే విజేత కానీ, ఇట్లా చాలా రకాలు మనకి అనుకూలంగా ఉన్నాయండి. ఏ రకాన్ని ఎంచుకున్నా కూడా అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి అండి, మనం త్వరగా అంటే ముందే మనం జూన్ మొదటి వారంలోనే వేసుకుని జూలై 15 లోపల మనం నాట్లు వేసుకునే పరిస్థితిలో కొంచెం దీర్ఘకాలిక రకాలండి, 10-61 లాంటి రకాలకు వెళ్ళటం, కొంచెం లేట్ అయినట్లయితే కొంచెం మధ్యకాలిక రకానికి వెళ్ళటం, ఇంకా లేట్ అయింది అనుకోండి బాగా తక్కువ అంటే ఇంకా స్వల్పకాలిక రకాలైనటువంటి 10-10 కానీ, లేకపోతే 1001 కానీ, లేకపోతే NLR 3444 కానీ, ఇలాంటి రకాలు అంటే పంటను వేసుకునే సమయాన్ని బట్టి ఆ కాలం

0: పరిమితులు అనేది నిర్ణయించుకుని వేసుకున్నట్లయితే మనకి బాగుంటుందండి. తప్పనిసరిగా ఈ విత్తనాన్ని కూడా రైతులు నమ్మకమైన దగ్గర నుంచి విత్తనం డీలర్ గానీ లేకపోతే మనకి ఏపీ సీడ్స్ ద్వారా గానీ లేకపోతే ఈ వ్యవసాయ పరిశోధనా స్థానాలు గానీ ఇక్కడ ఎక్కడికన్నా తీసుకున్నప్పుడు మంచి విత్తనం పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు ఇంత కష్టపడి పంట పండించిన తర్వాత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా దిగుబడి అనేది ముఖ్యంగా విత్తనం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అంటే మనం ఖర్చు పెట్టి అదర్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మనం ఎరువుల మీద కానీ లేకపోతే పురుగు మీద ఏటి మీద కన్నా మనం పెట్టే ఖర్చు అనేది విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది దిగుబడి అనేది. కాబట్టి తప్పనిసరిగా మంచి
1: నాణ్యమైన
0: విత్తనాన్ని ఎంచుకోవాల్సి వస్తుందండి.
1: నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అండి మనం మామూలుగా విత్తన శుద్ధి చేసి వేసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇక్కడ ఇప్పుడు వేయదలుచుకున్నటువంటి ఈ వరి పంటలో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలంటారు?
0: విత్తన శుద్ధి అంటే తక్కువ ఖర్చుతో రైతులు చాలా సులభంగా చేసుకునేది అనేది విత్తన శుద్ధి అండి. ఎందుకంటే పెద్ద ఎక్కువ ఖర్చు కాకుండా ఇబ్బంది పడకుండా మనం చేసుకోగలిగింది విత్తన శుద్ధి. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గించుకోవడానికి తర్వాత సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లాభదాయకం ఉంటుందండి. విత్తన శుద్ధి
1: చేసుకోవటం వల్ల ఇంకా ఏంటండి ఇప్పుడు మీరు అన్నారు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు
0: అంటే అంటే ఎక్కువగా మనం పంట పండించినప్పుడు ఈ శిలీంద్ర బీజాలు అవన్నీ విత్తనం పై పొర మీద ఆవరించి ఉంటాయండి. అవి మనం తర్వాత సీజన్ అంటే మన కంటికి కనబడవు. అవి ఎప్పుడైతే మనం నెక్స్ట్ టైం మనం పంట వేస్తామో మన పంట నాశించి మళ్ళా పంటకి నష్టం కలుగు చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం విత్తన శుద్ధిని చేసుకోవాల్సి వస్తుందండి. అంటే ఇంకా దీనివల్ల ఇంకా ప్రయోజనాలు ఏంటంటే కొన్ని సూక్ష్మజీవుల శిలీంద్ర బీజాలు అవన్నీ కూడా భూమిలో ఉంటాయి. తర్వాత ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా భూమిలో ఉంటాయి. మనం ఎప్పుడైతే విత్తనం వేస్తా విత్తనాన్ని ఆశించి మనం మొక్క రాగానే దాన్ని ఆశించి మనకి మొక్క చనిపోవడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి సరైన సాంద్రతలో మొక్కలు ఉండవు మనకి మొక్కలు చనిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ తర్వాత మనం ఎప్పుడైతే విత్తనం శుద్ధి చేసామో మనకి అంటే మనకి చీడపీడలు రావడం తగ్గడమే కాకుండా మొలక శాతం పెరగడానికి అవకాశం ఉందండి. తర్వాత మొక్కలన్నీ సమానంగా యూనిఫామ్ గా పెరగడానికి కూడా అవకాశం ఉందండి. తర్వాత ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు అంటే మనం పొలంలో పిచికారీ చేసుకోవాలంటే స్ప్రేయరు ఎక్కువ మందు కావాల్సి వస్తుంది, తర్వాత మనిషి అవన్నీ ఖర్చు ఉంటుంది. అదే విత్తన శుద్ధి అంటే చాలా తక్కువ. ఇప్పుడు మనం ఒక కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బన్ డయాక్సైడ్తో విత్తన శుద్ధి చేయమని చెప్పడం జరుగుతుంది. బట్ 1 గ్రాము విత్తనానికి పట్టించడం అంటే సుమారుగా మనకి 25 నుంచి 30 కిలోల వరకు బస్తాలో విత్తనం ఉంటుంది. అది ఇంచుమించుగా రైతులు 1 ఎకరానికి వాడడం జరుగుతుంది. అంటే ఈ 30 గ్రాముల మందు విత్తనాలకు పట్టించి వేసుకోవడం అనేది చాలా సులభంగా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం
1: విత్తన శుద్ధి చేసి వేసుకోవాలని
0: చెప్తున్నామండి.
1: వరిలో వేసేటటువంటి ఈ రకాల్లో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలండి?
0: అదే మనకి విత్తన శుద్ధి 2 రకాలుగా ఉందండి. ఒకటి ఏంటంటే తడి విత్తన శుద్ధి, ఒకటి పొడి విత్తన శుద్ధి. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను మీకు పొడి విత్తన శుద్ధి అంటే కిలో విత్తనానికి 1 గ్రామ్ అంటే సుమారుగా మనకి 25 కిలోల నుంచి 30 కిలోల వాడతారంటే అంత గ్రాముల గార్మండైజం మందు తీసుకొచ్చి దానికి విత్తనానికి పైపోతుగా పట్టించేసరికి మనం ఈ కుండల్లో కానీ లేకపోతే ఈ గోనుగా గోతాల్లో కానీ విత్తనం వేసేసి మందు బాగా కలిసేలాగా పెట్టేసి ఆ విత్తనాన్ని చల్లుకున్నట్లయితే సరిపోతుందండి. తడి విత్తన శుద్ధి చేసే పద్ధతి అని చూసినట్లయితే మనం ముందు 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్డైజం కలుపుతామండి. నీటిలో మనం కిలో విత్తనం నానబెట్టుకోవడానికి వీలవుతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు సుమారు 25 కిలోల విత్తనం వాడినట్లయితే 25 గ్రాముల కార్బన్డైజం మందుని తీసుకొచ్చి 25 లీటర్లో నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళలో విత్తనాన్ని సుమారుగా 24 గంటల సేపు నానబెట్టి ఉంచాలండి. ఆ తర్వాత విత్తనాన్ని తీసి మండగట్టుకుని నారుమడిలో చల్లుకున్నట్లయితే మనకి ఈ శిలీంధ్రాల ద్వారా వచ్చే ఈ తెగుళ్ళు వాటిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఒక్కోసారి ఏంటంటే మనకి ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో వేరుకుళ్ళు అనేది చాలా సమస్యగా ఉంటుందండి. ఇట్లాంటి పరిస్థితులు అంటే మనం ట్రైకోడర్మా విరిడితో కూడా మనం విత్తన శుద్ధి చేయమని చెప్పడం జరుగుతున్నాము. దీనికి ఏంటంటే కిలో విత్తనానికి సుమారుగా 5 నుంచి 10 గ్రాములుగా ఈ ట్రైకోడర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ట్రైకోడర్మా విరిడి నుంచి మనం పంటని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఈ ట్రైకోడర్మా విరిడిని సుమారుగా అంటే పొడిని మనం ఏంటంటే ఈ పశువుల ఎరువులు కలుపుకుని 2 కేజీల వరకు పొడి సుమారుగా 98 కిలోల వరకు పశువుల గత్తంలో కలిపేసుకుని దాన్ని మాగబెట్టి తర్వాత కనుక పొలంలో అంతా చల్లుకున్నట్లయితే కూడా మనకి ఈ వేరుకుళ్ళు వీటిని నివారించుకోవడానికి అవకాశం ఉంది.
1: ఎన్ని రోజులు మాగబెట్టాలండి?
0: 1 వారం రోజుల దాకా మాగబెట్టుకోవాల్సి వస్తుందండి. అంటే ఇక్కడ వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మనం మందులు పిచికారి చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి విత్తన శుద్ధి సులభంగా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ విత్తన శుద్ధి చేయమని రైతులకు ఎక్కువగా సిఫార్సు చేయడం జరుగుతుందండి.
1: విత్తన శుద్ధి చేసిన తర్వాత అండి, ఇప్పుడు మీరు అన్నారు ఎక్కువ మంది రైతులు సాధారణంగా

0: నార్మల్ని తయారు చేసే
1: అవునండి,
0: ఇవన్నీ సాగు చేస్తూ
1: అవునండి,
0: ఉంటారని.
1: అవును అవును.
0: మరి నార్మల్ని సాగు చేసి తయారు చేసేటప్పుడు నార్మడి యాజమాన్యంలో రైతులు
1: ఫస్ట్
0: ఎట్లాంటి మెళకువలు పాటించాలంటారు?
1: ఓకే, అంటే ఫస్ట్ ముందు మనం నేలలు, మంచి నేలలు ఎంచుకోవాల్సి వస్తుందండి. అంటే ఈ ఎర్ర నేలలు కానీ గరప నేలలు కానీ చాలా శ్రేష్టంగా ఉంటాయి. అయితే నీరు, కొంచెం నీరు పోవడానికి వసతి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చవుడు నేలలు మాత్రం ఈ నారుమడి పెంచడానికి ఏమాత్రం పనికిరావండి. తర్వాత మనం గనక ఈ దృఢమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి నారును పొందాలనుకున్నట్లయితే, అంటే మనం విత్తడానికి ముందుగానే నారుమడిని చక్కగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 10-15 రోజులు ముందరగానే బాగా దున్నుకొని కలుపు లేకుండా చేసుకోవాలి. తర్వాత ఈ పొలాన్ని అంటే చిన్న చిన్న మడులుగా విభజించుకొని, అంటే తర్వాత నారు పెట్టుకోలో నీరు పెట్టడానికి కానీ లేకపోతే నీరు తీయడానికి మనం కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే 5-5 సెంట్ల విస్తీర్ణంలో ఒక మడి కింద తయారు చేసుకున్నట్లయితే ఇట్లాంటి 5 సెంట్ల విస్తీర్ణంలో పండించినటువంటి పెంచినటువంటి నారు మనకి సుమారుగా 1 ఎకరాని విస్తీర్ణంలో నాట్లు వేసుకోవడానికి సరిపోద్ది. అంటే సుమారుగా 5 సెంట్లు అంటే సుమారుగా 200 చదరపు మీటర్లు అండి. ఈ 200 చదరపు మీటర్లో మనం నారు పెంచుకున్నట్లయితే అది మనం ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవి 5 సెంట్లు అన్నాం కాబట్టి 5 సెంట్లో సుమారుగా మనం అంటే 1 సెంట్కి 5 కిలోల వరకు విత్తనం వేసుకున్నట్లయితే సమాన స్థాయిలో విత్తనం పడడానికి అవకాశం ఉందండి. అంటే కొంతమంది రైతులు ఏంటంటే కొంచెం విత్తనం ఎక్కువ వేసేసినట్లయితే నారు బాగా వస్తున్న ఉద్దేశంతో ఎక్కువ విత్తనం వేయటం జరుగుతుందండి. ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విత్తనం ఎక్కువైనట్టయితే ఈ మాగుడు తెగులు ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉందండి. అదేవిధంగా ఏంటంటే మొక్కలేమో నాసిగా పెరుగుతాయి, తర్వాత ఈ వేళ్ళేమో ఉల్లుకుపోయినట్లు అయిపోయి ఎక్కువ వేళ్ళు రావటం వల్ల ఏంటంటే ఇవి లాగుతున్నప్పుడు వేళ్ళు తెగిపోవటం, తర్వాత నారు బయటికి తీయటం ఇవన్నీ కష్టం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు 4-5 కిలోల కంటే ఎక్కువ విత్తనం వాడకుండా ఉంటే మంచిదండి.
0: అంటే ఎక్కువ మోతాదు
1: వేయకూడదండి. తర్వాత మనం జనరల్గా మొలక వచ్చిన తర్వాత మొలక వచ్చిన విత్తనాన్ని మనం 5 సెంట్లో 5 కిలోల వరకు చల్లుకోమని చెప్తున్నామండి. ఈ నారు 2-3 ఆకులు తొడిగే వరకు ఏంటంటే మనం 6 తళ్ళు పెట్టుకోవాల్సి వస్తుందండి. ఆ తర్వాత కూడా నీరు కొంచెం పలుచగా ఉండేలాగా పెట్టుకోవాల్సి వస్తుందండి. తర్వాత ఈ నారుమడికి ఎరువుల యాజమాన్యాన్ని చూసినట్లయితే అండి, రసాయనిక ఎరువులతో పాటుగా తప్పనిసరిగా నారుమడిలో సేంద్రీయ ఎరువు వేసుకోవాల్సి వస్తుందండి. అంటే ఈ సేంద్రీయ ఎరువు వేయటం వల్ల ఏంటంటే ఈ భూమి సారం పెరగడంతో పాటుగా ఎరువుల్ని మొక్క బాగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం నత్రజనిని కూడా కొంతవరకు తగ్గించి మోతాదు తగ్గించి వేసుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత ఈ భూమిలో ఏంటంటే ఈ చీడపీడల్ని అంటే మొక్కకి శక్తి వస్తుంది, చీడపీడలు తట్టుకునే శక్తి వస్తుంది. తర్వాత అలాగే భూమిలో నీరు నిలుపుకునే శక్తి పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సేంద్రీయ ఎరువు వేసుకోవాల్సి వస్తుందండి నారుమడికి మాత్రం. అంటే మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ 200 చదరపు మీటర్లకి సుమారుగా 1/2 టన్ను దాకా ఈ బాగా కుళ్ళినటువంటి పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ పశువుల ఎరువుతో పాటుగా 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, తర్వాత 1 కిలో పొటాషియంని, ఈ 3 పోషకాలుగా మనం అందించాల్సి వస్తుందండి. ఈ పోషకాలు అందించాలంటే మనం సుమారుగా యూరియా చూసినట్లయితే 4.5 కిలోల దాకా యూరియా వేసుకోవాల్సి వస్తుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏమో 6.5 కిలోలు, పొటాషియం 1.5 కిలో వరకు మనం ఈ 200 చదరపు మీటర్లకి వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ భాస్వరం పొటాష్ ఎరువులు తర్వాత నత్రజని ఎరువులు సగం ఆ యూరియాలు అంటే 2.5 కిలోల దాకా యూరియాని మనం విత్తనం వేసిన వెంటనే వేసుకోవాల్సి వస్తుందండి. తర్వాత మిగిలినటువంటి ఇంకొక 2.5 కిలోల యూరియాని మనం పైపాటుగా వేసుకోవాలి. ఇది ఏంటంటే మనం విత్తనం వేసిన తర్వాత 10-15 రోజుల తర్వాత వేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరిగి నాట్లు వేసుకోవడానికి బాగా పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
0: ఇంకా నారుమడిలో ఏమైనా సమస్యలు వస్తాయండి?
1: ఒక్కొక్కసారి అంటే పెద్ద ఎక్కువ కాదు కానీ ఒక్కోసారి మనకి నారుమడిలో జింకు లోపం సమస్యగా రావచ్చండి. అంటే ఈ జింక్ అనేది మనకి పైరుకి కొద్ది పరిమాణంలోనే అవసరం, కానీ ఎప్పుడైతే జింకు లోపించిందో అప్పుడు మనకి పెరుగుదల తగ్గిపోతుందండి, మొక్క పెరుగుదల తగ్గిపోతుంది, అట్లాగే దిగుబడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి రైతు ఈ జింకు లోపం ఏమైనా ఉందా అనే విషయాన్ని గమనించుకుంటూ ఉండాలండి. ఈ జింకు లోపం అనేది ఎక్కువగా మనకి సారో వరలేకుంటే కూడా మనకి దాళ్వాలు ఎక్కువగా సమస్యగా వస్తుంటుందండి. ఎక్కువగా మనకి ఇటీవల కాలంలో మన రైతులు ఈ కూలీల సమస్యలు వీటి వల్ల ఏంటంటే ఈ యంత్రంతో కొయ్యటం దానికి ఎక్కువగా మొగ్గు చూపటం జరుగుతుంది. ఇట్లా చేసేటప్పుడు ఏంటి, పొలంలోనే గడ్డి ఉండిపోతుంది కదండి, ఈ గడ్డి కనుక సరిగ్గా చివకపోయినట్లయితే మనకి ఎక్కువగా ఈ జింకు లోపం రావడానికి అవకాశం ఉంటుందండి. జింకులాభం అంటే ఎక్కువ జనరల్ గా ఏంటంటే మనం పైనుంచి చూసినట్లే మొక్కలో 4 నుంచి 5 ఆకుకి ఈ మధ్య ఇనిదేమో తెల్లగా పాలిపోయినట్టు అవుతుందండి. తర్వాత ఆకుల మీద ఏమో తుప్పు మచ్చలు లాంటివి కనిపించడం జరుగుతుంది. ఇట్లా చూసినట్లయితే మనం ఈ జింక్ సల్ఫేట్ అనేది మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుందండి. అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపి మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది.

0: జింక్ లోపం కనిపించినప్పుడు.
1: కనిపిస్తున్నట్లయితే, అంటే మనం జింక్ లోపం వచ్చింది రాలేదని చూసుకోకుండా మనం ప్రతి దాళ్వాలో ఎకరానికి సుమారు 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ ని మనం వేసుకున్నట్లయితే మనకి జింక్ లోపం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వేసుకోవాలి. లేని పక్షంలో ఒకవేళ పొలంలో గనక మనకి ఈ లోప లక్షణాలు కనిపించినట్లయితే కనుక మనం జింక్ సల్ఫేట్ ని పిచికారి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే జింక్ సల్ఫేట్ ను తర్వాత భాస్వరం ఎరువుని కలిపి వేయకూడదండి. జింక్ ముందు వేసుకుని తర్వాత భాస్వరం 24 గంటల తర్వాత మనం భాస్వరం ఎరువుని వేసుకోవాల్సి వస్తుందండి.
0: ఇంకా ఈ జింక్ కాకుండా ఇంకా ఏమొస్తాయండి?
1: ఈ ఒక్కొక్కసారి అంటే ఎక్కువగా మనకి వరిలో నార్మల్లో ప్రధానంగా మనం గమనించేది నిమ్మధాతు లోపం అండి. ఈ లోపం అనేది ఎక్కువగా మనకి వర్షాధారంగా పండించినట్టు నార్మల్లోను తర్వాత ఈ మెట్ట నార్మల్లోను ఎక్కువగా కనిపించడం జరుగుతుందండి.
0: ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఎలా
1: ఏం
0: ఉంటాయి?
1: చూసినట్లయితే మనకి లేత ఆకులు అంటే ఏంటంటే ఈ క్లోరోఫిల్ కోల్పోయి తెల్లగా మారిపోతూ ఉంటాయండి. ఎప్పుడైతే మనకి క్లోరోఫిల్ లేకుండా పోయిందో తెల్లగా మారాయో మనకి మొక్కలు ఆహారం తయారు చేసుకోలేవు కాబట్టి ఆ మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ ఇనుప ధాతు లోపంగా గమనించినట్లయితే మనం ఈ అన్నభేదిని పిచికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి.
0: ఎంత మోతాదండి?
1: ఈ అంటే 2% అన్న ఫెర్రస్ సల్ఫేట్ మనం రికమెండ్ చేయడం జరుగుతుందండి. 2% అంటే 1 లీటర్ నీటికి మనం 20 గ్రాముల వరకు కలిపి మనం ద్రావణాన్ని తయారు చేసుకుని దాన్ని పిచికారి చేసుకోవాలి. ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కనుక మనం దానికి 1 లీటర్ నీటికి 2-3 గ్రాముల నిమ్మ ఉప్పు కానీ లేకపోతే ఒక నిమ్మకాయ చెక్క కానీ పిండినట్లయితే ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. తప్పనిసరిగా నార్మల్లో కనుక మనం ఈ సేంద్రియ ఎరువు వేసుకుని తర్వాత ఈ సూటి ఎరువులు వేసుకున్నట్లయితే ఈ లోప లక్షణాలు కొంతవరకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నార్మల్లో మనం ఏంటంటే సేంద్రియ ఎరువు అనేది వేసి తర్వాత ఎరువులు వేసుకున్నట్లయితే మనకి మంచి ఆరోగ్యమైనటువంటి నారు పెరగడానికి అవకాశం ఉంటుందండి.
0: మరి సస్యరక్షణలో అండి,
1: నార్మల్లో మనం సస్యరక్షణ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే లేకపోతే మనకి ఆరోగ్యవంతమైనటువంటి నారు రాదు. కాబట్టి తప్పనిసరిగా సస్యరక్షణ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందండి. మనకంటే ఈ నార్మల్లో చూసినట్లయితే 1 చదరపు మీటర్ కానీ 1-2 దీప పురుగులు కనిపించినా లేకపోతే ఏమన్నా ఈ బుల్లికోడు ఇలాంటివన్నా కనిపించినట్లయితే తప్పనిసరిగా మనం రసాయనాలు వాడి మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ దీప పురుగులు కానీ కనిపించినట్లయితే 1 చదరపు మీటర్కి 4 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ కనుక ఇసుకలో కలిపి జల్లుకున్నట్లయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సి అవ ఇప్పుడు ఇక్కడ మనం ఈ గుళికలు వాడినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ నార్మల్లోంచి నీరు బయటకు వెళ్లకుండా లేకపోతే నీరు లోపలికి రాకుండా మంచి గట్లు కొంచెం సరి చేసుకుని అప్పుడు మనం అంటే పలచగా నీరు ఉన్నప్పుడు మనం ఈ 3G గుళికలు వేసుకున్న తర్వాత 2 రోజుల వరకు నీరు బయటకు వెళ్లకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకు ఆ గుళికలు ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 1 చదరపు మీటర్లో 1 ఉల్లికోడు కనిపించినా లేకపోతే ఈ కాండం తుల్చే పురుగు ఈ రెక్కల పురుగులు ఉంటాయండి అవి కానీ 1 కనిపించినా లేకపోతే దాని గురుడ సముదాయం కానీ 1 కనిపించినా కూడా మనం వెంటనే ఇదే ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్నే మనం వాడుకున్నట్లయితే మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ దీప పురుగులు ఈ కాండం తొలిచే పురుగు ఇవన్నీ మనకి పరిమితి స్థాయిలో ఉన్నప్పుడు మనమేమీ జాగ్రత్తలు తీసుకోలే అక్కర్లేదు కానీ ఒకవేళ మించి ఉన్నట్లయితే కనుక మనకి ఎకరం విస్తీర్ణం వేసే నారుమడికి 14 కిలోల వరకు ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ మనం వేసుకోవాల్సి వస్తుందండి ఇసుకలో కలుపుకొని. అలాగే ఒకవేళ ఈ గుళికలు వేయలేని పక్షంలో మనకి మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు ఉంటుంది అది లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా లేకపోతే క్లోరిపైరిఫాస్ అయినట్లయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సి వస్తుందండి. అయితే ఒక్కొక్కసారి మనకి నార్మల్లో అగ్గి తెగులు కూడా సమస్యగా గమనించడం జరుగుతూ ఉంటుందండి. ఈ అగ్గి తెగులు కనుక గమనించినట్లయితే ఈ కార్బన్డైజం అనేటువంటి మందు ఉంటుందండి ఇది 1 గ్రాము మందుని తీసుకొని 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఉధృతి కనుక ఎక్కువగా గమనించినట్లయితే కనుక మనం 2వసారి కూడా మనం మళ్ళీ పిచికారి చేసుకోవాల్సి అగ్గి తెగులు నివారించుకోవడానికండి. తర్వాత మనం నారు తీస్తామనుకోవడానికి 1 వారం 10 రోజుల ముందుగా మనకి అంటే 5 సెంట్ల నార్మల్లో మనం ఎకరానికి విస్తీర్ణంలో వేసుకున్నాం కాబట్టి దానికి సుమారు 800 గ్రాముల వరకు ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ కనుక ఇసుకలో కలుపుకొని జల్లుకున్నట్లయితే మనం నాటిన తర్వాత సుమారుగా 3-4 వారాల వరకు మనకి తెగుళ్ళు కీటకాలు ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి.
0: ఇప్పుడు సస్యరక్షణ పరంగా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి నార్మల్లో. అట్లా కాకుండా ఒక్కోసారి కలుపు సమస్య కూడా ఉంటుంది కదండి నార్మల్లో,
1: అవునండి,
0: అది వచ్చినప్పుడు ఏం చేయాలండి?
1: అంటే కలుపు

0: కలుపు నివారించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే కలుపు అనేది మనకి నారుతో పోటీ పడ్డమే కాకుండా చీడపీడలు ఆశించడానికి కూడా కారణభూతం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా కలుపు నివారించుకోవాల్సి వస్తుందండి. బెంతియోకార్బ్ అనేటువంటి మందు ఉంది, అది ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్ల వరకు మనం విత్తనం వేసిన వెంటనే కానీ లేకపోతే వారం తర్వాత కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ ఊదా తర్వాత గడ్డి జాతి కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మనం విత్తిన తర్వాత 2 వారాల తర్వాత క్లించర్ అనేటువంటి ఒక మందు ఉంది, అది మనకి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఊదాన్ని నిర్మూలించుకోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మనకి ఒకవేళ వెడల్పాకు కలుపు తర్వాత ఊదా గడ్డి జాతి ఇట్లా సమస్యగా ఉన్నట్లయితే కనుక బిస్పైరిబ్యాగ్ సోడియం అంటే నామ్లిగోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందు ఏంటంటే ఎకరానికి 80 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఆ ద్రావణాన్ని పిచికారి చేసుకున్నట్లయితే మనకి 3 రకాల కలుపులు కూడా మనకి
1: ఊదా గడ్డి జాతి
0: తర్వాత వెడల్పాకు జాతి ఉన్న కలుపును కూడా మనం నిర్మూలించుకోవచ్చు. నార్మల్లో విత్తనం వేసుకున్న తర్వాత 15-20 రోజుల మధ్యలో వేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది.
1: ఈ విధంగా అంటే అక్కడ వచ్చినటువంటి కలుపును బట్టి మనం మందు పిచికారి చేసుకోవాలి ఉంటుంది. ఒకే రకమైనటువంటి మందు అన్ని రకాల కలుపు మొక్కలకి.
0: ముఖ్యంగా ఈ విషయం గమనించాలండి రైతులు, 2,4-D అనే కలుపు మందు అనేది ఓన్లీ వెడల్పాకు కలుపుకే సిఫార్సు చేయబడింది. అది
1: వేరే కలుపు మొక్కలకు గనక వేసినట్టయితే
0: ఉపయోగపడదు. అంటే సాధారణంగా రైతులు కలుపు మందు కొట్టేవాడి అది పనిచేయలేదని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ కలుపుకి ఏ మందు సిఫార్సు చేశారన్నది చూసుకొని మనం వేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: పద్ధతి కూడా నాటే పద్ధతి అని వెదజల్లే పద్ధతి అని ఇట్లా చేస్తూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు విత్తనం మోతాదు ఎంత తీసుకోవాలి? ఇప్పుడు నాటే పద్ధతిలో మనం సాగు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎకరానికి 8 కిలోల విత్తనం కావాలండి?
0: ఇప్పుడు మనం నాటుకున్నట్లయితే సుమారుగా, అది నేను ఇంతకుముందు మనం చెప్పాము, 200 చదరపు మీటర్లకి అంటే 5 సెంట్లు అండి, 5 సెంట్లకి 25 కేజీల వరకు సరిపోద్ది. అంటే అది రకాన్ని బట్టి కూడా అండి. ఇప్పుడు సన్న రకాలైనట్లయితే కొంచెం విత్తనం మోతాదు తగ్గుతుందండి. 1 కిలో విత్తనానికి వచ్చిన నంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సన్న రకాలకి విత్తనం మోతాదు తగ్గించుకోవాలి. అదేవిధంగా లావు గింజ రకాలైనట్లయితే కొంచెం విత్తనం మోతాదు పెంచుకోవాల్సిన అవసరం వస్తుందండి. అదేవిధంగా మనం నారు పోసే పద్ధతి బట్టి, అంటే మటన్ నారు మడి పోసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ విత్తనం మోతాదు కావాల్సి వస్తుంది. అయితే దంపు నాడు మడికి అయితే కనుక కొంచెం తక్కువ మోతాదులో విత్తనం వేసుకోవాలి. అదేవిధంగా నేలను బట్టి కూడా, నేల స్వభావాన్ని బట్టి కూడా అండి. బరువు నేల అయినట్లయితే కొంచెం ఎక్కువ విత్తనం మోతాదు వేసుకోవాలి, తేలిక నేలలో కొంచెం తక్కువ మోతాదు వేసుకోవాల్సి వస్తుందండి. సాధారణంగా మన రైతులు వెదజల్లే పద్ధతిలో వేసినప్పుడు కూడా చాలా ఎక్కువ విత్తనం మోతాదు వేయటం మనం గమనించడం జరుగుతుంది. వెదజల్లి వేసుకున్నప్పుడు మనకి అంటే సన్నగింజాల రకాలైనట్లయితే మనకి 8 నుంచి 10 కిలోల విత్తనం, కొంచెం లావు గింజ రకాలు అయితే 12 నుంచి 14 కిలోల వరకు వేసుకోవాలండి. ఆ పైన విత్తనం వేయడం వల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదండి. ఆ విషయం గమనించుకొని మోతాదుని అనేది నిర్ణయించుకోవటం మంచిదండి.
1: కాబట్టి అనురాధ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ సార్వాలో వరిని సాగు చేస్తున్నటువంటి రైతులు, మీరు చెప్పారు సాగు చేసేటప్పుడు ఎట్లాంటి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి, ఎంపిక చేసుకున్న విత్తనం కూడా మన నేలల రకాలను బట్టి
0: ఇంకా వేసే
1: పద్ధతిని బట్టి ఉంటుంది అన్నారు. ఆ విధంగా ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి వేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటటువంటి తెగుళ్ళు కానీ ఏవైనా రాకుండా చూసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఆ విత్తన శుద్ధి కూడా ఎలా చేసుకోవాలో తెలియజేశారు. అంతేకాకుండా ఎక్కువ మంది మీరు అన్నట్టు అంటే నారుమడి
0: వేసుకోవడం
1: చేస్తున్నారు కాబట్టి నారుమడిలో కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి అన్నారు. ఆ నారుమడి ఏ విధంగా పోసుకోవాలి, పోసుకున్నప్పుడు వచ్చినటువంటి సమస్యల్ని ఎట్లా తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్న వాటిని మనం ఎట్లా నివారణ చేసుకోవాలో తెలియజేశారు. అంతేకాకుండా కలుపు కూడా వస్తుంది దీంట్లో. ఈ కలుపు సమస్య వచ్చినప్పుడు దాని నివారణకు మనం ఏం చేసుకోవాలి, సస్యరక్షణలో ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలి, ఈ విషయాలను తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా రైతులు కనుక చేసుకున్నట్లయితే ఈ సార్వాలో సాగు చేసినటువంటి వరిలో మంచి దిగుబడి, ఎప్పుడైతే నార్మల్ నాణ్యంగా ఉంటుందో,
0: ఆరోగ్యమైన నార అయినట్లయితే మనకి దిగుబడి ఆటోమేటిక్గా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలోనే సరైన జాగ్రత్తలు తీసుకుని నారు మంచిగా పెంచుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: నమస్కారం.
0: నమస్కారం.

మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు సుమారుగా 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకి పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తన 15 రోజులకి, 30 నుండి 35 రోజుల దశలో, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకి, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వంగడాలకి 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్టు కనుక కనిపిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకి సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతులైన బిందు సేద్యంతో, జంటశాళ్ల పద్ధతిలో గనక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా, అలాగే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కజొన్నలో నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి.

0: ఈనాటి పంటసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెం సేపట్లో వికసిత్ భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం.
3: ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎద్దులు పశువులు ఉపయోగపడేటివి. కాలం మారుతున్న కొద్దీ యాంత్రికరణ వైపు చాలామంది రైతులు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యంత్రాల ప్రభావము వ్యవసాయం పైన చాలా ఉంది. చాలామంది రైతు సోదరులు యంత్రాలు ఉపయోగించే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి యంత్రాలు కావాలంటే ఒక సంస్థ కూడా ఉండాలి. సంస్థ ఉంటేనే యంత్రాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అలాంటి ఒక సంస్థ ఉంది, అది కూడా మన అదృష్టం కాబట్టి మన అనంతపురం జిల్లాలోనే ఉంది. అది ఎక్కడా కాదు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ అంటారు. అంటే సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్. దీన్నే తెలుగులో దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ అంటూ ఉన్నారు. మరి ఇది సదరన్ రీజన్ కాబట్టి ఇది ఇక్కడుంది. మరి ఇలాంటివి ఎక్కడున్నాయి, మరి అవి ఏం పనులు చేస్తున్నాయి, ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పిపి రావు గారు.
4: నమస్కారం అండి.
3: సార్, డాక్టర్ పిపి రావు గారు సదరన్ రీజన్ ఫార్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.
4: అవునండి.
3: ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి?
4: ముఖ్యంగా మన సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకొని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూటు సెంట్రల్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధినిలో భోపాల్కి 65 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్టర్లు వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుద్ధినిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతూ ఉన్నాయండి. అట్లానే రెండో సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
3: నూర్పిడి యంత్రాలు
4: అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మీరు అంటే వీటిని నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పారు పెడుతూ మనకు వచ్చే ధాన్యం గింజల నుంచి క్లీన్ చేసుకుంటా అంటే ఏంటి విన్నోయింగ్ చేసుకొని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లో దీన్ని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి వీటిని కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక్క ఈ నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక 3వ సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులం అండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదిన్న మండలంలో ట్రాక్టర్ నగర్ అనేది ఉంది. ఆ ట్రాక్టర్ నగర్లో ముఖ్యంగా 2-వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బిహైండ్ ట్రాక్టర్స్ అంటామండి. వాటిని మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా హార్చార్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడుంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్లోనే టెస్ట్ అవుతూ ఉన్నాయండి.
3: మొత్తం భారతదేశం తరఫున ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం
4: టెస్ట్ అవుతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి 2 దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి. వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ 4వ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి. దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టామ్ అంటాము. అది విశ్వనాథ్ చెర్రీలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక

0: ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి, మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉండే సదరన్ రీజన్ ఫార్ మెషినరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది రైతు సోదరులకు మరి ఏమేమి సేవలు అందిస్తుంది అంటారు?
0: ముఖ్యంగా అండి, ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు, ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ అంటాము, అంటే ఆధునిక పనిముట్లు వాడుతాం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ని మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షలు చేస్తూ ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది, వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ పిపిరావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా అండి, భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ ప్రధాన దేశం అండి. మన దేశంలో కోట్లాది కుటుంబాలు నేరుగా అంటే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారండి. గతంలో ఏంటంటే మీరు చెప్పేటట్టు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా చేతులతో అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఉండేది, మన చేతులతోనే మనము చేసేవాళ్ళం. అంతేకాకుండా వ్యవసాయంలో ఈ పశువులు ఉండేవి, వాటి ద్వారా కూడాను మనం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి కాబట్టి ఈ ఆధునిక యుగంలో కాలక్రమేగా జనాభా పెరుగుతూ ఉన్నారు, అలాగే కార్మికుల కొరత కూడా ఈరోజు బాగా ఉంది. వస్తున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ అంటాము, వీళ్ళెవరూ దొరకడం కూడా చాలా కష్టమండి. అంతేకాకుండా ఈ వ్యవసాయం అనేది ఏంటంటే రైతుకి ఒక రకంగా చెప్పాలంటే రైతు మాటల ద్వారా విన్నామంటే ఒక భారంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకున్నాక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే అంతా అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవటం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మన వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
1: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.
0: అవునండి,
1: అందుకనే ప్రభుత్వం వారు యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగిందంటారు. డాక్టర్ పిపిరావు గారు, ఏదైతే ఈ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిశీలన సంస్థ ఉందో ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలంలో, ఇది రైతులకు మరి ఏమేమి చేస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి అంటే శిక్షణ, అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్ల పైన ఈ పరీక్ష అంటాము టెస్టింగ్ చేస్తూ, అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్ల పైన డెమోన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకంగా అయితే మేము డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాలపైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో కొనే ముందు ఆ మిషన్ని మేము చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు కానీ అక్కడున్న సాయిల్గా మట్టి కానీ ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపినా మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్లో లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమోన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమోన్స్ట్రేషన్ తాలూకు పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్లపైన, ఇక్కడ వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి, ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి, ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ మిషన్లు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా కొంటం ఒకటి పని చేయటం ఒకటండి, కాబట్టి పని చేసే ముందు ఆ మిషన్ ద్వారా పని అయిపోయిన తర్వాత కూడాను ఏ రకంగా మనము కాషన్స్ అంటే వాటిని ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడాను మా ఈ ట్రైనింగ్లో వాళ్ళు నేర్పిస్తామండి. కొన్నిసార్లు రైతు కానీ ఇంట్రెస్ట్ అయితే ఆ మిషన్ పూర్తిగా డిస్మాండ్ చేసి, అంటే ప్రతి పార్ట్ పార్ట్ కూడాను భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్ల్ చేయించి, అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
1: ట్రైనింగ్ అండి టెస్టింగ్
0: ఇక్కడ అండి,
1: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపి రావు గారు పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
0: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమ్మలు ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశానికి బ్యాక్ బోన్ అనేవాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్ అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తామన్నామండి. ఈ ట్రైనింగు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: ఇది ఆల్రెడీ
0: పల్లెల్లోకే వెళ్ళి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్ రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగుల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ ఉన్నామండి. రోజుకి 220 రూపాయలు చెప్పిన
1: శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా ఇస్తున్నామండి.
0: అదే కానీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి, హాస్టల్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ ఇస్తే మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
1: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్గా ఛార్జ్
0: ఉంటుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
0: అదే అండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వాళ్ళే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047కి మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 70% మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరగతి ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేమి సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, ఈ 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపిరావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. గుడ్ ఈవినింగ్.

ఇట్ స్ట్రెంగ్థెన్స్ ద స్పైన్ అండ్ ఎక్స్పాండ్స్ ద చెస్ట్ అండ్ ఇంప్రూవ్స్ బ్రీతింగ్. టు ఇంప్రూవ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద బాడీ, ద వజ్రాసన్ విల్ హెల్ప్ ఎ లాట్. ఇట్ ఈస్ ఎ సింపుల్ సిట్టింగ్ పొస్చర్ ప్రాక్టీస్డ్ ఆఫ్టర్ మీల్స్ ఆల్సో. టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ద ఫిఫ్త్ ఆసనా ఈస్ ద బాలాసనా, దట్ ఈస్ మోర్ అండ్ మోర్ యూస్ఫుల్ టు ద చిల్డ్రన్. ఇట్ రిలాక్సెస్ బ్యాక్ మజిల్స్. ఇట్ ఈస్ హైలీ బెనిఫిషియల్ ఇన్ రిలీవింగ్ ద స్ట్రెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ సఫర్డ్ బై చిల్డ్రన్, దోస్ హూ క్యారీ ద హెవీ బర్డెన్ ఆఫ్ కిలోగ్రామ్ ఆఫ్ బుక్స్ ఆన్ దేర్ బ్యాక్స్ ఎవ్రీ డే. సూర్య నమస్కారాస్ ఆర్ కంప్లీట్ బాడీ ఎక్సర్సైజెస్. దే ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టామినా. దీస్ నమస్కారాస్ డెవలప్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. ద సెకండ్ లెమ్ విచ్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఈస్ ప్రాణాయామ, విచ్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ. ఇట్ ఇంప్రూవ్స్ లంగ్ కెపాసిటీ అండ్ బ్రీతింగ్ ఇంక్రీజెస్ ఆక్సిజన్ సప్లై టు ద బ్రెయిన్. Healthy breath leads to a healthy mind, and as yoga teaches us, when breath is controlled, the mind becomes peaceful. The word pranayama comes from two Sanskrit words, prana and ayama. Prana means life force or vital energy, and ayama means expansion or control. So, pranayama means the control and expansion of breath and the life energy. Patanjali explains pranayama in the Yoga Sutras as tasmin sati swasa prasvasayoh gati vichedah pranayamah, means pranayama is the regulation of inhalation and exhalation. Breath is closely connected with the mind. When breathing becomes calm and steady, the mind also becomes peaceful and focused. Let us help the children learn the art of breathing correctly. Deep breathing, Dirgha Swasa, Anulom Vilom Swasa, alternate nostril breathing, Bhramari Pranayama, bee breathing, Sitali Pranayama, cooling breath are some of the useful and important pranayamas for the children to help them in improving and strengthening the mind and the physical energy levels. The third important seventh limb of Ashtangas is Dhyana, which is known as meditation in the present day world. Meditation means deep concentration and inner awareness. It is the art of sitting quietly and observing the mind peacefully. Meditation is a wonderful gift that helps the children become calm, focused, happy and confident. Patanjali explains meditation in the Yoga Sutras through the concept of dhyana. Tatra pratyekatanata dhyanam means meditation is the continuous flow of attention towards one object. It helps the children and adults become calm, focused and emotionally balanced. The Bhagavad Gita also highlights the importance of meditation. Lord Krishna says, యతో యతో నిశ్చరతి మనస్సంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. వెనెవర్ ద రెస్ట్లెస్ మైండ్ వాండర్స్, జెంట్లీ బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ ఫోకస్ ఇట్ అగెయిన్. దిస్ టీచెస్ అస్ ద పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ మెడిటేషన్. సిట్ కంఫర్టబ్లీ విత్ స్ట్రైట్ స్పైన్. చూస్ ఎ క్వైట్ అండ్ క్లీన్ ప్లేస్. టేక్ ఎ డీప్ బ్రెత్. Try to concentrate on single object which the person likes. By concentrating only on one object for few minutes, slowly thoughtless mind develops. Calm mind is the greatest strength for the children. As Patanjali said, we have to do regularly with the dedication over a long time. Then only we are able to enjoy the fruits of yoga. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ కాన్స్టెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ వన్ యాక్టివిటీ ఆర్ ద అదర్. వాట్ ఎవర్ వర్క్ వన్ డస్, ఇట్ షుడ్ బి డన్ విత్ స్కిల్ అండ్ ఎక్సలెన్స్, నాట్ ఇన్ ఎ కేర్లెస్ ఆర్ ఇన్ఎఫిషియంట్ మేనర్. యోగా కంప్లీట్లీ సపోర్ట్స్ అండ్ ఎనేబుల్స్ దిస్. That is why the Bhagavad Gita defines the word yoga as yoga karmasu kausalam. Yoga is excellence in action. Yoga helps children perform every activity like in studies, sports, arts and

0: డైలీ డ్యూటీస్ విత్ ఎఫిషియన్సీ అండ్ కాన్సన్ట్రేషన్. యోగా ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ బెండింగ్ ద బాడీ, ఇట్ ఈజ్ అబౌట్ బిల్డింగ్ ద క్యారెక్టర్, కామ్నెస్, డిసిప్లైన్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. ఇఫ్ చిల్డ్రన్ బికమ్ హెల్దీ అండ్ పీస్ఫుల్, ద ఎంటైర్ నేషన్ బికమ్స్ హెల్దీ అండ్ పీస్ఫుల్. లెట్ అస్ ఎంకరేజ్ ఎవ్రీ చైల్డ్ టు స్పెండ్ అట్లీస్ట్ ఎ ఫ్యూ మినిట్స్ డైలీ బై ప్రాక్టీసింగ్ యోగా, ప్రాణాయామ అండ్ మెడిటేషన్. యోగా టీచర్స్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ ఇన్నర్ హ్యాపీనెస్. పేరెంట్స్ ఆల్సో ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ హెల్పింగ్ ద చిల్డ్రన్ ప్రాక్టీసింగ్ యోగా రెగ్యులర్లీ. Appreciate and motivate the children for their efforts and consistency. When parents actively support and participate in yoga activities, children are more likely to develop a lifelong habit of practicing yoga and enjoy its physical, mental, and emotional benefits. The greatness of yoga is not limited to India alone. Today, the entire world has recognized the value of yoga for physical health, mental peace and human well-being. A historic moment came when the United Nations declared June 21st as the International Day of Yoga in the year 2014. Since then, every year on June 21st, millions of people across different nations practice yoga together with the message of peace, health, unity and harmony. June 21st was chosen because it is the summer solstice, the longest day of the year in the northern hemisphere, which is symbolizing the light, energy and spiritual awakening. The theme of International Yoga Day 2026 is Yoga for Healthy Aging. It emphasizes yoga for harmony and healing, for drawing the attention to the benefits of regular yoga practice in enhancing mental clarity, emotional balance and physical strength. The importance of regular yoga as emphasized by Prime Minister Modi and the central government, it is considered as the India's gift to the world and has been promoted globally through various initiatives. The major steps taken by the government are Ministry of Ayush. This, the government promotes yoga through awareness, training research and community outreach activities. Yoga Campaign Board and Yoga 365 campaign encourages people to make yoga a regular habit throughout the year, not just on Yoga Day. The government encourages people to make yoga a part of their daily lives. This global recognition reminds us that yoga is not merely an exercise, but a universal path towards a healthy living and an inner peace. I hereby conclude this talk with Vedic Shanti Mantra, which aspires that all the beings be happy. Sarve bhavantu sukhinaha, sarve santu niramayaha, sarve bhadrani paschantu, ma kaschit dukkha bhag bhavet. This Shanti Mantra explains that may all beings be happy, may all be free from disease, may all see auspiciousness and goodness. May no one suffer from sorrow or misery.
1: That was a talk by Srimati P. Sampurnalakshmi on the topic Importance of Yoga in Early Childhood. This program came to you from the Akashvani Vijayawada. Please stand by for the next program.
2: Akashvani Vijayawada Kendram Prakatinchina Karyakramam Ventane Vintaru.
3: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
4: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంది. 2014 మే 26వ తేదీన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2026 మే 26వ తేదీకి పూర్తిగా 12 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. మరి ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సేవలు, మౌలిక వసతులు మరియు సామాజిక సంక్షేమ రంగంలో భారీ మార్పులు తీసుకువచ్చి భారతదేశాన్ని ఒక ఆకాంక్షపూరిత దేశంగా తీర్చిదిద్దింది.

0: మరి ఇందులో భాగంగా ఈ భారత ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతులకు ఏమేం పథకాలు ప్రవేశపెట్టింది, మరి ప్రవేశపెట్టడంలో ఎలాంటి ప్రగతిని సాధించింది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు శ్రీ కె బాలాజీ నాయక్ గారు. వీరు కళ్యాణ దుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
1: నమస్కారం సార్.
0: బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో రైతులకు ఏమేం పథకాలు ప్రవేశపెట్టిందంటారు
1: సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి గారు మొదటిగా రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్టార్ట్ చేశారు. తదనంతరం ప్రధానమంత్రి కిసాన్ అని, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అని, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్, ఈనామ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అలాగే ఎఫ్ఈఓస్, నానో ఏరియా పథకాన్ని, అలాగే డ్రోన్ టెక్నాలజీని, చివరిగా పిఎండిడికేవై అనేది కూడా ప్రధానమంత్రి గారు 12 పథకాలను మెర్జ్ చేసి పిఎండిడికేవైగా నూతనంగా ఆవిష్కరించబడిన పథకం ఇది.
0: సరే బాలాజీ నాయక్ గారు, చాలా పథకాలను మీరు తెలియచేయడం జరిగింది కదా, మరి ముఖ్యంగా ఈ పథకాలు రైతులకు ఏ విధంగా అందుతున్నాయంటారు?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలలో మొదటిగా చెప్పేది ఏమంటే ఫుడ్ గ్రెయిన్ సార్, మోర్ గ్రెయిన్ మోర్ గెయిన్ అనే, దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది 2013-14 పోల్చుకుంటే ఇప్పుడు 34% పెరిగింది సార్. 34% ఫుడ్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు అలాగే ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్, 12 సంవత్సరాల క్రితం 27,633 కోట్లు రైతులకు వెల్ఫేర్ అమౌంట్ కేటాయించింటే ప్రస్తుతం 1.4 లక్షల కోట్ల మన ప్రధానమంత్రి గారు వెచ్చించారు సార్ 12 సంవత్సరాలలో. అలాగే ప్యాడీ వరి యొక్క మద్దతు ధర చూసుకున్నట్లయితే 2013-14 1310 రూపాయలు మాత్రమే ఉన్నింది, ఇప్పుడు అది కాస్త 2369 రూపాయలు, అంటే 80% పెరిగింది సార్. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కడ ధాన్యాలు నిల్వ చేసుకోవాలనే దాని మీద గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ కోఆపరేటివ్స్ అనే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రొక్యూర్మెంట్, రైతులు ధాన్యాలు పండించిన తర్వాత నిల్వ చేసుకున్న తర్వాత మళ్ళీ రైతులకి ఇవ్వాలి. అటువంటిప్పుడు ప్రభుత్వాలు ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాయి ధాన్యాన్ని. అది కాస్త 2013-14 చూసుకున్నట్లయితే 7,000 క్రోర్స్ దగ్గర తీసుకున్నది, ఇప్పుడు 12,000 లక్షల కోట్లు మనకి ప్రొక్యూర్మెంట్ MSP ధర పెరిగింది సార్, అంటే 71% పెరిగింది సార్. అలాగే ఫార్మర్స్ యొక్క ఫుడ్ ఎకానమీ మనం చూసుకున్నట్లయితే దగ్గర 2013-14 1.34 లక్షల కోట్ల ఫుడ్ ఎకానమీ ఉంటే ఇప్పుడు 2.24 లక్షల కోట్ల మనకి ఫుడ్ ఎకానమీ పెరిగిందండి. రైతులు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, 2013-14 చూసుకున్నట్లయితే 26 కోట్లు కార్డ్స్ను ఇష్యూ చేశారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే 7,400 కోట్లు డబుల్ పెరిగిందండి. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా నియర్లీ 8 కోట్ల మందికి అదనంగా ఇవ్వగలిగారు. సో ఇవన్నీ పథకాలు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చినప్పటి నుంచి చాలా వరకు రైతులకు అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతోనే చాలా వరకు మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో కూడా GDP రేట్ అనేది పెరిగిందండి. పిఎం కిసాన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు రైతులకి ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున
0: ప్రధానమంత్రి
1: కిసాన్ సమ్మాన్ నిధి కింద దగ్గర 9.2 కోట్ల మందికి రైతులకి చేరవేయడం జరిగింది. అది అమౌంట్ ఏంటంటే 4.3 లక్షల కోట్ల ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వము చేయలేదండి. 12 సంవత్సరాలలో మన ప్రధానమంత్రి గారు మంచి ఇనిషియేషన్ తీశారు. దీనివల్ల రైతులకి ఆర్థికంగా సమయానుకూలంగా వాళ్ళకి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయగలిగారు.
0: సమయానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని బాగా కొనసాగిస్తున్నారు.
1: అవును సార్. అలాగే ఫామ్ ప్రొడక్ట్స్లో చాలా వరకు రసాయనిక ఎరువులు వాడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్కి డైవర్ట్ కాండి అనే సదుద్దేశంతోనే 9 లక్షల హెక్టార్లు ఇంతకుముందు చేసేవాళ్ళు సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే 2.36 లక్షల ఎకరాస్ అనేది టోటల్గా ఆర్గానిక్కి కల్టివేషన్ చేస్తున్నారు. దీనివల్ల మనకి హెల్త్ పరంగా కానీ లేకపోతే మనం కన్జ్యూమ్ చేయడంలో కానీ చాలా బెనిఫిట్స్ వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించడం జరిగింది. అలాగే రైతులు కూడా ముందుండి ఆర్గానిక్ ఫార్మింగ్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్లో చూసుకున్నట్లయితే గత పాలకుల్లో 4 crore ఫార్మర్స్ కవర్ చేస్తుంటే టోటల్గా ఈసారి 63% మనకి సిఎస్టీ బీసీ ఓబీసీకి అన్ని కమ్యూనిటీల్లో 63% కవరేజ్ జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే వాటరింగ్లో కూడా మనకి ఫీల్డ్స్లో స్మార్ట్ అంటే ఇంతకుముందు జస్ట్ ఒక పొలానికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పద్ధతి కూడా 50% మానేసి ఇప్పుడు టోటల్గా ఫీల్డ్స్లో స్మార్ట్ వే డైరెక్ట్గా సెల్ ఫోన్ ద్వారానే ఇక్కడ ఇంట్లో ఉండి కూడా మనం కరెంట్ వచ్చిందంటే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, మన సెల్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా 63 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంపవరింగ్ ఆఫ్ ఫార్మర్స్లో కూడా మనకి 2013-14లో 7.3 lakh crore వెచ్చించడం జరిగిన ఇప్పుడు దగ్గర 28.67 lakh crore ఫార్మర్స్ యొక్క ఎంపవర్మెంట్ అనేది పెరిగిందనమాట. సో ఈ విధంగా వ్యవసాయ రంగంలోనూ ఇరిగేషన్ సెక్టార్, షోయింగ్ సెక్టార్ అండ్ హార్వెస్టింగ్ ఏ సెక్టార్లో చూసుకున్నా కూడా మనకి గ్రోత్ రేట్ అనేది 12 సంవత్సరాలలో
0: బాగా పెరిగింది,
1: 68% పైన పెరిగిందండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు లో లెవెల్లో ఉన్నింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3.39 lakh మెంబర్స్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జరిగింది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల. అందులో 9,200 crore ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్గా ఇండియా వైడ్ 274 లొకేషన్స్లో 9,200 crore ఇన్వెస్ట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంపవర్మెంట్ని పెంచగలుగుతున్నారు.
0: అంటే 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ జరిగాయి
1: సార్.
0: రైతులకు సంబంధించి
1: జరిగాయి సార్. ఇంకా చూసుకున్నట్లయితే అగ్రి స్టార్టప్ సార్, అగ్రి స్టార్టప్స్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 12,008 అగ్రి స్టార్టప్లు ఆపరేషన్లో ఉన్నాయి సార్ మన దేశంలో. అది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ లెవెల్లో ఇన్నోవేటివ్గా రైతులకి నేర్పించడం జరుగుతుంది.
0: సరే బాలాజీ నాయక్ గారు, మరి చాలా విషయాలని మీరు తెలియజేశారు. వ్యవసాయం అంటే పురుషులే కాదు, మహిళలు కూడా చేదొడవాదడగా ఉంటేనే వ్యవసాయం కొనసాగుతుంది. చాలామంది మహిళా రైతులు కూడా ముందున్నారు వ్యవసాయ రంగంలో.
1: అవును సార్.
0: మరి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఉన్నాయంటారా?
1: ప్రధానమంత్రి గారు మహిళలకి ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నమో డ్రోన్ దీది అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇందులో చూసుకున్నట్లయితే చాలా వరకు సంఘాలు ఉంటాయి కదా సార్, ఎస్హెచ్జి సంఘాలు కానీ
0: సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్
1: ఉంటాం, సంఘాల ద్వారా ఒక డ్రోన్ని తీసుకొని వచ్చి వాళ్ళే ఇంకా హైరింగ్కి ఇచ్చుకోవచ్చు సార్. పర్ అవర్ లేకపోతే 1 acre ₹600 తీసుకుంటారు సార్. సంఘాల ద్వారా డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది సార్. సో వీళ్ళు మహిళలు ఎకనామిక్గా కూడా డ్రోన్ ద్వారా కూడా
0: ఎకనామిక్గా ముందుకెళ్ళడానికి
1: అవకాశం ఉంది సార్. ఇది ముఖ్యంగా మన మహిళలకి, అలాగే పాడి పశువులలో దాంట్లో కూడా చాలా వరకు మహిళలకి ప్రధాన పాత్ర పోషించారు సార్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఈ మిల్క్ ప్రొడక్షన్ సార్, మిల్క్ ప్రొడక్షన్లో మహిళలు చాలా వరకు కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే 69% మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగింది సార్ ఈ మధ్య మనకి చూసుకున్నట్లయితే. అట్లనే పశువులలో కానీ ఈ సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అనేది 90% మొత్తం టోటల్గా కవర్ చేస్తున్నారు సార్. అది ఎలా సాధ్యమైందంటే మహిళల పాత్ర ముఖ్యంగా ఉంటేనే ఈ విధంగా లైవ్ స్టాక్లో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది సెక్స్ ఆర్టెడ్ సెమెన్ ద్వారా కల్పించడం, దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది సార్. ఈ విధంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే 12 ఏళ్ల పాలనలో వరల్డ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ మనదే ఉంటుంది సార్,
0: భారతదేశం.
1: అలాగే డ్రై ఆనియన్స్లో కూడా ఇండియా అనేది లార్జెస్ట్, వరల్డ్లో లార్జెస్ట్ సార్
0: భారతదేశం.
1: అట్లనే చూసుకున్నట్లయితే స్పైసెస్ సార్, స్పైసెస్ ప్రొడక్షన్లో కూడా లార్జెస్ట్, వరల్డ్ లార్జెస్ట్ స్పైసెస్ ప్రొడక్షన్ ఎక్కడంటే మన ఇండియాలోనే జరుగుతుంది సార్. అలాగే చూసుకున్నట్లయితే కోకోనట్ సార్, కోకోనట్ ప్రొడక్షన్ కూడా మనకి హైయెస్ట్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ చూసుకున్నట్లయితే మన ఇండియానే ఉంటుంది సార్. అట్లనే పిఎం కిసాన్ కానీ పథకాలు కానీ ఇంకా పల్సెస్ ప్రొడక్షన్ కానీ మిల్లెట్ ప్రొడక్షన్ కానీ చూసుకున్నట్లయితే ఏ దేశం కూడా మన సాటి రావట్లేదు సార్, మనమే ముందు. అది బికాజ్ ఆఫ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ, రైతుల పట్ల ఉన్న అభిమానం, ప్రేమతోనే ఇది సాధ్యమైంది సార్.
0: సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే అంత డిజిటల్ వ్యవస్థ, అంటే ఏదన్నా కానీ అంటే డిజిటల్ రూపంలో వచ్చేసింది.
1: అవును సార్.
0: మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అన్ని డిజిటలైజేషన్ చేశారు, అది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి వ్యవసాయంలో ఈ డిజిటల్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: చాలా వరకు చూసుకున్నట్లయితే మన వాతావరణానికి సంబంధించి కానీ, మార్కెట్ల ధరల నిర్ణయంలో కానీ, పంటల సలహాలు ఇవ్వడంలో కానీ, ప్రస్తుతం జరిగేదంతా మొత్తం డిజిటలైజేషనే సార్. సో ఈ డిజిటల్ వ్యవసాయం అనేది ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మొబైల్ యాప్స్, అలాగే ఇప్పుడున్న రీసెంట్గా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటారు సార్ తెలుగులో, ఏఐ ద్వారా, అలాగే డ్రోన్స్, అలాగే న్యూ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ద్వారా ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల ఈ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మనం ముందుకు డిజిటలైజేషన్ ద్వారా కొనసాగించవచ్చు సార్. డిజిటలైజేషన్ యొక్క ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే, రైతులకు సమయానికి సరైన వ్యవసాయ సమాచారం అందివ్వగలగడం సార్. అలాగే ఉత్పత్తి యొక్క ఖర్చులు తగ్గించి దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచగలగాలి సార్. అలాగే వ్యవసాయ నిర్ణయాలను శాస్త్రీయ ఆధారాలతో పాటు తీసుకునేటట్లు చేయగలగడం సార్. ఈ విధంగా మనం డిజిటలైజేషన్ చేయడం వలన ముఖ్యమైన మనకు యాప్స్ కూడా చాలా ఉన్నాయి సార్. వాతావరణానికి సంబంధించిన మేఘదూత్ యాప్ కానీ, అలాగే పంటల సాగులో సలహాలు వాట్సాప్ రూపంలో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్లు, ట్విట్టర్స్, ఈ విధంగా చాలా వరకు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ద్వారానే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో చూసుకున్నట్లయితే ముఖ్య పాత్ర అనేది కిసాన్ సారథి అనే యాప్ ద్వారా రైతులకు సమయానుకూలంగా ఏ టైంలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, చీడపీడలు ఉన్నప్పుడు ఎటు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. సరైన పద్ధతిలో సరైన టైంలో శాస్త్రీయంగా సలహాలు ఇవ్వగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న చొరవ వల్లనే కిసాన్ సారథి అనే యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వందే సార్.
0: అంటే ఇవన్నీ డిజిటల్ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు.
1: అవును సార్. ఒకటి ఈనామ్ మార్కెటింగ్ కూడా సార్. ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సార్. మా వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు, అలాగే డ్రోన్ సాంకేతికతను కూడా మనం పెంచుకోవచ్చు సార్.
0: బాగుందండి బాలాజీ నాయక్ గారు. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో ఏమేమి పథకాలు ప్రవేశపెట్టింది రైతులకు సంబంధించి, మరి ఆ పథకాలు ఏ విధంగా రైతులకు అందుతూ ఉన్నాయి, ముఖ్యంగా మహిళా రైతులకు ఏమేమి పథకాలు ఉన్నాయి, అలాగే వ్యవసాయంలో డిజిటల్ వ్యవస్థ రావడం వల్ల వ్యవసాయం అనేది ఏ విధంగా సులభతరం అయింది, మరి చాలామంది యువకులు అంటే వ్యవసాయ రంగంలోకి మారడానికి ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు సార్.
0: శ్రోతలు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తం మీద ఆయన ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై భారతదేశ వృద్ధి ఆధారపడి సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. హార్మవ్ జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని అన్నారు. హార్మవ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యం జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: మాన్య ప్రధానమంత్రి సాత్ నే కారిడోర్ కా నిర్ణయ లియా హై. ఉస్ నిర్ణయ మే అప్నే కో ముంబై సే పుణే యే జో 170 కిలోమీటర్స్ కా కారిడోర్ హై యే మాత్ర 48 మినిట్స్ కి జర్నీ హో జాయేగి యానీ ముంబై ఔర్ పుణే ఏక తరీకే సే ట్విన్ సిటీస్ బన్ జాయేంగే. ముంబై పుణే బహుత్ అచ్చా ఏక ఎకనామిక్ కారిడోర్ బన్ జాయేగా ఔర్ పుణే సే హైదరాబాద్ జో 500 కిలోమీటర్ హై కరీబ్ వో 2 ఘంటే 8 మినిట్ కా జర్నీ రహ జాయేగి. యానీ పుణే, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, సూరత్, వాపి, థాణే
0: గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢ నిబద్ధతను చాటుకుంటోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు దేశంలో నక్సలిజం నిర్మూలన, ఈశాన్య ప్రాంతంలో 12 ఒప్పందాలతో అంతర్గత భద్రతను బలోపేతం చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వాటి ద్వారా సరిహద్దులో ఉన్న శత్రువులకు ధీటైన జవాబు చెప్పామని అమిత్ షా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ది దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏకంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన వెల్లడించారు. ఆత్మనిర్భర భారత స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 110% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. దేశీయంగా తయారీ ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరగడం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత విస్తరించడం, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి దోహదపడిందన్నారు. దేశ రక్షణ రంగ బలానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో రానున్న రోజుల్లో ఈ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 పనితీరును సమీక్షించారు. దానిని మరింతగా సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సులభతరం చేయడానికి కృత్రిమ మేధ, AI వంటి వాటిని ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు సరైన పరిష్కారం లభించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం వల్ల తలెత్తే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని అమిత్ షా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారించాలని G7 సదస్సు పేర్కొంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 సదస్సు స్వాగతించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడానికి మంచి అవకాశమని పలు దేశాలకు చెందిన నాయకులు అభివర్ణించారు. హార్మో జలసంధి గుండా సురక్షితమైన సముద్ర రవాణాకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు G7 మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ఈ నెల 19న న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఉపాధి కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలులో ఈ పంపిణీ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల ఉపాధి కల్పనకు ఈ పథకం ఇప్పటికే దోహదపడిందని తెలిపింది. దేశంలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని కోటాలో ఎకో ఆఫ్ స్టూడెంట్స్ పేరిట ఈరోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని యువత కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 403 పరుగుల లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 213 పరుగులు చేయాల్సి ఉంది. వాతావరణం. దేశంలోని పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అసోం, మేఘాలయ, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
2: The southwest monsoon is likely to advance into some more parts of Telangana, Odisha, Jharkhand and Bihar and some parts of Chhattisgarh around 23rd of June. And isolated heavy rainfall likely over northeast India, sub-Himalayan, West Bengal, Sikkim, Bihar during the week. And heat wave conditions very likely in isolated pockets of Madhya Pradesh till 21st of June, Vidarbha till 20th of June, Telangana till 19th of June and over Chhattisgarh for today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,808 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.52 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. అతిథి గారు దయచేయండి. నాటిక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.
1: ఏంటి విరాట్ సార్, కాలు స్లిప్ అయిందా లేదా కార్టే స్లిప్ అయిందా? మీరు భూమిని తప్ప
2: నిన్నే రమా, ఈవిడ గారు ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది?
3: స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత బట్టలు తీసుకుని కొత్త స్టీల్ సామాన్లు ఇస్తాం, స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత బట్టలు తీసుకుని కొత్త స్టీల్ సామాన్లు.
2: అమ్మయ్యా పలికింది.
4: అబ్బాయి ఇదిగో స్టీల్ సామాన్లు.
5: ఇప్పుడే అరిచాడు, ఇంతలోనే ఏమైపోయాడబ్బా?
4: అబ్బాబ్బా, అలా ఊరికనే కూర్చునే బదులు ఆ వీధి చివరి దాకా వెళ్లి వాణ్ణి పిలుచుకురాకూడదండి.
2: ఎవరు? నేనా?
4: అవును మీరే.
2: చాలే ఊరుకో, ఇక్కడ అలాంటి వాడెవ్వడూ లేడు, నేను పిలిచినా రాడు.
4: ఎందుకు రాడు?
2: ఎందుక, నేనే అలా గొంతు మార్చి పెద్దగా అరిచాను గనుక.
4: మీరా?
2: అవును సక్కుబాయ్, టిఫిన్ పెడతామని ఆశతో నిన్ను పదే పదే పిలిచా, పలకపోయేసరికి అలా అరిచా.
5: అవునా? మీరు దేనికైనా సమర్థులేండి, మనుషులు ఆరవగలరు, కుక్కలో కొరవగలరు.
2: నన్ను పొగుడుతుందా తిడుతుందా? ఏమోలే రమా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు.
4: టిఫిన్ తర్వాత, ముందు నిన్న రాత్రి

0: మీతో ఏమన్నాను? ఒకసారి చెప్పండి.
1: నిన్న రాత్రి తినదే నాకు గుర్తుండదు, ఇంకా నువ్వు అన్నదేం గుర్తుంటుంది?
0: మీకు ప్రతి ఆదివారం ఆఫీసుకు ఎలా సెలవు ఉంటుందో అలా నాకు సెలవు కావాలి అని అడిగాను కదా. కనుక ప్రతి ఆదివారం వంటిల్లు బందు, హోటల్లో విందు. దీనికి మీరు కూడా ఒప్పుకున్నారుగా.
1: నేనా? ఆహాహా,
0: అదేంటండి రాత్రేమో ఊ అని ఇప్పుడు ఆ అని అంటారేమిటి?
1: అబ్బా, రాత్రి నిద్ర మత్తులో నేను ఊ అని మూలిగుంటాను, అది విని నేను ఒప్పుకున్నానంటే ఎలా?
0: అదేం కుదరదు. ఇప్పుడు టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సినిమా, అన్ని ఈరోజు బయటే. ఆ
1: అమ్మో, నీ గుంతెమ్మ కోరికలు తీర్చడం నా వల్ల కాదే.
0: ఆహాహా, మన పెళ్లిలో మీరు మీ వాళ్లు అడిగిన గుంతెమ్మ కోరికలన్నీ మా నాన్న తీర్చలేదు. అప్పుడు ఆయన తీర్చగాలేనిది, ఇప్పుడు తీరిస్తే ఏమొస్తుంది?
1: ఏడుపు వస్తుందే.
0: అవ్వా,
1: అవునే, ఒక మధ్యతరగతి వాడు పెళ్లాంతో సినిమాలు షికారు చేసే రోజులేనా ఇవి? పైగా ఏది కొనాలన్నా ఏం తినాలన్నా ట్యాక్సులు అన్ని భరించి లెక్కలేసుకుంటే బోలెడవుతుంది. నెలాఖరయ్యేసరికి నా పరుసుకు పెద్ద బొక్క పడుతుంది, అది తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది.
0: అవునా పాపం, ఇదిగోండి టవల్, కళ్ళు తుడుచుకోండి.
1: ఆ, నీకంతా వేళాకోళమే.
0: కాదు మరి, ఎక్కడికైనా వెళ్దామంటే దగ్గరలో ఏ బంధువులు లేరు. పోనీ బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తారనుకుంటే అదీ లేదు. పొద్దస్తమానం ఇంట్లో ఉండి నాకెంత బోర్ కొడుతుందో మీకెలా తెలుస్తుందండి?
1: సర్లే, ఆ ముక్కు చేదకు.
0: అంటే మీరు మీరు
1: ఈ ఒక్కసారికి నీ కోరిక తీరుస్తాను, ఓకేనా?
0: మా మంచి శ్రీవారు, మీకు పైకి కనపడదు కాని ఎంత మంచివారు. ఏమండి, 5 నిమిషాలు రెడీ అయి వస్తాను, ఓకేనా?
1: అలాగే, రమ వచ్చేలోగా ఈ వారం నా వారఫలాలు చూసుకుంటా. ఈ వారం మీ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి, కుటుంబంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అంటే కొంపదీసి దొంగలా? అయితే జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు, మంచికి పోతే చెడిదిరవుతుంది. అమ్మో, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చీచి, ఏం వారఫలాలో ఏమో, ఒక్కటి మంచిదింటే ఒట్టు.
0: ఏమండి, పదండి వెళ్దాం.
1: తలుపులన్నీ జాగ్రత్తగా వేశావా?
0: అబ్బా వేశాను కాని, పదండి.
2: ఎవరండి ఇంట్లో? ఏమండోయ్!
1: ఈయనెవరు? అటువైపు ముఖం పెట్టి ఇటువైపు నడుస్తున్నాడు.
0: అరేరే, ఆ పెద్దయన పడిపోతారేమోనండి, పట్టుకోండి.
1: అరేరేరే, ఏమండోయ్ ఆగండి, అరేరే ఆగమంటుంటే.
3: అంటే అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టేశాను అన్నమాట.
1: ఎవరండి మీరు? దేశమంతా ముందుకు పోతుంటే మీరేమిటి వెనక్కి నడుస్తున్నారు? గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనే?
3: అబే, అదేం కాదండి, నాకు కొంచెం పట్టింపులున్నాయిలేండి. కొత్తగా ఏ పనైనా చేయాలన్నా, ఎవరింట్లోనైనా అడుగు పెట్టాలన్నా తూర్పుకు తిరిగి చేస్తుంటాను. పైగా మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే సూర్యుడికి వెనక భాగం చూపించాలి, అందుకే ఇలా.
1: ఏడ్చినట్టుంది, మీ కాలు దేనికైనా తగిలి తట్టుకొనుంటే మీ తల కొబ్బరికాయలా పగిలి మీకు స్వర్గం కనిపిస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక మాకు నరకం కనిపిస్తుంది.
3: పోనీండి, ఇవాళ చస్తే రేపటికి 2.
1: అవునవును, ఎల్లుండికి 3, ఆ మర్నాటికి 4.
0: అబ్బా, పెద్ద ఆయనతో ఏమిటండి మీకు సరసాలు? మనం త్వరగా వెళ్దాం, పదండి.
1: ఇంతకు ఎవరండి మీరు?
3: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా.
1: ఎక్కడికి? ఇంట్లోకే? అవసరం లేదు, మేం బయటకు వెళ్తున్నాం, ఇక్కడే చెప్పండి.
3: అయ్యో అలాగా, సరేలే, ఇక్కడే, ఇక్కడ ఆనందం అని.
1: నేనేనండి, నా పేరే ఆనందం.
3: అయితే నాకు కావలసిన వాళ్ళింట్లోనే కాలు పెట్టానన్నమాట. శుభం. అమ్మాయి రమణి, కాస్త ఈ బ్యాగ్ తీసుకోమ్మా. ఏమిటి, ఇద్దరు అలా తెల్లమొహాలేసు చూస్తున్నారు, నన్ను ఇంకా గుర్తుపట్టలా?
1: బాగుంది, చూడగానే గుర్తుపట్టడానికి మీరేమైనా డైలీ సీరియల్లో యాక్టరా, పొలిటికల్ లీడరా, మాట్లాడవేంటే?
0: అవును బాబాయ్ గారు, మీరెవరో మాకు తెలియదు.
3: నేను నీకు బాబాయ్ వరసన అవుతానమ్మా.
1: అంటే నిజంగా బాబాయ్ కాదన్నమాట?
3: బాబాయ్ వరస అంటే అర్థం వరసకు బాబాయ్ అని గాని బంధువు కాదని కాదు. ఏమిటమ్మా, మీ ఆయనకు ఆనందం తక్కువ, అనుమానం ఎక్కువ అనుకుంటాను.
1: ఏమేవ్, ఈయన మన పెళ్లిలో కూడా ఎక్కడ చూసినట్లేదే. వచ్చాడంటావా? లేకపోతే పీకల దాకా మెక్కేసి పీటల దాకా రాకుండానే చెక్కేశాడంటావా?
0: బాగుంది, సిగ్గుపడుతూ తలంచుకొని కూర్చున్నదాన్ని.

0: నేనెలా కనిపెట్టగలనండి?
1: నిజమేలే అమ్మాయి రమణి, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి.
2: ఒకసారి ఇలా దగ్గరకు రామ్మా.
3: నువ్వు ఆగవే, ఎందుకో చెప్పండి.
1: నీకు మరీ అనుమానం. అతిథి దేవోభవ అన్నారు, అంటే అతిథి దేవుడితో సమానం అని. నా కాళ్ళ మీద పడితే మీకు పుణ్యం వస్తుంది.
3: పుణ్యం కాదు, నడు నొప్పి వస్తుంది.
1: నువ్వు ఉండవయ్యా, నువ్వు రావమ్మా, నువ్వు వంగబోయ్, శీఘ్రమేవ పుత్ర సంతాన ప్రాప్తి రస్తు.
0: థ్యాంక్స్ బాబాయ్ గారు, లోపలికి రండి, కాఫీ తాగుదురు గాని.
3: ఆగండి ఆగండి.
4: ఏమిటే, మనం శుభమాంటూ సినిమాకి వెళ్తుంటే ఇప్పుడు ఈయన్ని లోపలికి పిలుస్తానంటావేంటి?
0: శతవ సినిమా పోతే పోనీయండి, ఇంకొకసారి వెళ్లొచ్చు. రాక రాక మన ఇంటికి బంధు వస్తే వాకిట్లో నుంచే వెనక్కి పంపించేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?
1: అబ్బబ్బా, ఏమిటయ్యా ఆనందం, నన్ను ఇట్లా నిలబెట్టేసి మీలో మీరే కబుర్లాడుకుంటూ ఎట్లా? కాళ్ళు పీకుతున్నాయి.
3: సరే లోపలికి రండి.
0: రండి బాబాయ్ గారు, రండి, ఇలా కూర్చోండి, మంచినీళ్ళు పట్టుకొస్తాను.
3: ఏమండ, ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు. అదేనండి, మీది ఏ ఊరు, ఏం పేరు, ఎందుకు వచ్చారు?
0: ఇదిగో బాబాయ్ గారు మంచినీళ్ళు.
1: ఇలా తెమ్మా. అబ్బా, నీ మనసులాగా నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయమ్మా. అమ్మాయి, మీ ఆయన సామాన్యుడు కాదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాల్సిన వాడు. అమ్మో అమ్మో, ఏం కూపిళ్ళు అవుతున్నాడు.
3: ముందు విషయం చెప్పండి.
1: నా పేరు బుచ్చయ్య, మాది అచ్చిరెడ్డి పాలెం. ఆనందం, ఇక నన్ను వదిలిపెడతా?
3: అప్పుడేనా, మాకు ఎలా చుట్టమయ్యారు అది చెప్పండి.
1: నీకు సంగీతం మాస్టర్ సామర్లకోట సాంబమూర్తి తెలుసా? ఆయన బావమరిది పిఠాపురం పిచ్చేయకు పిల్లనిచ్చిన పరమేశ్వరరావు భార్య పార్వతమ్మ, చెల్లెలి మొగుడు చెంచురామయ్య, మీ ఆవిడ నాన్న దాయాదులు.
3: ఏమిటేమిటి, ఇంకోసారి చెప్పండి.
0: ఏమండి, ఈ బీరకాయ చుట్టరికాలు మనకు అర్థం అవుతాయా పెడతాయా చెప్పండి. ఇంకా ఆయన్నేం అడగండి.
1: అడగనివ్వమ్మా, మనసులో అనుమానం ఎప్పుడూ ఉండకూడదు. పోనీ ఇంకో చుట్టరికం చెప్తాను. ఆనందం విన్నాయినా, నీకు రామరప్పాడు రాధాకృష్ణయ్య తెలుసా? స్కూల్ మాస్టర్. అది లేదు. పోనీ గొల్లపూడు గోవిందయ్య, ఆయన కూడా తెలియదన్నమాట. ఆయన బామ్మర్ది గుణదల గోకర్ణం అని, అతని చెల్లెలు గజలక్ష్మి మామ, కామయ్య తోపు కాంతారావు అక్కయ్య శ్రీలక్ష్మి భర్త, నీకు పిల్లలిచ్చిన మామ షడ్రగులవుతారు. ఆ శ్రీలక్ష్మి కొడుకు నేను. ఎలా చూసినా అమ్మాయికి నేను బాబాయ్ వరసన అవుతాను.
3: ఇదంతా ఎందుకు గాని, మీ దగ్గర ఆధార్ కార్డుందా?
0: చాలే ఊరుకోండి, బంధుత్వాలకు ఆధార్ కార్డులకు లింక్ ఏమిటండి?
3: అప్పా ఉందే, నీకేం తెలుసు, రేపు మనం చస్తే వల్ల కార్డులు తగలియాలన్నా ఆధార్ కార్డుండాలి, అది రూలు.
0: ఏమిటండి మీరు, ఇవాళ్ళుండి రేపు వెళ్లే బంధువులకు కూడా అడ్డమైన రూల్స్ అన్ని ఉంటాయా మీ పిచ్చి కాకపోతే?
1: పోనీవమ్మా, అబ్బాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ జనరేషనే ఇంత, వీళ్లకు తెలియదు, చెబితే పట్టించుకోరు.
0: చూడండి, ఇంకా మీరేం చెప్పకండి. పాపం పెద్ద ఆయన, మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, ఒక్క పూట ఉండనిస్తే ఆయన కోరిక తీరుతుంది, మనకు పెద్దవాళ్లకు సేవ చేసిన పుణ్యమూ దక్కుతుంది, సరేనా?
3: సరే, నువ్వింతగా చెప్తున్నావని ఊరుకుంటున్నా.
0: ఏమండి, మీరలా బజార్కు వెళ్లి చికెన్ పట్టుకురండి, ఈలోగా నేను వంట మొదలు పెడతాను.
3: అలాగే.
4: ఇదిగో, ఎందుకైనా మంచిది, మీ బాబాయ్ మీద ఒక కన్నేసి ఉంచు.
0: ముందు మీరు బయటకు కదలండి. ఏంటి బాబాయ్, ఏం చేస్తున్నారు?
1: ఒక్క నిమిషం ఆగమ్మా, చెబుతాను.
0: అదేంటి బాబాయ్, ఈ కుర్చీలు సోఫాలు అన్ని ఉన్న చోటు ఉంచకుండా నట్టింట్లోకి మార్చారేమిటి?
1: వాస్తు దోష నివారణమ్మా, చెప్పానుగా నీకు సంతానం కలగకపోవడానికి, మీ ఆయనకు ప్రమోషన్ రాకపోవడానికి కారణం వాస్తు దోషం, అందుకే ఈ మార్పులు. ఇలా ఇంట్లోని సామానంతా వారం పాటు అస్తవ్యస్తంగా ఉంచితే దోషం దూదిపింజిలా ఎగిరిపోతుంది, తరువాత అంతా మంచే జరుగుతుంది.
5: ఏమో బాబాయ్, ఆయన వస్తే ఏమంటారు ఏమో, నాకు మాత్రం భలే భయంగా ఉంది.
1: నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు, ఆనందానికి నేను చెబుతానుగా.
3: రమా,
0: అదిగో బాబాయ్ ఆయన వచ్చేశారు.
3: ఏమిటి, ఏమిటే ఇల్లంతా ఇలా ఉంది, ఆ కుర్చీలేంటి, నాలుగు మూలలో నాలుగు వేశారు, ఏమిటి ఇదంతా?
0: అది మరి మరి
1: అలా సర్దింది నేనే ఆనందం. ఎలా ఉందో
3: నా మొహంలా ఉంది
1: మా, మరీ అంత చండాలంగా ఉందా?
3: అయినా దీన్ని సర్దటం అంటారండి.
1: అనరు అనుకో, కాని ఇలా ఎందుకు చేశాను తెలుసా?
3: తెలుసు, చేదస్తం ఎక్కువయ్యి
1: కాదు వాస్తుబలం తక్కువయ్యి.
0: ఎందుకండి బాబాయ్ మీద అలా విరుచుకుపడతారు? ఇప్పుడేం కొంపలంటుకుపోయాయని ఆయన ఏమన్నా అది పగలగొట్టండి, ఇది మార్చి కట్టండి అని ఏమన్నా కష్టపడుతున్నారా? పైసా పైసా నష్టం జరగకుండా ఇంట్లోని వస్తువుల్నే అటు ఇటుగా మార్చి ఇంటికి వాస్తుబలాన్ని పెంచుతున్నారు.
3: వాస్తుబలం కాదే ఈయన పెంచుతున్నది, నా ఖర్చు. అసలు ఈయన గారు వచ్చిన మర్నాడే సింహద్వారంలో దోషం ఉందని సిమెంట్ దిమ్మిన తెచ్చి గుమ్మం ముందు పెట్టాడా? గ్యాస్ సిలిండర్ తెచ్చేవాడు అది తగిలి బొక్క బోర్లు పడి కోమాలోకి పోతే 10,000 వదిలించుకుంది ఎవరు, నేనా ఆయన? ఈ సంగతి తెలిసి కూడా మళ్లీ ఆయన సమర్థిస్తావేంటే?
1: ఇదిగో ఆనందం, చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు తెలుసా?
3: అంటే మీ ఉద్దేశం?
1: ఆ రోజు ఆఫీసులో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆనందం.
0: అవునండోయ్, రోజు మీరు కూర్చునే చోటు ఉండే సీలింగ్ ఫ్యాను ఊడి కింద పడిపోలేదు.
1: అదే టైంలో ఆ గ్యాస్ వాడికి వైద్యం చేయిస్తూ హాస్పిటల్లో ఉన్నావు అంటే కారణం ఎవరు? నేను కాదు ఆనందం. లేకపోతే ఆ రోజు ఎప్పట్లా టంచనగా ఆఫీసుకు వెళ్లి అదే సీట్లో కూర్చుని ఉండేవాడివి, ఆ ఫ్యాను నీ తల మీద పడి నువ్వు కోమాలోకి పోయి ఉండేవాడివి.
3: చే, అనవసరంగా మిమ్మల్ని కదిలించి తల నొప్పి తెచ్చుకున్నాను. రమా, కాస్త కాఫీ తెచ్చిపెట్టి.
0: అయ్యో, పొద్దున్న చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో పంచదార అయిపోయిందండి.
3: అప్పుడేనా? మొన్నే కదా తెచ్చింది.
0: అంటే బాబాయ్ కొంచెం షుగర్ ఎక్కువగా తాగుతారు కదండి, అందుకే తొందరగా అయిపోయింది.
3: కర్మ తక్కుతుందా? ఇప్పుడే తెస్తాను.
1: అబ్బబ్బబ్బా, ఏమిటిది ఎంత గట్టిగా కొట్టినా ఈ గోడకు మేకు దిగడం లేదు. పోనీ ఆ గోడకు కొడితే తొందరగా దిగుతుందేమో, చూద్దాం.
3: అరేరే, ఏమిటండి మీరు, ఏంటి మీరు చేస్తున్న పని?
1: చూస్తున్నావుగా నాయన, గోడకు మేకు కొడుతున్నా.
3: అయ్యో, ఇది అద్దె కొంపండి, ఈ చప్పుడు ఇంటి ఓనర్ చెవిలో పడితే ఏం జరుగుతుందో తెలుసా?
1: కొడితేనేగా తెలిసేది, ముందు నన్ను కొట్టనివ్వు.
3: ఆపండి.
1: అదేంటి ఆనందం, అలా కసురుకున్నావు? నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో తెలుసా?
3: తెలుసు, నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటించాలని. అంతేగా?
1: కాదు, మీ ఆవిడకు కడుపు పండించాలని.
3: ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ మేకుకి మా ఆవిడ కడుపుకి ఏమిటండి సంబంధం?
1: ఉంది నాయనా, ఉంది. అది వాస్తు సంబంధం. ఇంటి ఉత్తరం వైపు గోడకి బుద్ధుడి బొమ్మ తగిలిస్తే గృహస్థుకు గుమ్మడి పండు లాంటి మగబిడ్డ పుడతాడని వాస్తు శాస్త్రం చెబుతోంది నాయన.
3: ఇంటి ఓనర్ ఈ పాటికి బుసలు కొట్టుకుంటూ బయలుదేరి ఉంటాడని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది.
2: ఆనందం,
3: అదిగో అనుకున్నదంతా అయింది. ఆ వచ్చేది ఇంటి ఓనరే. ఓరే నాయను, ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో.
1: ఎందుకయ్యా మరీ అంతగా భయపడతావు? ఆయన ఏమన్నా పీకుతాడా మేకు?
3: అప్పా, ఆయన గురించి మీకు తెలియదండి. ఈ సీన్ చూసి పూనకం వచ్చిందంటే శివతాండం చేస్తాడు తెలుసా? అసలు ఆయన పేరే కైలాసం.
1: అంతేగదా, చైనీవాయ్ చైనీ. ఆయన శివతాండవం చేస్తే నేను విలయ తాండవం చేస్తాను.
3: చేసింది చాలు గాని లోపలికి పదండి. భగవంతుడా, ఈ గండం నువ్వే తప్పించాలి. పదండి.
2: ఆనందం.
3: నమస్కారం సార్. ఏమిటి ఇలా వచ్చారు?
2: ఎవరో గోడకు మేకులు కొట్టినట్టున్నారు. ఇందాక నుంచి ఒకటే శబ్దం, నీకు వినిపించిందా?
3: అబే లేదే. ఎవరబ్బా?
2: ఆనందం, ఎందుకు చేశావు పని?
3: నేనా? ఏ పని?
2: ఆహా, ఏమి నటిస్తున్నావా? గోడకు మేకు కొట్టింది నువ్వే, నాకు తెలుసు.
3: అదే, నేనెక్కడ కొట్టాను సార్, చూపించండి.
2: ఆనందం, నిప్పు లేకుండా పొగ రాదు, శుద్ధి లేకుండా శబ్దం రాదు.
3: కొటేషన్ బాగుంది సార్.
2: కానీ నీ పద్ధతే బాగాలేదు. అదిగో అక్కడ శుద్ధి మేకు కనిపిస్తున్నా, కాదని బుకాయిస్తావే.
3: లేదండి, నేను కొట్టలేదు.
2: కొట్టావు.
3: కొట్టలేదు.
2: కొట్టావు.
3: కొట్టలేదు సార్.
2: కొట్టావు.
3: కొట్టలేదు సార్.
1: అబ్బాబా, ఆగండి. కొట్టామండి. అయితే ఏంటట?
2: ఆనందం, ఎవరి అపరిచితుడు?
1: అపరిచితుడి కాదు, ఈ ఇంటికి వచ్చిన అతిథిని.
2: ఆనందం, నా పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో తలదాచుకుంటున్న ఈ తలకు మాసినోడు మన తగాదలో తల ఊరుస్తాడా? ఎంత ధైర్యం!
1: ఏం, తలదూర్చడం తప్ప ఇంకా మాట్లాడితే ఈ గోడకు మేక్ కొట్టబోయింది కూడా నేనే. తెలుసా, అయినా ఈ గోడలు బండరాళ్లతో

0: కట్టించావా, బ్లాక్ మనీతో కట్టించావా బాబు? ఎంత కొట్టినా చిన్న కంత కూడా పడలేదు.
1: అబ్బా మీరు వచ్చారేంటండి, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు లోపలికి వెళ్ళండి.
2: ఆనందం ఏమిటిది, ఎంత అందమైన గోడ,
0: మందంగా కూడా ఉంది.
2: అందుకని మేకులు కొడతావా?
0: కొట్టింది మేకులేగా, పిడకలు కాదుగా.
2: ఆనందం
1: అవతల ఆయన అరుస్తుంటే మాటకు మాట చెప్తారేంటండి మీరు? అదిగో ఆయనకు పోనకం వచ్చేస్తుంది.
0: ఆల్రెడీ ఇక్కడొచ్చేసింది.
2: ఇంత అందమైన కూడా ఒక మేకు కొడితే ఏమవుతుందో తెలుసా?
0: తెలుసు, బొక్క పడుతుంది.
2: ఆ బొక్కను చూస్తే నాకు తిక్కరేగుతుంది.
0: నీకు తిక్కరేగితే నాకు పంబరేగుతుంది.
1: అబ్బా మీరు ఊరుకోండి, ఆయన ఇంటి యజమాని.
0: అయితే ఆయనకేమన్నా కొమ్ములున్నాయా?
2: అవ్వా యజమానికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా?
0: ఆ నెల నెల అద్దె ఇస్తున్నాగా, ఇంకా మర్యాద కూడా ఇవ్వాలా?
2: ఆనందం ఇక మీతో మాట్లాడిన అవసరం. నాకు చెప్పకుండా ఇంట్లోకి అతిథిని ఎలా వచ్చేసినందుకు నీకు 500 పెనాల్టీ. కట్టకపోతే రాత్రికి ఇంట్లో కరెంట్ కట్.
1: ఇదిగో
2: ఈ అతిథిని ఇంట్లో ఉన్నంత కాలం ఇంటద్ది 5,000 కాదు, 6,000. అర్థమైందా? జాగ్రత్త, మళ్లీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. వస్తా.
0: ప్రస్తుతానికి వెళ్లి రండి.
1: బాబు ఆనందం సారీ నాయన, ఏదో ఇలా జరుగుతుంది అనుకోలేదు. చేసిందంతా చేసి మళ్లీ కంటి తుడుపు మాట్లేందుకు వెళ్ళండి, మీ ముఖం నాకు చూపించకండి. అమ్మాయి రమణి, ఏంటమ్మా అలా మూలుగుతున్నావు, ఏమైంది?
3: గంట నుండి ఒకటే తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి.
1: అయ్యో పాపం, మాత్రం ఏదన్నా తీసుకురమ్మంటావమ్మా?
3: వద్దు బాబాయ్, ఇంట్లో ఉంది, వేసుకున్నానులే.
1: సరేలే అమ్మా, నువ్వెళ్ళి కాసేపు పడుకో, నా గురించి నువ్వేం బాధపడకు, అన్నం నేనే పెట్టుకు తింటానులే.
3: లేదు బాబాయ్, గ్యాస్ అయిపోతేను, ఈరోజు ఇంకా వంట చేయలేదు.
1: చేయలేదా? మరి ఆనందం ఏం చేస్తున్నాడు?
3: ఏం చేస్తారు, చేసి పెడితే తింటారు.
1: అంతేగాని వంట చేయడా?
3: ఆయనకు వంట రాదు బాబాయ్.
1: హవ్వా హవ్వా, వంట రాని మగాణ్ణి ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా, మరీ ఇంత అమాయకురాలివే.
3: పోనీలే బాబాయ్, మీరున్నారుగా, మీరు చెయ్యండి.
1: నేనా ఈ వయసులోనా?
3: తప్పదుగా బాబాయ్.
1: తప్పదా?
3: తప్పదు.
4: ఏమండోయ్, మీకు శుభవార్త అండి.
1: ఏమిటి అది?
4: మా బాబాయ్ జంప్ అండి.
1: అవునా?
4: అవును, అంతా మీరు చెప్పినట్లే చేశాను, అనుకున్నట్లే జరిగింది.
1: వెరీ గుడ్.
4: నాకు ఒంట్లో బాగోలేదని నాటకం ఆడి వంట చేయి బాబాయ్ అని చెప్పానో లేదో, కాసేపటికి బ్యాగుతో సహా బాబాయ్ పరార్.
1: పేడ వదిలిపోయింది, లేకపోతే ఇవాళ్ళుండి రేపు పోతాళ్లేని ఉండనిస్తే నెలల తరబడి తిష్ట వేసుకుని బాధిపారేస్తున్నాడు.
4: పోనీలేండి పాపం, వెళ్లిపోయాడుగా.
1: అయితే మాత్రం చేసిన పనులు మర్చిపోతావా? ఎంత నష్టపెట్టిపోయాడో.
4: అవును.
1: సర్లే, ఈ సంతోషాన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలరమ్మా.
3: ఏం చేద్దాం?
1: ఈరోజు సాయంత్రం హోటల్కి వెళ్దాం.
0: సాయంత్రం దాకా ఎందుకు ఆనందం, నేను తీసుకొచ్చానుగా.
4: బాబాయ్ అండి, బాబాయ్. బాబాయ్
1: వెళ్లిపోయాడన్నావు గదే.
3: అదే నాకు అర్థం కావటం లేదండి.
0: ఏమిటి అలా చూస్తున్నారు? ఇవేంటనా, ఇవి బిర్యానీ పొట్లాలమ్మా, ముగ్గురికి 3. మళ్లీ సాయంత్రానికి కూడా ఒకేసారి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఆనందం నాయనా, ఆ హోటల్ కుర్రాణ్ణి బయట నిలబెట్టి వచ్చాను గాని 1,000 రూపాయలు ఇచ్చి పంపించు బాబు.
1: 1,000?
0: అవునయ్యా 1,000. నువ్వు ఊరికే అలా అనుమానంగా చూడకు, బిల్లు 975, మిగతా 25 టిప్పు.
1: అబ్బో తెచ్చింది అప్పు, దానికి మళ్ళీ ఓ టిప్పు, ఇదిగోండి.
0: మరేం చేయమంటావాయ్, అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో గ్యాస్ లేదు, నీకా వంట రాదు, ఇక నాకు తప్పదుగా మరి.
3: అది సరే బాబాయ్, ఇందాక బ్యాగు తీసుకుని వెళ్ళావు కదా, ఎక్కడికి?
0: అదే సంగతి, బట్టలు ఇస్త్రీకి ఇచ్చాను, బ్యాగు రిపేర్కి ఇచ్చాను.
3: అవునా?
0: మరి వెళ్లిపోయాను అనుకున్నావా? భలేదానివే, చెప్పకుండా ఎలా వెళ్తాను, కుర్రాడికి డబ్బులు ఇచ్చొస్తాను.
1: రామా
3: ఏమండి,
1: ఏమిటే ఇది?

0: అయ్యో దేవుడో, అబ్బా అమ్మా.
1: డాక్టర్ గారు, మీరేం చేస్తారో ఏమో, తొందరగా పోయేటట్టు చేయాలి.
2: డోంట్ వరీ, నేను దేన్ని తేలిగ్గా మర్చిపోను. ఇంతకీ ఏంటి ఈయన జబ్బు?
1: చెప్పాను కదండి, మోషన్స్ అవుతున్నాయని.
2: ఏం తిన్నారేంటి?
3: మూడు బిర్యానీలు.
2: మూడు బిర్యానీలా? ఎన్నిసార్లు అయ్యా ఏంటి?
3: 10-15 సార్లు.
2: అయితే కష్టమే.
3: డాక్టర్ గారు, బాబాయ్.
2: ఏడోకమ్మా, ఏడోకు, ఏం కాదులే, నేనున్నానుగా. అవును, ఇంతకీ పేషెంట్ మీకేమవుతాడు?
1: దూరపు చుట్టం అండి.
2: ఏం లేదు, ఎందుకైనా మంచిది, వీలునామా రాయించుకుంటారేమోనని.
1: డాక్టర్ గారు, ఆయన దగ్గరే ఉంది బూడిద. నా డబ్బే ఈయన మొహాన్ని పెట్టి నేను అప్పులు పాలయ్యాను.
2: ఉండమ్మా, అయితే లాభం లేదు గాని వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: అదేంటి డాక్టర్, ఇంతకు ముందే ఏం కాదని చెప్పారుగా.
2: నిజమే, నువ్వే అప్పులు పాలయ్యానంటున్నావుగా. ట్రీట్మెంట్ కు డబ్బులున్నాయో లేవోనని.
1: ఆ భయం ఏం పెట్టుకోకండి సార్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ముందు ఆయన్ని బ్రతికించండి.
3: అవును డాక్టర్ గారు.
1: ఈయన గాని హరి అన్నాడంటే మేం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతాం డాక్టర్ గారు.
2: ఏంటో, ఆయన దగ్గర ఏమీ లేదంటారు, పోతే కష్టాల్లో పడాలంటున్నారు. సర్లే, నా ప్రయత్నం నేను చేస్తాను, ముందు కౌంటర్ లో డబ్బు కట్టండి.
0: బాబు ఆనందం, తొందరగా వెళ్ళవయ్యా. అమ్మా
3: బాబాయ్,
0: రమణి
3: బాబాయ్,
0: పోతున్నానమ్మా.
2: ఆనందం, ఆనందం.
1: రండి కైలాసం గారు, లోపలికి రండి, కూర్చోండి సార్.
2: నేను వచ్చింది కూర్చోడానికి కాదు, నా అద్దె బాకీ ఇస్తే తీసుకుపోవటానికి.
1: ఇస్తాను సార్, ఇవ్వకుండా ఎక్కడికి పోతాను?
2: అంటే ఇప్పుడు కూడా ఇవ్వట్లేదన్నమాట.
1: చీటి కడుతున్నాను సార్, అది పాడుకొని.
2: ఇది మొదటి నెలలో చెప్పావు, ఇంకోటి చెప్పు.
1: లోన్ పెట్టాను సార్, రాగానే ఇస్తాను సార్.
2: ఇది రెండో నెలలో చెప్పావుగా, ఇంకోటి చెప్పు.
1: ఫ్రెండ్స్ అప్పడిగాను, ఇవ్వగాని ఇచ్చేస్తాను సార్.
2: ఆహా, ఏం చెబుతున్నావయ్యా హరికథలో. చెప్పిన కథ చెప్పకుండా చెబుతున్నావు గాని రూపాయి తీసి నా చేతిలో మాత్రం పెట్టవు.
1: ఉంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను సార్?
2: కబుర్లు వద్దు, 2 రోజుల్లో నా బాకీ అయినా తెచ్చు, లేదా ఇల్లైనా ఖాళీ చెయ్యి.
1: రమా, నువ్వన్నా ఆయనకి చెప్పవే, నీ ముఖం చూసైనా ఆయన మనసు మారుతుందేమో.
3: కైలాసం గారు, ఒక్కసారి ఒకే ఒక్కసారి నా మొహంలోకి చూడండి.
2: చూడను, పొరపాటును కూడా చూడను.
3: ఏ,
2: ఇంతకు ముందు ఒకసారి మా పని మనిషి ముఖంలోకి చూశా, అంతే. మా ఆవిడ నన్ను 10 రోజులు పస్తు పెట్టింది.
1: పోనీ నా ముఖంలో చూడండి, మీ మనసు మారుతుందేమో.
2: చూడను, చచ్చినా చూడను, కాళ్ళు పట్టుకున్న ఆగను, మళ్లీ 2 రోజుల్లో వస్తా.
3: ఏమిటండి కైలాసం గారు మరీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు?
1: అద్దె బాకీ పెడితే ఎవరు మాత్రం మంచిగా మాట్లాడతారు? అయినా దీనికి అంతటికీ కారణం నువ్వు.
3: ఏమండి?
1: అవునే, ఆ రోజు వద్దని చెప్పినా వినకుండా బాబాయ్ నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు, ఇవాళ రేపు అంటూ చూరు పట్టుకు వేలాడుతున్నాడు, కాని వదిలిపోవడం లేదు. ఆయన నిర్వాకం వల్లే నాకిన్ని కష్టాలు.
3: అంటే ఇందులో మీ తప్పేం లేదంటారా?
1: నేనేం చేశాను?
3: ఆ రోజు బాబాయ్ హోటల్ నుంచి బిర్యానీ తెచ్చినప్పుడు మనం కూడా తిందామండి అంటే విన్నారు, కోపంతో వద్దంటే వద్దన్నారు. తెచ్చింది వేస్ట్ అయిపోతుందనే కక్కుర్తితో 3 బిర్యానీలు బాబాయే తిన్నాడు. ప్రాణం మీదకు తెచ్చుకుని మనల్ని ఇంకా కష్టాల్లోకి నెట్టారు. అదే మనం తినుంటే బాబాయ్కి ఈ రోగం వచ్చేది కాదు, డాక్టర్ మొహాన డబ్బులు పోయాల్సి వచ్చేది కాదు.
1: అయితే నువ్వేమంటావు?
3: తప్పు నాదే కాదు, మీదే ఉంది అంటాను.
1: ఏమిటే, మాటకి మాట ఎదురు చెప్తున్నావు? నాకు మన్నిందంటేనా నిన్ను?
4: ఆగాగు, ఏం చేస్తావు, పెళ్ల మీద చేయి చేసుకుంటావు అంతేగా, అప్పుడు మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? చెల్లెమ్మా, నీకేం భయం లేదు, నేనున్నా. నువ్వు చెయ్యొచ్చు.
1: ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాక మా గొడవల్లో తలదూరుస్తారే.
4: ఏ, తప్పు జరుగుతున్నప్పుడు తలదూరిస్తే తప్పవుతుందా?
3: అసలు ఎవరండి మీరు?
4: నీకు

0: దేవుడిచ్చిన అన్నయ్యనమ్మ అంత నన్ను పొగరాయుడు అని పిలుస్తుంటారు. ఇక మీ ఆయనకేమో మా బాబురావు పంపించిన బామ్మద్దిని.
1: అంటే మీరు
0: ఇంకా అర్థం కాలేదా? నువ్వేదో ఇబ్బందుల్లో ఉన్నావని మా బాబురావును అప్పడిగావటగా వాడే నన్ను డబ్బిచ్చి రమ్మని పంపించాడులే.
1: అవునా, చాలా సంతోషం. అలా నిలబడతారే, రండి కూర్చోండి. ఏది మీ అన్నయ్యకి కాఫీ పట్టుకురాదే.
0: అదేమి వద్దు, నాకు పొగ తాగటం తప్ప ఏ అలవాటు లేదు.
1: మరైతే ఆ డబ్బిచ్చేస్తారా?
0: అమ్మో, అంత తేలిగ్గానా? సాక్ష్యం లేకుండా నేనే పని చెయ్యను.
1: నోటు రాసిమ్మంటారా?
0: ఓహో, అక్కర్లేదు అక్కర్లేదు. మీ ఇద్దరు కాక మూడో మనిషి ఉంటే చాలు అంతే.
1: ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారబ్బా?
2: అమ్మాయి రమా, అమ్మాయి రమణే.
3: అరిగో బాబాయ్ సమయానికి వచ్చారు, రండి బాబాయ్ రండి.
1: అదేంటండి, రమ్మంటే అడుదిరిగి నిలబడ్డారు, పైగా మొహానికి ఆ ముసుగేంటి?
2: అదే, ఈ రోజు మంచిది కాదు. కొత్త వాళ్ళ ముఖం చూస్తే నాకు చెడు జరుగుతుందట.
3: మీకు చెడు జరిగితే మాకు మంచి జరుగుతుంది. రండి బాబాయ్ రండి.
1: అరే రమ్మంటుంటే రారే.
3: ముందు ముసుగు లాగండి.
2: ఓయ్ ఆనందం, ఉండవయ్యా ఉండు. అరే చెబితే ఏమిటయ్యా, ఉండనే.
0: అరేరేరే, బుచ్చిగా నువ్వంట్రా. వీడి సాక్ష్యం అయితే అసలే అక్కర్లేదు. ఆనందం గారు ఇటు రండి, ఇదిగోండి మీ డబ్బు తీసుకోండి.
1: ఏమిటి, ఈయన గారు మీకు ముందే తెలుసా?
0: ఎందుకు తెలీదు, వీడిది మా ఊరేగా. ఈ బుచ్చయ్య తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు, బొత్తిగా ఏ పని చేయడు. ఎక్కడ పిండం దొరికితే అక్కడ కాకిలాగా వాల్తాడు.
1: అమ్మో, మేమెంత మోసపోయాం. 3 నెలల నుండి మా ఇంట్లోనే మకాం పెట్టాడు.
0: అవునా? అయితే బాగానే పడి తినుంటాడు.
1: ఆహా, ఈయన వల్ల ఎప్పుడూ లేనిది అద్దె కూడా బాకీ పడి నానా మాటలు అనిపించుకున్నా.
0: అసలు వీడికి ఒక ఊరేం లేదు, ఒక ఇల్లం లేదు, ఎక్కడ మొఖమాటస్తులు దొరుకుతారా అని దుర్బిణి వేస్తాడు. కనపడగానే కాకిలా వాలి లేని చుట్టరకాలు అన్ని కలిపి దగ్గర చేరతాడు. వారు చేతులు ఎత్తేదాకా పడి తింటాడు. నిజం తెలియగానే జారుకుంటాడు.
3: చాలే, ఎవరు చెప్పేది అబద్దమో మాకు తెలుసు. ఇంకా నమ్మటానికి మేమేమన్నా వెర్రివాళ్ళమా?
1: అతిథి ఇంటికొస్తే మళ్లీ మళ్లీ రమ్మనేలా ఉండాలి, కాని పొమ్మనేలా ఉండకూడదు. ఇప్పటిదాకా మా కొంపలో పడి మేసింది చాలు, నడవండి బయటికి.
3: ఆగండి, ఇదిగోండి మీ బ్యాగు.
1: అతిథి గారు, ఇక దయచేయండి.
3: అన్నయ్య గారు, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము.
1: అవునండి, సమయానికి దేవుళ్ళ వచ్చారు, వాడి బండారం బయట పెట్టారు.
0: బావుంది, నేను మీ ఆవిడికి దేవుడిచ్చిన అన్నయ్యనని చెప్పుకుంటే మీరేంటి దేవుళ్ళ వచ్చానంటారు? ఇంతకీ నేనెవర్ని?
3: ఎవరా, దేవుడు పంపించిన దేవుడన్నయ్య మీరు.
0: అవునా?
4: అతిథి గారు దయచేయండి నాటిక మీరింతవరకు విన్నారు.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
6: ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి
7: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి శ్రీ డివి మోహనకృష్ణ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. బిలహరి రాగాలాపన తానం పల్లవి సాహిత్యం సరిగా పాలించవే మొరాలించవే నను లాలించవే తల్లి రావే చతురస్ర జాతి త్రిపుట తాళం ఖండనడా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డివి మోహన కృష్ణ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆత్రేయ సాహిత్యంలో ఘంటసాల సుశీల గానం, చిత్రం దాగుడు మూతలు.

0: ಅನ್ನವನ್ನವೋ ನೀಡಿದ
1: కార్యక్రమంలో తర్వాత ఆత్రేయ సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచిన గీతం వింటారు. పి సుశీల గానంలో చిత్రం డాక్టర్ చక్రవర్తి.

0: అదే అదే అదే.
1: కార్యక్రమంలో చివరిగా వినండి ఆరుద్ర సాహిత్యానికి ఘంటసాల గానం చిత్రం ఉయ్యాల జంపాల.

టివి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు రచనశ్రీ బి శేఖర్. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో నిడమానూరి నటరాజన్ గారి నాదస్వర వాద్య కచేరీ వింటారు. ఉప్పుటూరి వెంకటేశ్వర్లు ప్రత్యేక డోలు. 10:00 ఆర్టిస్టిక్ ఫ్రైడే డే పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. అనంతరం రాబోయే అతిథి. 11:30 వన్ డే ఆర్జే జి సృష్టి గారితో పరిచయ కార్యక్రమం. 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందంచే భీమాంజనేయ యుద్ధం పగటి వేషాలు వింటారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో రక్తహీనత, తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయ కార్యక్రమం. బిర్యానీ ఆకువలన లాభాలు, విశేషాలు, లలిత గీతాలు ఈ అంశాలు ఉంటాయి. 4:30 హిందీ పాఠం లింగ్ ఔర్ వచన్. 9వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం. ఉపాధ్యాయురాలు శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థిని షేక్ నజ్మా. 4:45 శ్రీమతి మోటుకూరి పద్మా బృందం వారు ఆలపించిన భజన గీతాలు భజనావళిలో వినవచ్చు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో జీవన శైలి, రుగ్మతలు, తీసుకోవలసిన ఆహారం. గుంటూరు లామ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నిర్మలాదేవి గారితో పరిచయ కార్యక్రమం. 7:15 పంట సీమల కార్యక్రమంలో జీడి మామిడి చిగురాకు దశలో ఆశించే ముఖ్యమైన పురుగులు, నివారణ పద్ధతుల గురించి బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి సవనంతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త నన్నమ్మ మధు. అనంతరం జానపద గీతం, తుంపల్ల సేద్యంతో నారుమళ్ల పెంపకం గురించిన విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీ దాకరపు బాబురావు గారిచే స్వీయ కవితలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ప్రభుత్వం 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి డాక్టర్ స్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 10:00 విశాఖపట్నం కేంద్రం నుంచి నాటిక ప్రసారమవుతుంది. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వినవచ్చు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు. కోపంతో మనిషి నోరు విచ్చుకుంటుంది, కళ్ళు మూసుకుపోతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 47 సెకన్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

హలో, దిస్ ఈస్ పీవీ స్టూడియో. టైమ్ ఈస్ 5:11:26.

0: ఇప్పుడు పేటిఎం లో ప్రతి గోల్డ్ కాయిన్లు మీరు నిజమైన మార్చవచ్చు.
1: అంటే నుండి ఎవరికైనా లేదా అన్నింటి మీద
0: ప్రతి ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి.
2: విభిన్న మనస్తత్వాలు, విభిన్న సంస్కృతులు, భాషలు, నమ్మకాలు, అవసరాలు, అందరిది ఆకాశం.
3: Thing over, sir.